0: అండ్ ఎస్పెషల్లీ వస్తున్నది ఏంటి పండగ, మన వినాయక చవితి. వినాయక చవితి అంటే కుటుంబం అంతా కూర్చుని ఒక మంచిగా, అంటే పల్లెషణతో అంటే ఇంతకుముందు జస్ట్ మనం ఆడవాళ్ళ మొక్కలమే కూర్చొని చేసుకుంటాము, కొన్ని కొన్ని పండుగలు ఉంటాయి కదా జస్ట్ కొంతమంది కూర్చొని చేసుకుంటాం మన ఇంట్లో, కానీ వినాయక చవితి అంటే ఫ్యామిలీ అందరం కూర్చొని సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకోసమని నేను ఈసారి ట్రివియా క్వశ్చన్స్ ని మన వినాయక చవితి సందర్భంగా ఫ్యామిలీ ట్రివియా టైం కింద మార్చేద్దాం. సో ఓకే, అందరూ రెడీనా? ఈ రోజు మన కిడ్స్ మళ్ళీ కిడ్స్ అన్నాను, ఫ్యామిలీ ట్రివియాకి అందరూ రెడీ అయిపోతే అమ్మా నాన్న పిల్లలు అందరూ కూడా ఖచ్చితంగా ఆడేసేయండి. అండ్ నా ఫస్ట్ క్వశ్చన్ తోటి నేనైతే మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఈ క్వశ్చన్ అడిగిన వెంటనే మనం సాయి గారు అడిగిన రిక్వెస్ట్ చేసిన సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఈజీ క్వశ్చన్ అడుగుతానే ఫస్ట్, చూద్దాం ఎవరెవరు కాల్ చేస్తారు. పిల్లలు మర్చిపోలేదు కదా, అందరూ ట్యూనింగ్ అయి ఉన్నారు కదా, హోప్ఫుల్లీ ఎస్. అండ్ పేరెంట్స్ మీరు కూడా రెడీ. So Lord Ganesha is known for having the head of which animal? Lord Ganesha is known for having the head of which animal? Option A elephant, option B lion, option C monkey. మీకు ఆప్షన్ గనక తెలిస్తే మన స్టూడియో కాల్ చేసేయండి. 9726361966 ఈజ్ ద స్టూడియో నెంబర్. నేను మీ కాల్ కోసం చాలా చాలా ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉంటాను. మీరందరూ ఈ వండర్ఫుల్ సాంగ్ వినసొచ్చేలోగా కాలర్స్ ని టకటక తీసేసుకుంటాను. అండ్ ఎంజాయ్ దిస్ వండర్ఫుల్ రిక్వెస్ట్ బై సాయి గారు టు ఓ చూసారా. ఓకే చూద్దాం. హలో అండి, మీరు రేడియో సుర్భి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అండి,
0: ఏం పేరండి మీ పేరు?
1: సుధీర్ అండి.
0: సుధీర్ గారు చెప్పేయండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి, మీరు బాగున్నారా?
0: సూపర్ అండి, చాలా బాగున్నాను. ఆన్సర్ ఏంటి సుధీర్ గారు?
1: ఎలిఫెంట్ అండి.
0: అవునా, థ్యాంక్ యూ సో మచ్, చూద్దాం ఇంకెవరెవరు చెప్తారో. హలో అండి, మీరు రేడియో సుర్భి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, సరే మీరు మొహమాట పడేలోగా ఈ పాట వచ్చేసేయండి, నేను మిమ్మల్ని ఆఫ్ అయ్యి తీసుకుంటాను.

అలా సాయి గారు కోరిన పాట శాంతి గారు ఆయన వాళ్ళు కల్లా చిన్నదాన్ని చిన్నది అయ్యుంటుంది, అయ్యుండటం కాదు చిచ్చి అయ్యుండడం ఏమిటి, ఏం మాట్లాడుతున్నావు కాంతి, ఆయన పాప మా మిసెస్ అని చెప్పారు కూడా క్లియర్ గా. వాళ్ళ మిసెస్ కోసం అడిగిన ఈ పాటని కోరినందుకు చాలా థ్యాంక్స్ సాయి గారు. నేనైతే విని ఈ పాట చాలా చాలా రోజులు అవుతుంది, ఇట్ ఇస్ సో రిఫ్రెషింగ్ టు లిసన్ టు దిస్ సాంగ్ అగైన్. మనకి బోల్డ్ అని రిక్వెస్ట్ సాంగ్ వచ్చేసాయి, అలాగే బోల్డ్ అంత మంది కాలర్స్ కూడా వచ్చేసారు. బోల్డ్ అని కబుర్లు అయితే చెప్పేసుకున్నాం, ఎందుకని కబుర్లు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఈ పాట 7 నిమిషాలు ఉందన్నమాట, అలా వస్తూనే ఉంది, ప్లే అవుతూనే ఉంది, మేము హాయిగా అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట ఫోన్ లో. బట్ ఎనీవేస్ హోప్ యూ ఎంజాయ్డ్ దాట్. మీరందరూ ఆ అద్భుతమైన పాట వింటుండగా సుధీర్ గారు కాల్ చేసేసి చెప్పేశారు, ప్రయూష్ మన బుజ్జి బాబు కాల్ చేసి చెప్పాడు, అండ్ ఒక సాంగ్ రిక్వెస్ట్ కూడా చేశాడు భరత్ గారు, హూ యూస్ టు స్టే ఇన్ డాలస్ బట్ నాట్ రైట్ నౌ, ఆయన మూవ్ అయిపోయారట, హూ ఇస్ అన్ అవిడ్ రేడియో లిసనర్, రేడియో సురభి లిసనర్, ఆయన చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు వింటున్నారట, అండ్ హీఈస్ ఎంజాయింగ్ అ డ్రైవ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అండ్ హీ ఆల్సో రిక్వెస్టెడ్, హీ ఆన్సర్డ్ ద క్వశ్చన్ అండ్ దెన్ రిక్వెస్టెడ్. హౌ స్వీట్ ఆఫ్ యూ భరత్ గారు, క్వశ్చన్ ఆన్సర్ చేసే రిక్వెస్ట్ అడిగారు చూసారా, సూపర్. బట్ ఎనీవేస్ ఈ పాట క్వశ్చన్ అడిగాక సోది పెడతాను, ఆగండి ఒకసారి. క్వశ్చన్ అడిగేశాక కబుర్లు చెప్పుకుంటే కాలర్స్ వస్తారన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా? ముందు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి కదా, కరెక్ట్. లార్డ్ గణేషా ఇస్ నోన్ ఫర్ హ్యావింగ్ ద హెడ్ ఆఫ్ విచ్ అనిమల్? ఎలిఫెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్. తప్పట్లు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ లార్డ్ గణేషాస్ ఫేవరెట్ స్వీట్? ఆప్షన్ ఏ జిలేబీ, ఆప్షన్ బి మోదక్, ఆప్షన్ సి లడ్డు. వాట్ ఈస్ గణేషా లార్డ్ గణేషాస్ ఫేవరెట్ స్వీట్? జలేబీ, మోదక్, లడ్డు. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో వెంటనే కాల్ చేసి స్టూడియోకి చెప్పేసేయండి. ఈలోగా కొన్ని కబుర్లు చెప్పుకుందాం. ఈ పాట వింటున్నప్పుడు ఈ ప్రేమికుల రోజు సినిమాలో మన హీరో చాలా అప్పుడు పాపులర్ ట్రెండింగ్ అయిపోయాడు కదా, కొత్త అబ్బాయి కొత్త ఫేస్ అంతా. కునాల్ని చూస్తే నాకు

0: ఈ మధ్య కాలంలో వస్తున్న కొరియన్ డ్రామా, చైనా డ్రామా వాళ్ళల్లో అబ్బాయిలాగా అనిపించాడు. కాల్ తీసుకుని మాట్లాడదాం. హలో అండి, మీరు రేడియో సురభి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు శ్రావ్యా.
0: శ్రావ్యా గారు, ఎస్, ఆన్సర్ ఏంటండి?
1: మోదక్ అండి.
0: ఓకే, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో అండి, రేడియో సురభి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో, నా పేరు శ్వేత.
0: శ్వేత, ఎంత బాగుంది తెలుసా నీ టోన్.
2: శ్వేత
0: ఏంటి, ఏమన్నావమ్మా? ఇంకోసారి చెప్పు. శ్వేతనా? ఓ, బాగుంది పేరు, భలే వెరైటీగా. చెప్పు ఆన్సర్ ఏంటి?
2: ఆన్సర్ మోదక్.
0: ఓ అవును, మోదక్ ఇస్ ద రైట్ ఆన్సర్. నీకు ఇష్టమా మోదక్? చేయి చేయి, చాలా బాగుంటుంది తెలుసా, భలే ఉంటుంది, అమ్మీ అమ్మీగా. నువ్వు కూడా గణేషలా అయిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. షూర్, లెట్ మీ నో వాట్ ఇట్ ఇస్.
2: విశ్వనాథన్ సంబంధించి వెడ్డింగ్ సాంగ్ అని ఉంటుంది, అది
0: ఏంటమ్మా? మళ్ళీ చెప్పు ఇంకొకసారి, స్లోగా క్లియర్ గా.
2: వెడ్డింగ్ సాంగ్ అని.
0: వెడ్డింగ్ సాంగ్ ఎవరి వెడ్డింగ్? ఎవరి వెడ్డింగ్?
2: జస్ట్ ఆ మూవీలో
0: ఓకే,
2: చెల్లి పెళ్లి ఉంటుంది
0: కదా, అన్ని మూవీస్ లో.
2: విశ్వనాథన్ సాంగ్స్ లో
0: ఏంటరా? ఓకే, యు నో వాట్, ఐ విల్ గివ్ యు అ కాల్ బ్యాక్, జస్ట్ వెయిట్. ఓకే
2: ఓకే.
0: సో నైస్ నైస్ టాకింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఐ నో ఐ హావ్ మిస్డ్ ఫ్యూ కాల్స్, బట్ కీప్ కాలింగ్ అండ్ దిస్ ఆన్సర్ ఇస్ దిస్ క్వశ్చన్ ఇస్ స్టిల్ ఓపెన్ ఫర్ ద ఆన్సర్స్. అండ్ మన బుజ్జి ప్రయూష్ రిక్వెస్టెడ్ ఫర్ దిస్ సాంగ్, హియర్ ఇట్ ఇస్, లిసన్ అండ్ ఎంజాయ్ వైల్ ఐ టేక్ దిస్ కాలర్స్ ఆఫ్ ఎయిర్.

That was a request song from Bharat. Hope you enjoyed with your friends. Nen ala ala callers matadukuntu velipayan anamata. Ee roju anukokunda chaala mandi callers call chesaru. Answers chala right ga chepparu. At the same time answers tho paatu naaku konni surprises kuda vachinayi. Close to maybe nen lekkalo chala week tappu number chepthe em anukokandi. Oka 10 15 years back vallu and kontha 20 years back vallu na friends they identified me ante vallu insta lo unnaranta but naaku vallu tirigi call chesthe it was so surprising for me dantlo sudhir samudrala ani nenu ante oka zamana lo unnapudu job chestunna rojullo pelli kaaka mundu eppudo nenu oka college lo lecturer ga chesadan anamata aa student abbai car lo veltu vini na show ki call chesi నేనండి ఎలా ఉన్నారు మీరు అని పలకరిస్తే ఐఎమ్ లైక్ సీరియస్లీ దట్ రియలీ మేడ్ మై డే సో హ్యాపీ. అలానే వసుధ గారు కూడా కాల్ చేశారు. వసుధ ఎలా ఉన్నారు మీరు అని మాట్లాడుతుంటే అలా మాట్లాడతారేంటి శ్రీకాంతి, నేను ఇంటర్మీడియట్ లో మీ క్లాస్మేట్ ని అని అంటే నేను ఏంటి ఈరోజు ఏమైంది వాతావరణానికి ఏమైంది గాల్లో ఏముంది అనుకున్నాను. బట్ ఎనీవేస్ మనకి ఆ కాలర్స్ తో పాటు వండర్ఫుల్ ద్యుతి కాల్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేసింది. శ్రావ్య సుధీర్ వైఫ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. ఇలా చాలా మంది కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ నేను ఒక మంచి మంచి కాన్వర్సేషన్స్ చేసేస్తూ అందరితో మాట్లాడేస్తూ ఉన్నాను. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. చూద్దాం ఈసారి ఇంకే సర్ప్రైజ్ ఎవరెవరు కాల్ చేస్తారో చూద్దాం. ప్రతి ఒక్క క్వశ్చన్ తో నాకు ఒక సర్ప్రైజ్ వస్తుంది అనమాట. నైస్, దట్స్ నైస్. ఓకే, సో ఇంతకీ వాట్ ఈస్ లార్డ్ గణేష్ ఫేవరెట్ స్వీట్? ఇస్ మోదక్. జిలేబీ కాదు, జిలేబీ నాకు ఇష్టం, గణేష కాదు. ఈరోజు క్విజ్ గణేష గురించి. సో ఓకే, వాట్ యానిమల్ ఇస్ లార్డ్ గణేషాస్ వాహన ఆర్ వెహికల్? గణేష వాహనం ఏంటి? వాట్ యానిమల్ ఇస్ లార్డ్ గణేషాస్ వాహన ఆర్ వెహికల్? ఆప్షన్ ఏ హార్స్, ఆప్షన్ బి పీకాక్, ఆప్షన్ సి మౌస్. గుర్రం, నెమలి, ఎలక. హార్సా, పీకాకా, మౌసా? ఆన్సర్ తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. మనకైతే బోల్డ్ రిక్వెస్ట్ సాంగ్స్ వచ్చేసాయి. ఒక పాప ఎవరో వెడ్డింగ్ సాంగ్ అంది, పాట పేరే వెడ్డింగ్ సాంగ్ అని చెప్పింది శ్రీత. నేను ఇంకా వెతుకుతున్నాను దానికోసము, దొరకట్లేదు. బట్ నా ఫేవరెట్ స్టూడెంట్ అప్పట్లో మన సుధీర్ సముద్రలా అడిగిన ఈ వండర్ఫుల్ పాట అయితే వేసేస్తున్నాను. మీరు ఆ పాట విని ఎంజాయ్ చేస్తూ ఉండండి సుధీర్ తో పాటు. అండ్ నేనైతే కాలర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, వచ్చేస్తున్నారు. సో యూ లిసన్ టు దిస్ సాంగ్, ఐల్ టేక్ ద కాలర్స్ ఆఫ్ ఎయిర్.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
2: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स अ पर्फेक्ट बैलेंस देशकालमान परिस्थितुलु प्रकृति दानि पडिनचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि बट वी मूव्ड ऑन स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स गेट बैक टू अवर रूट्स विद वीवीएफ एक्टेक आईएनसी वल्लेमरी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड इट इज द फ्यूचर वीवीएफ एक्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
7: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, takeaway or full service catering.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
4: 5k anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
9: Idi office party a leka jatra?
4: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust swadeshi.

అలా మన సుధీర్ సముద్రాల గారు అడిగిన వండర్ఫుల్ పాట రిక్వెస్ట్ వినేసిన తర్వాత నెక్స్ట్ పాట నేను లైన్అప్ చేశాను. ఫైనల్లీ శ్రీతార్ నువ్వు అడిగిన వెడ్డింగ్ సాంగ్ నువ్వు చెప్తే నాకు అంటే సరిగ్గా నాకు ఆడియోలో వినిపించలేదు కానీ నువ్వు చెప్పిన రిక్వెస్ట్ ని ఇంకొకళ్ళు ఎవరో నాకు ఫోన్ చేసి హర్ష గారు ఫోన్ చేసి శ్రీకాంత్ గారు ఆ పాప అడిగిన పాట ఇదండి అని చెప్పి చెప్పారు. సో నాకు వెంటనే దొరికేసింది. సోది పెట్టుకునే ముందు ఒక క్వశ్చన్ అడిగేసి కబుర్లు చెప్పుకుందాం. వాట్ డూ ఇది భలే వెరైటీ క్వశ్చన్ తెలుసా, చూద్దాం పిల్లలు ఎవరు ఆన్సర్ చేస్తారు. వాట్ డూ డివోటీస్ ఆఫెన్ డూ వెన్ దే బ్రింగ్ గణేష హోమ్? గణేశాన్ని ఇంటి తీసుకొచ్చాక ఏం చేస్తారు? ఆప్షన్ ఏ ప్రే అండ్ ఆఫర్ ఫ్లవర్స్ అండ్ స్వీట్స్. ఆప్షన్ బి గివ్ హిమ్ ఎ బైసైకిల్. ఆప్షన్ సి పుట్ హిమ్ ఇన్ ద కిచెన్ క్యాబినెట్. ఏం చేస్తారు? మూడు ఆప్షన్లే ఉన్నాయి, పెద్దగా ఆప్షన్లు ఇవ్వలేదు. దీంట్లో నాకు కొన్ని ఆప్షన్లు బయట వచ్చేసాయి. సో ఆప్షన్ ఏ గణేశన్, క్వశ్చన్ ఏంటంటే గణేశాన్ని ఇంటి తీసుకొచ్చుకున్న వెంటనే ఏం చేస్తారు? ఆప్షన్ ఏ ప్రే అండ్ ఆఫర్ ఫ్లవర్స్ అండ్ స్వీట్స్. ఆప్షన్ బి బై హిమ్ ఎ బైసైకిల్, భలే ఉంది కదా. ఆప్షన్ సి పుట్ హిమ్ ఇన్ ద కిచెన్ క్యాబినెట్, ఇది ఇంకా భేషుగ్గా ఉంది, ఆయన ఎక్కడికో వెళ్ళి తినక్కర్లేదు, శుభ్రంగా కిచెన్ లోనే అన్ని తినేసేయచ్చు. ఈ మూడు ఆప్షన్ లో రైట్ ఆప్షన్ ఏదో మీకు తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ మీ అందరికీ ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది, 9726361966 ఈజ్ ద స్టూడియో నెంబర్. అలాగే ఇందాక కొంతమంది కాలర్స్ మాట్లాడుతూ పిల్లలందరి కోసం చెప్తున్నాను నేను, రేపు మన స్టూడియోలో September 12th అంటే రేపు 10 AM నుంచి 2 PM వరకు జాయిన్ అస్ అట్ రేడియో సురభి స్టూడియో ఫర్ అ ఫన్ హ్యాండ్స్ ఆన్ గణేశ మేకింగ్ యాక్టివిటీ. వీ విల్ ప్రొవైడ్ ద క్లే అండ్ ద మౌల్డ్ అండ్ యూ కెన్ గెట్ క్రియేటివ్ అండ్ మేక్ యువర్ ఓన్ ఈకో ఫ్రెండ్లీ గణేశ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. రీసెంట్ రాలేదు కదా, పర్లేదు. So come along with your family, bring your creativity and celebrate the spirit of Ganesh Chaturthi with Radio Surabhi. So Saturday, September 10th, 10 AM to 2 PM, Assal Machipokandi, Rete, at Radio Surabhi, Ekkada, 2600-2600 MacArthur Boulevard, Suite 204, Louisville 75067 is the studio number. So idantha meer gurtupettukolakapothe, Google Maps lo kelli, Radio Surabhi, Louisville అనుకుంటే కూడా మీకు అడ్రస్ వచ్చేస్తుంది చాలా ఈజీగా. యూ కెన్ ఫైండ్ దట్ అడ్రస్ అండ్ యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ. నేనైతే రేపు ట్రై చేస్తాను రావడానికి, మీ అందరినీ మీట్ అవ్వడానికి. మీరు ఎవరెవరు వస్తున్నారో ఫోన్ చేసి చెప్పండి నాకు, రేపు నేను వచ్చేస్తాను స్టూడియో. కానీ మీకోసమైనా ఖచ్చితంగా నేను ఆ టైంకి వచ్చి ఉంటాను. ఇక్కడ మిమ్మల్ని మీట్ అవ్వడం కంటే ఇంకా అద్భుతమైన ఆపర్చునిటీ ఏముంటుంది చెప్పండి? అది అసలు మిస్ చేసుకుంటామా? అస్సలు మిస్ చేసుకోలేము. అండ్ ఫైనల్లీ మన శ్రద్ధ అడిగిన ఈ వండర్ఫుల్ సాంగ్ నేను ప్లే చేసేస్తున్నాను. ఈ పాట వింటూ మనం అడిగిన క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇప్పటిదాకా కాల్స్ రాకపోవడంతో నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది, అందుకని మళ్ళీ క్వశ్చన్ ఇంకోసారి అడుగుతాను. ఎక్కడికి వెళ్ళిపోయింది క్వశ్చన్? ఏ ఇక్కడే ఉంది. వాట్ డూ డివోటీస్ ఆఫ్ అండ్ డూ వెన్ దే బ్రింగ్ గణేష హోమ్? ఆప్షన్ ఏ ప్రే అండ్ ఆఫర్ ఫ్లవర్స్ అండ్ స్వీట్స్. ఆప్షన్ బి గివ్ హిమ్ ఎ బైసైకిల్. ఆప్షన్ సి పుట్ హిమ్ ఇన్ ద కిచెన్ క్యాబినెట్. ఈ క్వశ్చన్ కనుక ఆన్సర్ తెలిస్తే మీరు ఈ పాట వింటూ ఫోన్ చేసేసేయండి స్టూడియో నెంబర్. 9726361966 ఈ పాట శ్రీత కోసం.

థ్యాంక్ యూ సో మచ్ శ్రీత ఫర్ రిక్వెస్టింగ్ దట్ సాంగ్. కానీ ఈ పాట నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది శ్రీత, అండ్ ఇఫ్ యు ఆర్ స్టిల్ ట్యూన్డ్ ఇన్ అండ్ ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ ద కార్ ఆర్ ఇఫ్ యూ రీచ్డ్ హోమ్, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ వై యూ లైక్ దిస్ సాంగ్? నాకు ఒక్కసారి తెలుసుకోవాలనుంది. అండ్ నీ అభిప్రాయం ఏంటి, ఎలా ఎందుకు నచ్చింది అంటే, పాట డాన్స్ నచ్చిందా, కాస్ట్యూమ్స్ నచ్చినాయా, పాట నచ్చిందా, ఆ సినిమా ఇష్టమా, హీరో ఇష్టమా, హీరోయిన్ ఇష్టమా, నీ యాంగిల్ ఏంటో నాకు ఒకసారి తెలుసుకోవాలనుంది రా శ్రీత. సో కుదిరితే ఒక్కసారి కాల్ చేసి నీ వ్యూ ఆఫ్ వై యూ లైక్ దిస్ సాంగ్ నాకు తెలుసుకోవాలనుంది, సో దట్ ఐ విల్ రిమెంబర్ దిస్. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ ఆమ్ వాచింగ్ దిస్ సాంగ్ అండ్ ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. ఆ పిక్చరైజేషన్ అంతా చాలా చాలా బాగుంది అండ్ ఐ లవ్డ్ వాచింగ్ దిస్ సాంగ్ అండ్ లిజనింగ్ యాజ్ వెల్. అయితే నెక్స్ట్ ఒక వండర్ఫుల్ సాంగ్ లైన్అప్ చేసేసాము, మన సింగిల్స్ యాంథమ్ అంట. ఖచ్చితంగా ఎవరు రిక్వెస్ట్ చేశారు అంటే కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా సింగిల్ గా ఉన్న వాళ్ళే ఎవరో రిక్వెస్ట్ చేస్తుంటారని మీకు అనిపించుండొచ్చు. మీరు అలా అనుకుంటే ఖచ్చితంగా 100% రైట్. మీరు పప్పులో కాలేసారు అంటారేమో అనుకున్నాను, కాదు కాదు కాదు, 100% రైట్. మన ఫర్ ఎవర్ బ్యాచులర్ గా ఉండిపోతానేమో అని భయపడుతున్న ఒకళ్ళు ఈ పాటను రిక్వెస్ట్ చేశారు, కానీ వాళ్ళు ఉండిపోరు, ఖచ్చితంగా వాళ్ళకి పెళ్ళవుతుంది. ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు, వాళ్ళకే అర్థం అవ్వట్లేదు. సో వాళ్ళ కోసం ఈ పాట నెక్స్ట్ సాంగ్. బట్ మనం ఆ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోయే లోపు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే, 7 to 7:30 యూజువల్ గా నేను కిడ్స్ ట్రివియా, మళ్ళీ కిడ్స్ ట్రివియా, ఫ్యామిలీ ట్రివియా క్వశ్చన్స్ అడుగుతాము. కానీ 7:30 to 9 వరకు ఇట్ విల్ బి మెదడికి మేత కార్యక్రమం. అంటే మీకు ఒక ఫన్ కామెడీ బిట్ వినిపిస్తాను, ఆ కామెడీ బిట్ లో క్వశ్చన్స్ అడుగుతానమాట. ఒక సింపుల్ క్వశ్చన్ ఉంటుంది, ఒక కష్టమైన ఒక ఈజీ క్వశ్చన్ ఉంటుంది దాంట్లో. సో మీరు కామెడీ క్లిప్ అయితే చాలా జాగ్రత్తగా వినాల్సి వస్తుంది. సినిమా పేరేంటి, వీళ్ళ పేరేంటి, ఇలాంటివి కాదనమాట. అలా కాకుండా కొంచెం వెరైటీకి భిన్నంగా ఉండే ఒక సిచ్యువేషన్ అది. సో మీరు ఈ పాట వినేసి వచ్చేసేయండి, ఈలోగా నేను ఒక వండర్ఫుల్ సిచ్యువేషన్ రెడీగా పెట్టుకుంటాను, దాంతో మన సెగ్మెంట్ ని వండర్ఫుల్ వండర్ఫుల్ గా మనం స్టార్ట్ చేసేద్దాము. అండ్ ది సింగిల్స్ యాంథమ్ సాంగ్ ఈజ్ ఫర్ అనౌన్స్ చేయమంటావా పేరు, వింటున్నావు కదా షో, చెప్పేనా పేరు చెప్పరా, వద్దు ప్లీజ్ అంటున్నా అనుకుంటున్నావా, చెప్పలే, ఓకే ఎంజాయ్ దిస్ సాంగ్.

0: అది మంటలు చల్లార్చాలట పాప, చూసుకో మరి ఏం చేస్తారో ఎలా చేసుకుంటారో. బట్ మీ అదేదో డేటింగ్ యాప్స్ చాలా ఉన్నాయి కదా దీస్ డేస్, అంటే మనం ట్రెండ్ లో లేం కాబట్టి పెద్దగా డేటింగ్ యాప్స్ గురించి తెలియదు, కానీ హోప్ యు ఆల్ ఫైండ్ ఎవ్రీ వన్ హూ ఎవర్ ఇస్ సింగిల్, హోప్ యు ఫైండ్ యువర్ సోల్ మేట్స్ ఇమీడియట్లీ, అండ్ యు హోప్ యు గెట్ ద పర్ఫెక్ట్ వన్. అండ్ దిస్ సాంగ్ ఈస్ డెడికేటెడ్ ఫర్ ఆల్ దోస్ సింగిల్స్. ఏదో చెప్పాలనుంది కానీ గప్పకర్ ఎక్కడ పేరు చెప్పేస్తానని టెన్షన్ ఉంది కానీ ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు. ఎనీవేస్, సో మన మన సెగ్మెంట్ లోకి రెడీగా ఉన్నాను. నేను కామెడీ బిట్ ప్లే చేసిన తర్వాత కొన్ని కబుర్లు చెప్పుకుందాం మనము. దిస్ ఇస్ ద కామెడీ బిట్ ఫర్ యూ, అండ్ లెట్ మీ సీ.
1: చూసారంటో ఇది నాటకాల వాళ్ళకి అమ్ముకుంటే బోలి డబ్బు వస్తుంది. ఇంత బరుందండి ఉందేంటి, అయినా
2: వదులుతారా?
1: ఎందుకంటే అమ్ముకోడానికి ఆహ్వానం పోతే కొద్ది సాయం చేద్దు కదా.
2: ఇప్పుడు
1: ఇంత తిరిగైపోయింది ఏంటి గదా గదా. అయ్యి బాబోయ్ ఈ గట్ట పెండ నవ్వేటయ్యా బాబోయ్. అమ్మో,
0: ఇప్పుడు మీరు విన్న ఆ కామెడీ బిట్ ఏ సినిమాలోది అని అడుగుదామని అనుకుంటున్నాను, కానీ నేను అలాంటి సిల్లీ సిల్లీ క్వశ్చన్స్ అడగదలుచుకోవట్లేదు. కానీ ఈసారి అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే అది సిల్లీ క్వశ్చన్ కాదు కాబట్టి. ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఇస్ వన్ మెయిన్ క్యారెక్టర్, అండ్ మీకు వినిపించిన క్యారెక్టర్ అయితే ఆ బ్రహ్మానందం గారు, ఇంకొక క్యారెక్టర్ కూడా ఉన్నారు, ఆయన పేరు ఏంటి ఇస్ అవర్ క్వశ్చన్. మీ మెదడికి మేత పెట్టి మీరు విన్న ఆ కామెడీ బిట్ లో అదర్ పర్సన్ హూ ఇస్ షేరింగ్ ద స్క్రీన్ విత్ బ్రహ్మానందం గారు, ఇఫ్ యూ హ్యావ్ హర్డ్ హిస్ వాయిస్, do let me know who he is by calling to the studio 972-636-1966. Kani silly question kaanatuvanti cinema pere enti, Brahmanandam garu pakkunna manishi gada is the clue. Kachithanga poppu lo kaalekunda poppu baita kaalu petti baaga aalochinchi studio call chesi cheppesayandi ee wonderful song vintu meeru aa question ki answer chesayachu. Aithe paata play chese mundu oka chinna announcement chusukundamu. Manam indakalinchi Ganesha gurinchi maatladukuntunnamu. At the same time, stories that make you smile, songs that make you remember, Radio Surabhi sounds like home. ఈ యాప్ ని మీరు ఇప్పుడు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఐఓఎస్ లో కానీ ఆండ్రాయిడ్ లో కానీ, అండ్ లిసన్ టు అస్ ఆన్ www.radiosurabhi.com ఆర్ 107.9 FM HD3 లో కూడా మీరు నాకు వినొచ్చు. అండ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అట్ రేడియో సురభి. అలాగే మీరు మీకు కొత్తగా కార్ ఎయిర్ప్లే లో కూడా మీరు మా యాప్ ని చూడొచ్చు. సో అక్కడ కూడా మా షోస్ గురించి, మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా దాంట్లో క్లియర్ గా రేడియోతో సాంగ్స్ తో పాటు వస్తున్నాయి. సో యూ కెన్ ఆల్ ఎంజాయ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆన్ కార్ ఎయిర్ప్లే యాజ్ వెల్. ఇలా మనం మాట్లాడుకుంటూ కామెడీ బిట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకొకసారి నేను మీకు వినిపిస్తున్నాను. హోప్ఫుల్లీ యూ విల్ లిజన్ అండ్ అండర్స్టాండ్. ఓకే, జాగ్రత్తగా వినండి.
1: అయినా
2: వదులుతారా?
1: ఎందుకంటే అమ్ముకోడానికి ఆహ్వానం పోతే కొద్ది సాయం చేద్దు కదా.
0: అది ఇంకోసారి వినేశారు కాబట్టి చెప్పేసేయచ్చు. అండ్ దిస్ సాంగ్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, లిసన్ అండ్ ఎంజాయ్. వచ్చేస్తుంది.

0: అంటే అది బేసిక్ గా అబ్బాయిల ప్రాబ్లం అండి. పక్కనే ఉంటారు గానీ పట్టించుకోరు. అది జస్ట్ ఒక రామ్ చరణ్ ది పాటకి సొంతం కాదు అది. అది బాయ్స్ నైజం అనమాట. ఎస్పెషల్లీ పెళ్ళైపోయాక అయితే ఆహా అసలు ఇక పెచ్చలైట్ అనమాట. పట్టించుకోరు ఎవరు. అదేదో పాటలాగా రాసి సరదాగా సమంత పాడింది గానీ నిజం, దట్ ఈస్ ట్రూ. సింగిల్స్ వాళ్ళందరికీ మేల్కొలుపు అనమాట. But anyways, jokes apart, that is a wonderful song and I'm just kidding. Manaki meerandri wonderful part vintunduga chaala mandi callers vacharu manchi manchi answer chesaru papa caller nannu song request cheyman adudam anukune loga nenu edo mahade sarki ana part marchipoyaru. I'm still waiting for your call. Meer madli call back cheyandi. Call back is me song request tho kachithanga cheppesaindi Harsha garu. And ee next comedy bit vineseyandi. And yeah, last comedy bit answer Taikal Satyanarayan garu is the one who is next to Brahmanandam garu. And the movie name confuse avvaddu endukante Brahmanandam garu gadha Kaikal Satyanarayana anesarki confuse avutaru anukunnanu. Okkalli iddaru confuse aina kuda anukuntunnanandi emo emo annaru gani right answer chepparu. Ghatodgajudu is the right answer. And yes, call chesina vallandarki answer chesina vallandarki thank you so much. And here is the next one coming up for you. Ee bit vini vachina tarvata question adugutanu. Okay, vinandi first endukante nenu tarvata konchi sepu maatladtha malli meer మర్చిపోతారు. ఇంకా కేర్ఫుల్ గా వినండి.
1: ఏంటి ఈ చిలక?
2: అవునండి, ఎలా ఉందండి?
1: చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఎవడేమన్నాడు ఈ ముందు నిన్ను?
2: ఎవరు వేయమనలేదండి.
1: ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనకుండా నేను ఒక్కదానివే వేస్తే ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట. ఏంటి మాట్లాడమే సతీ సావిత్రి కట్టికి లేవక చిలక ముగ్గు వేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా?
2: ఇది చాలా అన్యాయం అక్క.
3: నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే.
0: సో అంటే చాలా మందికి ఐడియల్ హస్బెండ్ అంటే బ్రహ్మానందంలో ఒక్కరోజైనా పెళ్లంతో అలాగా.
4: రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 8 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pulu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldadam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: అమ్మా, సాటర్డే మూవీ?
5: మనబడి క్లాస్.
4: అమ్మా, ఓల్డ్ మెక్డొనాల్డ్ హాడ్ ఎ ఫార్మ్.
5: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
4: ఉప్పు కప్పు రంబు.
5: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్. ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యువర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్.
6: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
8: వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు హ్యాపీ అవర్ విత్ మీ ఆర్జే శ్రీకాంత్ పోతా ప్రగడతో. ఎవ్రీ ఫ్రైడే ఫ్రమ్ 7 to 9 PM నేను మీతో ఉంటాను. కొత్త బిచ్చగాడు పొద్దురగడని ఒక్క వారం ప్రోగ్రామ్ చేయకపోతే మర్చిపోతే ఎలా రూల్స్? ఆ పైన అక్కడ ఒక టైం పడుతూ ఉంటుంది టైమర్. అమ్మా టైం అయిపోతుంది, మాట్లాడడం ఆపేయని అది అలాగా అంబులెన్స్ లాగా రెడ్ అలర్ట్ ఇస్తూ ఉంటుంది అనమాట. అది కూడా చూసుకోకుండా కబుర్లో పడిపోయి మాట్లాడేస్తూ చేస్తే అలానే అవుతుంది. సో మనం బ్రేక్ లోకి వెళ్లే ముందు నేను ఒక కామెడీ బిట్ వినిపించడం జరిగింది. ఇంకొకసారి వినిపి వినేసేయండి. అండ్ విని వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం.
9: ఏంటి చిలక?
10: అవునండి, ఎలా ఉందండి?
9: చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను?
10: ఎవరు వేయమనలేదండి.
9: ఎవరు వేయమనలేదండి? ఎవరు వేయమనకుండా నేను ఒక్కదాని వేసే ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట. ఏంటి మాట్లాడిన సతీ సావిత్రి తట్టుకు లేవక చిలక ముగ్గు వేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదామనుకున్నావా?
10: ఇది చాలా అన్నీ అక్క.
11: నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే
8: చాలు, ఇంకా నేను వినలేకపోతున్నా, నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. పాపం దాని పాటికి ఏదో ముగ్గులేసుకుంటుంటే ఇన్ని అవమానాల. ఎస్, సో నేను ఇందాక బ్రేక్ లోకి వెళ్ళేముందు చెప్పినట్టు హస్బెండ్స్ కొంతమందికి ఒక్కరోజైనా బ్రహ్మానందం లాగా రఫాడించాలి పెళ్ళాన్ని అంటే కొంతమంది ఉంటారనుకోండి. బట్ రివర్స్ లో ఉండే వాళ్ళకైనా అబ్బా ఒక్కరోజైనా ఆడుకుందాం పెళ్ళాన్ని అనిపిస్తే ఒక ఐడియల్ హస్బెండ్ ఎవరంటే బ్రహ్మానందం అనమాట. సో ఆయన మూవీ కామెడీ సీన్స్ ఎప్పుడు చూసినా కూడా ఒక రకమైన నవ్వు వస్తుంది. ఓకే, నా గురించి కాదు, క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాము. మీరు విన్న కామెడీ బిట్ ఏ సినిమాలోది అని అడగద్దు అని అనుకున్నాం కాబట్టి యాక్టర్ యాక్ట్రెస్ అంటే ఆ లేడీ కామెడియన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ రెండు రకాల ముగ్గులు వేశారు. ఒకటి ఒక రకమైన ముగ్గు, ఇంకొకటి రకమైన ముగ్గు. అవి ఏ రకమైన ముగ్గులు? దాంట్లో ఏ జంతువులు ఉన్నాయి ఆ ముగ్గులో? ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఇది చాలా అన్యాయం అక్క అనుకుంటూ ఆవిడ దగ్గరికి వచ్చారు కదా, ఆవిడ ఎవరు? ఇంకొక గొంతు వినిపించింది మీకు, బ్రహ్మానందం గారు కోవేశర్ల గారు కాకుండా ఇంకొక గొంతు వినిపించింది కదా, ఆ గొంతు వినిపించిన ఇంకొక టోన్ ఎవరిది? ఇది కనుక తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. సో ఈ మధ్యన మనము ఇన్స్టాగ్రామ్ లో 80s ట్రెండ్ అని చూస్తున్నాం కదా, అసలు ఏమైనా ఉందా? సూపర్ కదా, అసలు ఫుల్ ట్రెండింగ్ ట్రెండింగ్ అయిపోతుంది. నేను కూడా జామ్ జామ్ అని కొన్ని పిక్చర్స్ నావే కాకుండా సరదాగా తిరుగుదాం అని మా అమ్మని మా నాన్నగారిని మా అత్తయ్య గారిని మావయ్య గారిని పిక్చర్స్ కూడా తీసుకుని సరదాగా అలా మిక్స్ చేసి పెట్టేశాను. హోప్ఫుల్లీ మీ అందరు కూడా ఖచ్చితంగా ట్రెండ్ ఫాలో అయి ఉంటారు. అలాగే మీరు మండే గనక సుష్మా షో వినుంటే, సుష్మా వాజ్ టాకింగ్ అబౌట్ హౌ ఆల్ ఆఫ్ అస్ ఆర్ కనెక్టింగ్ టు మోస్ట్ ఆఫ్ అస్, ఆల్ ఆఫ్ అస్ కాదులే, మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు ఈ షార్ట్ ఫిలిమ్స్ కానీ లేకపోతే ఈ సిరీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ ఎట్లా కనెక్ట్ అవుతున్నామని కూడా తను మాట్లాడుతుంది. ఐ జస్ట్ వాంట్ టు టచ్ బేస్ ఆన్ దాట్. మీరందరూ పాట వినేసి వచ్చేసిన తర్వాత ఈ టాపిక్ గురించి ఇంకా మాట్లాడుకుందాం. ఎందుకు, వై నెట్ఫ్లిక్స్ సిరీస్ ఆర్ ఎనీ అదర్ సిరీస్ ఆర్ బికమింగ్ మోర్ ఇంట్రెస్టింగ్? అంటే ఇంతకు ముందు సినిమాకు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు దానికి కూడా అలాగే ఉంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ డిస్కస్ చేస్తాను మీతోటి. సో మీరు ఈ పాట వినేసి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే చకచక ఫోన్లు చేసేసి చెప్పేస్తే నేను టక్టక్క మీ ఆన్సర్స్ తీసేసుకుంటాను. ఓకే, మీ పాట వినేసేయండి, నేను కాలర్స్ ని ఆఫర్ చేసుకుంటాను.
7: సూపర్ మచ్చే
12: తందాచే తందాచే எங்க வீட்டு தங்கச்சிலையவும் கையில தந்தாச்சு.
13: சூப்பர் மச்சி.
14: மச்சி அண்டி
13: மாமா

0: ఎస్ సూపర్ మచ్చి. మీరందరూ ఆ వండర్ఫుల్ సాంగ్ వినేసి వచ్చేలోగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ ఇచ్చేసారు. బట్ దట్ వాజ్ అ ఫన్ కాన్వర్సేషన్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైనా ఒక్కళ్ళైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తారేమో అని చూసాను. కానీ ఓకే, మోస్ట్లీ మీ అందరికి రిలేటబుల్ గా ఉండే ఆర్ బాగా హిట్ అయిన కామెడీ బిట్స్ ఏమైనా వేస్తే మేబీ మీరు తొందరగా కనెక్ట్ అవుతారేమో అని నాకు అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నాకు ఒక విషయం చెప్పాలనిపించింది, జస్ట్ రిలేటబుల్ టాపిక్. ఒక వన్ వీక్ చేయకపోతే ఇట్లా ఉంటుందా అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే కొన్ని ఇయర్స్ బ్యాక్, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మా మమ్మీ దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళిపోతూ నాకు అసలు వంట చేయడం గుర్తుంటుందో లేదో, పప్పు చేయగలనో లేదో, నాకు అసలు ఎలా కుక్కర్ ఎలా పెట్టాలో కూడా గుర్తు రావట్లేదు, చాలా రోజులు అయిపోయింది వంట చేసి అని అంటుంటే నేనుండి జోక్లా వంట చేయడం వాడని మర్చిపోతాడా అబ్బా. అప్పట్లో మా మమ్మీ ఒక 60s అనుకోండి, ఓకే సో అని అట్లా ఫీల్ అయింది పాపం ఆ వయసుకి మా అమ్మ అలా ఫీల్ అయింది. ఒక్క వారం రాకపోతే సిస్టమ్ లో ఇన్ని మర్చిపోతారా అన్న విషయం నాకు ఇప్పుడు స్లోగా అర్థమవుతుంది. అంటే నువ్వు 60 అంటారేమో, అస్సలు కాదు, ఏజ్ లిమిట్ లేని విషయం అది. అప్పట్లో 60 వస్తుంటే ఇప్పుడు అలా వస్తుంది అనమాట. ఎందుకంటే వయసుల గురించి ఎందుకని మాట్లాడుకోవడం. బట్ ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఒక కంటిన్యూటీ లేకపోతే ఏ విషయానికైనా కూడా ఇట్స్ సో ఈజీ టు ఎరేజ్, గెట్ ఎరేజ్ ఫ్రమ్ యువర్ మైండ్ అనిపించింది నాకైతే. నేను ఆన్ అండ్ ఆఫ్ ఈ మధ్య కొంచెం బ్రేక్స్ పడుతూనే నాకు రేడియో ప్రోగ్రామ్ కంటిన్యూస్ గా ఎవ్రీ ఫ్రైడే చేయలేకపోతూ ఉన్నాను డ్యూ టు శ్రావణ మాసం అండ్ అదర్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. బట్ ఐ డోంట్ థింక్ అన్లెస్ అంటల్ ఒక ఏదైనా స్పెషల్ ఫెస్టివల్ వస్తే ఆర్ ఏదైనా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ వచ్చి నేను వెళ్తే తప్పితే ఐ విల్ నాట్ బి మిస్సింగ్ ఎనీ మోర్ షోస్. లాస్ట్ టైం కూడా ఇలాగే చెప్పే వెంటనే సెలవు పెట్టామంటారా, తూచి అదంతా తూచి, అదేం పడిచోకండి. ఓకే, నెక్స్ట్ కామెడీ బిట్ వేసేస్తున్నాను. చాలా చాలా అంటే అందరికి తెలిసింది, వినేసి చెప్పేసేయచ్చు మీరు చాలా ఈజీగా.
1: ఏంటి ఈ మధ్య కనబడలేదే?
2: ఏంటి కనపట్టలేదా? ఏ డాక్టర్ కన్నా చూపించుకోపోయావా?
1: ముషీరాబాద్ జైల్లో కూడా ఇంతే, ఎప్పుడు జోక్స్. కూర్చో, ఓల్డ్ ఫ్రెండ్స్ కదా, రోజు గుర్తొస్తుంటావయ్యా.
2: నేను మరీ అంతిగా కనపడుతున్నాను నీకు?
1: అరే సీరియస్ గా చెప్తున్నానయ్యా. ఏంటే గెస్ట్లా?
2: అంటే గెస్ట్లేం కాదు, మా మామయ్య గారి పిల్లలు చార్మినార్ చూపించమని గొడవ పెడితే తీసుకొచ్చారు అన్నమాట.
1: మ్యారేజ్ అయిందా
0: వీడికి? ఎందుకు మ్యారేజ్ అయితే వీడికి ఎందుకు అవ్వపోతే వీడికి ఎందుకు? ఇంతకు ముందు రోజుల్లో మన ఇంట్లో ఏం జరుగుతుందో పక్క వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. సో అలాగా చుట్టుపక్కల వాళ్ళ క్వశ్చన్స్. ఓకే, జోక్స్ అపార్ట్, ఈ కామెడీ బిట్ ఏ మూవీలోది ఈజ్ అ వెరీ వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. మనం ఈ రోజు అది అడగకూడదు అనుకుంటున్నాం కాబట్టి తెలిసిన వాళ్ళు అది కూడా చెప్పచ్చు. దానికి మేమేం ఫైన్ వేసేసి మీ దగ్గర నుంచి పెనాల్టీ ఏమీ తీసుకోము. సినిమా పేరు ఏంటో తెలిస్తే చెప్పేసేయండి. అట్ ద సేమ్ టైం బ్రహ్మానందం గారినే క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, ఏంటి మంచిది కనిపించట్లేదు, ఎవరు గెస్ట్ పెళ్ళయిందా అని. ఎవరు ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు తెలిస్తే వెంటనే స్టూడియోకి కాల్ చేసి చెప్పేసేయండి. కొంచెం కష్టమైన క్వశ్చన్ నాకు అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు పేరు తెలీదు, నేను ఇప్పుడు గూగుల్ చేసి ఎత్తగాల ఆయన పేరేంటో. ఆ పేరు కనుక తెలిస్తే వెంటనే కాల్ చేసి చెప్పేసేయండి స్టూడియోకి. స్టూడియో నెంబర్ 972636. అమ్మో ఎవరు ఉన్నారు చూద్దాం, ఏం చెప్పండి, తెలుసా ఆన్సర్? సూపర్. హలో, మీరు రేడియో సుబిక్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు
0: చక్రవర్తి గారు. ఎలా ఉన్నారు? నేను బ్రహ్మాండంగా ఉన్నాను. మీ సామ్రాజ్యం ఎలా ఉంది? చాలా మంచిదండి. క్వశ్చన్ కాదు తెలుసా?
3: అదే అనగనగా ఒక
0: కాదుగా. అవును కరెక్ట్, సారీ అనుకోకుండా ఒక రోజు ఉంటారేమో
3: అనుకున్నాను.
0: ఎదురుకుండా ఉంది కూడా పైగా. ఏంటో చెప్పండి, బ్రేక్ వస్తే అలాగే ఉంటుంది. బ్రేక్ వస్తే అలాగే ఉంటుంది చెప్పండి. అండ్ బ్రహ్మానందం గారు పక్కనున్న కోస్టార్ పేరేంటి, ఆర్టిస్ట్ పేరేంటి?
3: ఆయన పేరు తమిళ యాక్టర్ తెలుసు.
0: ఆయన టోన్ వింటే అర్థమవుతుంది కదా, తెలుసా క్వశ్చన్ అడిగాను కానీ నాకు ఆన్సర్ తెలియదు, నేను గూగుల్ చేయాలి ఇప్పుడు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
3: Yeah, thanks. Mm-hmm.

పేరు తెలియదు. ఓకే, బట్ ఇట్స్ ఓకే, నాకు కూడా తెలియదు. ఈ పాట వినిసి వచ్చేసేయండి, మనం ఇంకా మాట్లాడుకుందాం. ఆ క్వశ్చన్ ఇంకా స్టిల్ ఓపెన్ లో ఉంది. ఎవరికైనా పేరు తెలిస్తే స్టూడియోకి పెట్టి ఫోన్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ 9726361966. ఈ పాట మీరు ఇమేజిన్ చాలా వింటూ ఉంటారు, ఏం పర్లేదు, వినేసేయండి. హ్యాపీ అవర్ ఇది. హ్యాపీ అవర్ లో ఈ పాట వినకపోతే ఎట్లాగా, మోస్ట్ ట్రెండింగ్ అయితే.

0: సూపర్ సాంగ్ కదా. నేను మంచిగా సౌండ్ పెట్టాను స్టూడియోలో, అందుకే అది మంచి బఫర్ సౌండ్ వస్తుంది. ఎంతమంది మీలో ఒక మంచి పాట రేడియోలో ట్యూన్ అవుతుంటుంటే వినిపిస్తుంటే పెద్ద సౌండ్ పెట్టి ఎంజాయ్ చేస్తూ కార్ లో కూడా ఫుల్ గా స్టీరింగ్ వదిలేసి డాన్సులు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓకే, వాళ్ళతో పాటు నేను కూడా. ఇప్పుడు మా ఆయన కనుక వింటున్నారనుకోవచ్చు, అందుకేనా అన్ని బొక్కలు పడ్డాయి కార్కేనా అనుకుంటారు. అంతలా మరీ వదిలేసి సర్కస్ లాగా ఏం చేయలేండి, మీరు కంగారు పడకండి. బట్ ఒక మంచి పాట వచ్చిందంటే అలా సౌండ్ పెంచాల్సిందే, మంచిగా ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేయాల్సిందే. ఆ డ్రైవింగ్ కి పాటకి ఆ ఇంటర్ కనెక్షన్ ఏంటో సూపర్ కదా. ఎవరికైనా పెట్టారో డ్రైవ్ చేస్తూ పాటలు వింటే బాగుంటుందని. అండ్ ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ సమ్ వండర్ఫుల్ వండర్ఫుల్ కంపెనీ, ఇట్ మేక్స్ ఇట్ మోర్ అండ్ మోర్ మీనింగ్ఫుల్. అండ్ దిస్ ఈస్ హ్యాపీ అవర్ అండ్ ఇట్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు బి సో వెరీ హ్యాపీ. అండ్ దిస్ ఈస్ ఫ్రైడే, సాటర్డే సండే పొద్దున్న లేవక్కర్లేదు, క్యారేజీలు కట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు అని చెప్తా అనుకుంటున్నారా? మన పనులు మనకే ఉంటే, అన్ని చరాలు మామూలే, జస్ట్ పొద్దున్న లేవక్కర్లేదు అంతే. ఓకే, బట్ నెక్స్ట్ కామెడీ బిట్ వేసేస్తున్నాను, రెడీగా ఉన్నారా?
1: నువ్వేదో పెద్ద ప్రశ్న అడుతావు అనుకున్నాను. ఇలాగా ప్రశ్న, రైలు పట్టాల మీద రైలు వెళుతుంటే గేట్ ఎందుకు వేస్తారు? నువ్వేదో పెద్ద ప్రశ్న అడుతావు అనుకున్నాను. ఇలాగా ప్రశ్న, దీనికి ఒక జవాబు, రైలు కింద మనసు పడి సాగకుండా రైలు పట్టాల మీద,
0: అది రైలు పట్టాల మీద గేట్ ఎందుకు వేస్తారు ఇస్ ద క్వశ్చన్. సమాధానం తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్పండి. 9726361966 ఇస్ ద ఆన్సర్. ఆయన ఆన్సర్ చెప్పేస్తారేమో అని నేను అలా బటన్ మీద మౌస్ పెట్టి క్లిక్ పెట్టి కూర్చున్నాను అనమాట, గబుక్కున ఆన్సర్ వచ్చేస్తుందేమో అని. బట్ ఆన్సర్ అయితే మన పక్కనున్న ఆర్టిస్ట్ చెప్పింది కాదు. ఒక ఈజీ క్వశ్చన్, ఒక కష్టమైన క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ఆ పక్కన ఉన్న బ్రహ్మానందం గారి పక్కనున్న కో స్టార్ కో కమీడియన్ పేరేంటి తెలిస్తే గనక వెంటనే స్టూడియోకి చెప్పేసేయండి. అలాగే ప్రశ్నకు సమాధానం తెలిస్తే కూడా చెప్పేసేయండి. మళ్ళీ ఇంకొకసారి మీ అందరి కోసం,
1: రైలు వెళుతుంటే గేట్ ఎందుకు వేస్తారు? రైలు పట్టాల మీద రైలు వెళుతుంటే గేట్ ఎందుకు వేస్తారు? నువ్వేదో పెద్ద ప్రశ్న అడుతావు అనుకున్నాను. ఇలాగ ప్రశ్న, దీనికి ఒక జవాబు, రైలు కింద మనసు పడి సాగకుండా గేటేస్తారు. రైలు పట్టాల మీద,
0: అది పక్కన పర్సన్ పేరు తెలిస్తే వెంటనే స్టూడియోకి కాల్ చేసేసేయండి. అలాగే ఇందాక మనం రిలేటబుల్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వన్ ఆఫ్ దట్ ఈస్ మా అమ్మ అప్పట్లో నేను మర్చిపోయారు, నాకు గుర్తులేదు అని అంటే నాకు ఆశ్చర్యంగా అనిపించేది. ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు రిలేట్ టు ఇట్. వాళ్ళకి అప్పట్లో వచ్చింది, మనకి ఇప్పుడే వచ్చేసింది. ఒక్కసారి కంటిన్యూటీ దెబ్బతింటే కొన్ని కొన్ని అలా బ్రెయిన్ లోంచి వెళ్ళిపోతున్నాయి అనమాట, డీఫాగ్ అయిపోతున్నాయని. అలాగే ఈ మధ్యన కొత్తగా ఏమైందంటే, మా పెద్ద బాబుకి డ్రైవింగ్ వచ్చేసింది. సో కాదు తీసుకుని వాడు వెళ్ళిపోతున్నాడు, చిన్నబాబు స్కూల్ నుంచి వాడు తీసుకుని వచ్చేస్తున్నాడు. వినడానికి మీ అందరికి చాలా హాయిగా ఉండొచ్చు అనుభవిస్తున్నా, నాకు కూడా అంతకంటే హాయిగా ఉంది. అట్ ద సేమ్ టైం చిన్నప్పుడు మన ఇంట్లో అమ్మ వాళ్ళు మనకి చెప్పేవాళ్ళు కదా, అంటే ఇండియాలో పెరిగిన పిల్లలు ఎవరైనా ఉండుంటే నా జనరేషన్ వాళ్ళు, వీచి వరకు వెళ్ళి ఆ కొట్లో కొంచెం ఉల్లిపాయలు తీసుకున్నా, అక్కడ పచ్చిమిరపకాయలు తీసుకున్నా అని చాలా ఈజీగా చెప్పేసేవాళ్ళు మనకి పనులు. మనం కూడా టికెట్గా వెళ్ళిపోయి తీసుకొచ్చేసేవాళ్ళం. అలాగే కారు వచ్చిన నా పెద్ద కొడుకుని వాడుకోవాలని ఉత్సాహంలో నేను, కారు వచ్చిన ఉత్సాహంలో వాడు విపరీతంగా ఎడా పెడా లెఫ్ట్ రైట్ సెంటర్ వాడేసుకుంటూ, ఒరే కొంచెం ఇండియా బజార్కి వెళ్ళి ఉల్లిపాయలు తీసుకురావా, అయిపోయినాయి అర్జెంట్ కావాలి అంటే వాడు కొత్త బిచ్చగా టైప్ లో కార్ వచ్చింది ఏ అని చెప్పి వెళ్ళిపోయి తీసుకొచ్చేస్తున్నాడు. అలా అన్ని పనులు చేసి పెడుతుంటే ఎంత హాయిగా ఉంది తెలుసా, కానీ కాలేజ్కి వెళ్ళిపోతా అన్నప్పుడే గుండెల్లో కొంచెం కలుక్కుమంటుంది. సో చూద్దాం, మీ అందరికీ కూడా ఈ ఫీలింగ్ తెలిసే ఉంటుంది, వింటున్న వాళ్ళ ఎవరికో కొంతమందికి ఆల్రెడీ ఈ ఫీలింగ్ లో ఉండుంటారు. నెక్స్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళిపోబోతున్న పిల్లలకి ఎవరికైనా కూడా మీకు తెలియదు వాట్ పేరెంట్స్ ఆర్ మిస్సింగ్, యూ డోంట్ నో. అంటే మీరు అనొచ్చేమో, ఇంట్లో ఉన్నంతసేపు సరిగ్గా చూసుకోరు, మరి తీరుతూనే ఉంటారు, అరుస్తూనే ఉంటారు, ఎందుకు అని. దట్ ఈస్ లవ్, ప్రేమ, కాదల్, ఇష్క్, ఏ భాషలో చెప్పిన మీకు అర్థం కాదులే. బట్ ఏంటి మన బ్రహ్మానందం గారి పక్కన కోస్టర్ ఎవరో మీకు ఎవరికి తెలీదా? అవునా, నిజమా, కాల్స్ రావట్లేదు ఇంకా. ఓకే, ఈ వండర్ఫుల్ పాట వినేస్తూ కూడా మీరు కాల్ చేసేసేయచ్చు. అండ్ ఈ కాల్ ఈ పాట వింటూ మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను కాలర్స్ తీసుకుంటూ ఉంటాను. అండ్ దిస్ వండర్ఫుల్ సాంగ్ ఈజ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.

0: అలా మీరందరూ ఆ ఫ్రైడే జోష్ లో ఉండి అద్భుతమైన పాట వింటూ వింటూ ఉన్నప్పుడు నాకు బోల్డ్ అంత మంది కాలర్స్ వచ్చేసారు. నేను కొంతమంది కాలర్స్ కూడా మిస్ అయ్యాను, ఏమనుకోకండి, మళ్ళీ కాల్ చేయండి. ఈ క్వశ్చన్ అయితే ఇంకా ఓపెన్ ఉంది. రైల్వే పట్టాల మీద రైలు వెళ్తుంటుంటే ఎందుకు గేట్ వేస్తారు? అయితే మదన్ గారు ఫోన్ చేశారు, పక్కనున్న కో ఆర్టిస్ట్ పేరు అయితే చెప్పేశారు, కానీ క్వశ్చన్ కి రైల్వే పట్టాలు గేట్ ఎందుకు వేస్తారో చెప్పలేకపోయారు. అయితే హర్ష గారు కాల్ చేశారు, ఈ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, నాకు ఆన్సర్ చెప్పాలనుంది కానీ ఐ వెయిట్, ఎందుకంటే కొంతమంది కాలర్స్ మిస్ అయ్యాను నేను. వాళ్ళు కాల్ చేసి ఎలా చెప్తారో ఏం చెప్తారో కూడా వినాలనుంది నాకు. ఈ నెక్స్ట్ పాట మన హర్ష గారు కోరిన పాట బ్రహ్మోత్సవంలో పుట్ యువర్ హ్యాండ్స్. ఓకే, పుట్ యువర్ హ్యాండ్స్ అప్ అంట. ఓకే చూద్దాం, సైన్ అప్ చేస్తున్నాను. ఓ అసలు వండర్ఫుల్, మీరు భలే భలే పాటలు రిక్వెస్ట్ చేస్తారండి. ఓకే నెక్స్ట్ దానికోసం రెడీ అయిపోతే గనక ఓకే దిస్ దేర్ యు గో. లిసన్,
1: నేను మీకు ఏ విధంగా సహాయపడగలను?
2: 50,000 అప్పుంది తీరుస్.
1: నమస్తే సార్.
2: నమస్తే.
1: నేను మీకు ఏ విధంగా సహాయపడగలను?
2: 50,000 అప్పుంది తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి?
1: 10 మినిట్స్ లో వస్తుంది సార్.
2: 10 మినిట్స్ లో వస్తుంది, 15 మినిట్స్ లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా? సూర్యాపేట దాటిందా? మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ.
1: ల్యాండ్ అయింది సార్.
2: ఓకే థ్యాంక్ యూ. డ్రెస్ బాగుంది, ఎక్కడ కుట్టించారు?
1: టైలర్ షాప్ లో.
2: అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత?
1: అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్.
2: ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను.
0: అది బ్రహ్మానందం గారితో పెట్టుకుంటే ఆ మాత్రమేనా ఉండాలి కదా. సో ఈ సినిమా పేరేంటో నాకు తెలీదు, అందుకని అడదలుచుకోవట్లేదు. అంటే ఇక్కడ ఉంది, నాకు ఎదురుగుండా కనిపిస్తుంది. ఇందాక పాపం చక్రవర్తి గారు చెప్పినప్పుడు కూడా ఆయనే కన్ఫ్యూజ్ చేశాను. సినిమా పేరు నాకు తెలుసండి. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, బ్రహ్మానందం గారు ఫ్లైట్ ల్యాండ్ అయిందా అని అడిగినప్పుడు ఆయన ఒక రూట్ చెప్పారు కదా, ఇలా 10 నిమిషాల్లో ల్యాండ్ అయింది, 5 నిమిషాల్లో కాదని. ఆ రూట్ తెలిస్తే ఎవరైనా ఫోన్ చేసి చెప్పండి, ఆయన ఎక్కడెక్కడ చెప్పాడు, ఆ రూట్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేసి చెప్పేసేయండి. మీ అందరి కోసం ఒక్కసారి వినిపిస్తాను, ఎందుకంటే కొంచెం ట్రిక్కీ పాట కాబట్టి వినండి. ఓకే దేర్ యు గో. సినిమా పేరు కూడా తెలిసి చెప్పండి.
2: పూట ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి?
1: 10 మినిట్స్ లో వస్తుంది సార్.
2: 10 మినిట్స్ లో వస్తుంది, 15 మినిట్స్ లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా? సూర్యాపేట దాటిందా? మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ.
1: ల్యాండ్ అయింది సార్.
0: అది నాకు కూడా చాలా క్లారిటీ కావాలి. క్వశ్చన్ ఆన్సర్ చేసేవాళ్ళు క్లారిటీగా చెప్పాలి. ఓకే, అందుకే మళ్ళీ ఇంత చీటింగ్ ఎవరు చేయరేమో. ఆన్సర్స్ కూడా నేను క్లియర్ గా చెప్పేస్తున్నాను. మనం బ్రేక్ అయితే చాలా దగ్గర ఉన్నాం. ఈసారి అయితే నెంబర్స్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. కాంతమ్మ ఆపే, ఇంకో 10 సెకండ్లే ఉంది, 9 సెకండ్లే ఉంది అని నేను ఇక్కడ ఆపేస్తున్నాను. బ్రేక్ నుంచి రాగానే మనము హర్ష గారి పాట రిక్వెస్ట్ అండ్ కామెడీ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.
3: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinchu

0: skills, calibration, knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: వెల్కమ్ బ్యాక్. మనం అలా సరదాగా మాటలు మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పేసుకుంటూ, బోల్డ్ ఆటలు ఆడేసుకుంటూ ద లాస్ట్ అవర్ ఆఫ్ ద సెగ్మెంట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది. మీరందరూ వింటున్నారు మీ రేడియో సురభి ఆర్జే శ్రీకాంతి పోతా ప్రగడాతో, ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 లో. అండ్ ఇది మీ హ్యాపీ అవర్, ఎవ్రీ ఫ్రైడే ఫ్రమ్ 7 to 9 PM వస్తూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఇస్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గేమ్ రైట్ నౌ అండ్ హూ ఇస్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ టుడే. And I'm so happy for everything that how it is going today. At the same time, manam break lo kelle mundu anukunnattuga inkokka sari vayamantara bittu akkarladantara mee memory la kaadandi maadi brahmandamaina memory antara mee kosam na kosam oka satisfaction malli oka comedy bit vestanu vinesayindi vinna
8: what enti put enti వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి?
9: 10 మినిట్స్ లో వస్తుంది సార్.
8: 10 మినిట్స్ లో వస్తుంది, 15 మినిట్స్ లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌరాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ.
9: ల్యాండ్ అయింది సార్.
7: అది సో సినిమా పేరేంటి? అండ్ ఈ బిట్ లో ఆయన చెప్పిన రూట్ ఎట్లా, ఎక్కడెక్కడ ల్యాండ్ అయింది అని కాదు, ఎక్కడెక్కడ వరకు వచ్చింది, దాటింది అనే చెప్పాలి అని. అది కనుక తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. మనము మన హర్ష గారు అడిగిన కోరిన పాట పుట్ యువర్ హ్యాండ్స్ అప్, బ్రహ్మోత్సవం సినిమాలోది. నెక్స్ట్ దిస్ ఇస్ ఫర్ యూ హర్ష గారు. లిజన్ అండ్ ఎంజాయ్. అండ్

0: thank you so much, Harsha Garu, for requesting such a wonderful, wonderful song and such a refreshing one. And that is certainly a wonderful song for this hour on the Happy Hour Show. I know, I said Happy Hour Show, but the part was the bond and Shrikant Garwani. Thank you so much. Alage, mirandaru, kashtanga. See, problem is that easy galite antaru, easy question kada evarena answer chestare mo ani meeku call cheyatledandi antaru. Kashtamaina question adigitenemo koncham koddiga mota dekkara penchina kuda ventre antaru idi anta kashtam amma adevaru gurtuntundi ani antaru. Ela chesedi mee toti cheppandi ela how. Okay, next comedy bit em eddam ani aalochistunnanu, simple de veddam ani decide ayyanu. So yes, ee movie peru enti ani adugutanu. So first ee cheppestanu question, because చాలా పాపులర్ అనమాట. బిట్ వినేసి వచ్చేసేయండి అండ్ నాకు వెంటనే టక్ చక ఫోన్ చేసి చెప్పేసేయండి. మీకు కాల్ చేస్తుంటే నాకు ఉత్సాహంగా ఉంటుంది.
1: ఆచార్య, ముష్టి యుద్ధ పందెంలో మీ వాటాకి వచ్చిన వస్తు సముదాయం
2: దీర్ఘాయుష్మాన్భవ, నీవు ఇటువంటి విజయములు అనేకం పొంది విజయలక్ష్మిని వరింతవుగాక.
3: విజయలక్ష్మి ఆ అమ్మాయికి ఆల్రెడీ హిస్టరీ లెక్చర్ లైన్ వేస్తున్నారు కదా సార్, పాపం ఫీల్ అవుతారేమో.
2: విజయలక్ష్మి అంటే ఆ విజయలక్ష్మి కాదరా, దేయాన్ని వరించమని.
1: ఆచార్య, అట్టే కాలంలో వృధా చేయక హాజరు తీసుకున్నాడు.
2: పత్తుల పెదరాయుడు
3: ప్రత్యక్షం సార్,
2: రామాయలు పార్వతి
4: ప్రజెంట్ సార్,
2: ఇంద్రాలు ఆంజనేయులు వచ్చారండి. ఎందుకలా అరిచేస్తావు కూర్చో.
0: చాలు ఈ బిట్టికి ఈ మాత్రమే చాలా ఎక్కువ అనమాట, చాలా ఎక్కువ వినిపించేశాను. సో సినిమా పేరేంటి, సరే మనం చాలా అంటే కిందకి వెళ్ళిపోదాం, ఈజియెస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. సినిమా పేరేంటి ఈజ్ ద క్వశ్చన్. అండ్ మీ అందరికీ కూడా బ్రహ్మానందం గారితో పాటు ఇంకొక అద్భుతమైన గొంతు వినిపించింది, అంటే చాలా మంది వాయిసెస్ వినిపించాయి కానీ అందులో ఒక పెక్యులర్ వాయిస్ వినపడింది, అది ఎవరిది అది తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. సినిమా నేమ్ ఈస్ ద వెరీ వెరీ ఈజియెస్ట్ వన్. సో మీరందరూ ఈ అద్భుతం పాట వింటూ అది ఏంటబ్బా అని ఆలోచిస్తూ కూడా కాల్ చేసేయచ్చు. దిస్ సాంగ్ ఇస్ ఫర్ ద హ్యాపీ అవర్ లిజనర్స్ అండ్ దేర్ యు గో వాల్యూమ్ అప్ అగైన్ ప్రైవేట్ పార్టీ.

0: ano pa, kalokal.
1: Yes, ala adbutamaina back-to-back songs vinesin tarvata nenu malli mee munduku vachesanu. Sorry andi, callers ala call chestu manchi manchi vishayalu maatladutu unte ala back-to-back mee songs play cheyalsi vachindi. And ee back-to-back songs play cheyadanlo evarina ఆహా దీని గొంతు వినలేదనుకుంటే ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్. బట్ ఎనీవేస్, మీ అందరి కాల్స్, మీరు మాట్లాడుతున్న, మీరు చెప్తున్న ఫీడ్బ్యాక్ దట్ యుర్ ఎంజాయింగ్ దిస్ షో ఇస్ రియలీ రియలీ మేకింగ్ మై డే అండ్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. ఓకే, చాలు కాంతమ్మ. ఓకే, అర్థమైంది మాకు నువ్వు బాగున్నావు, సంతోషంగా ఉన్నావు అని అంటారా. ఓకే, ఈ నెక్స్ట్ కామెడీ బిట్ వేసేస్తున్నాను. వేసి మీరు విన్న తర్వాత వెంటనే అది ఏంటి అనే క్వశ్చన్ కూడా అడుగుతాను. జాగ్రత్తగా వినాలి వినాలి వినాలి.
2: ఏంటి లిప్ మూమెంట్ ఇస్తున్నావు?
3: అయ్యో నేనా?
2: ఏంటి బూతులు తిడుతున్నావా?
3: నేనేమో లేదండి.
2: ఏంటి ఏంటి లిప్ మూమెంట్ ఇస్తున్నావేంటి? ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా? అక్కడి నుంచి మాట్లాడేదేదో అర్థమైంది, ఇక్కడికి వచ్చి లిప్ మూమెంట్ ఇచ్చావు. నువ్వేం మాట్లాడావు చెప్పనా? చెప్పనా? దగ్గర సౌండ్ తగ్గించండి, పక్కింటి వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉందన్నావు అంతేనా?
3: మీరు సూపర్ అండి. ఎలా కనిపెట్టేశారు?
2: ఎలా కనిపెట్టేటం అంటే డబ్బింగ్ సినిమాలు చూస్తున్నాం కదా, ఈజీగా క్యాచ్ చేస్తాను. దట్ ఈస్ ఎల్కేజీ. సరే, నీకెన్ని సార్లు చెప్పాను నా ప్రాక్టీస్ చెడగొట్టద్దని.
3: ప్రాక్టీసా? ఏం ప్రాక్టీస్?
2: ఏం ప్రాక్టీసా? అందుకే నీలాగుంటే ఏం తెలుస్తుంది, నాలాగా అప్డేట్ అయితే కానీ తెలియదు.
3: మీకు మా నాన్న నన్నిచ్చి నా ఆస్తి ఇచ్చి ఉండకపోతే మీరేంటో మీ టాలెంట్ ఏంటో బాగా తెలిసేది. అసలు ఇంట్లో ఒక్క పనైనా చేస్తున్నారా మీరు?
2: అంటే ఇంట్లో ఒక్క పనైనా చేస్తున్నారా నన్ను అడుగుతున్నావా?
1: అది అది అలా ఉంటదన్నమాట బ్రహ్మానందంతో, ఇంట్లో ఒక్క పనైనా చేస్తున్నావా. ఓకే, సో క్వశ్చన్ అడుగుదాము, క్వశ్చన్ అడగక ముచ్చట్లు పెడదాము. క్వశ్చన్ ఏంటంటే, మన బ్రహ్మానందం గారి పక్కన వైఫ్ లాగా యాక్ట్ చేసిన ఆ గొంతు ఒకవేళ మీరు గుర్తుపట్టగలిగితే ఎవరు ఆ క్యారెక్టర్, ఆ ఆర్టిస్ట్ పేరేంటో, ఆ కో ఆర్టిస్ట్ పేరేంటో తెలిస్తే గనక వెంటనే కాల్ చేసి స్టూడియోకి చెప్పేసేయండి. 9726361966. మీరందరూ కాల్ చేసినప్పుడు మంచిగా కబుర్లు చెప్తుండడంతో నాకు టైం అలా పాస్ అయిపోతూ తెలియట్లేదు. ఇట్స్ యునో 10 more minutes for the show. ఒకవేళ గనక నేను మీ ఎవరైనా కాల్స్ లో పడి ఒకవేళ గుడ్ బై చెప్పలేకపోతే ఏమనుకోకండి. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కమ్ బ్యాక్ అండ్ సే బై టు ఆల్ ఆఫ్ యూ. బట్ ఈ కామెడీ బిట్ లో బ్రహ్మానందం గారి పక్కన ఉన్న వైఫ్ క్యారెక్టర్ వేసిన ఆవిడ పేరేంటో తెలిస్తే స్టూడియోకి కాల్ చేయవలసిందిగా విన్నపము మనవి. దయచేసి కాల్ చేసి చెప్పేసేయండి. మనం ఇంకా బోల్డ్ కబుర్లు మాట్లాడేసుకుందాం. అలాగే ఇందాక నేను నెట్ఫ్లిక్స్ సిరీస్ గురించి మాట్లాడుతున్నాను కదా, మధ్యలో టాపిక్ కట్ అయిపోయింది. నువ్వెలా రిలేట్ అయ్యావమ్మా కాంతమ్మ అంటే, నేను నెట్ఫ్లిక్స్ సిరీస్ కే డ్రామా అవంతా నడుస్తూనే ఉంటాయి. అంటే మనందరం నాస్టాలజీకి ఎలా కనెక్ట్ అవుతామో, అంటే పాత విషయాలు అవన్నీ జరిగిపోయిన విషయాలు కదా, అవన్నీ తలుచుకుంటూ వాటి గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మనందరిలో ఒక రకమైన ఎనర్జీ వస్తుంది కదా. అలాగే ఈ కే డ్రామా సి డ్రామా చూసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో కొన్ని కొన్ని అంటే క్యూట్ సీన్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రామాలో అవంతా ఐ థింక్ మనం ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా చేస్తుంటామా, లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది గుర్తొస్తూ ఇట్ విల్ మేక్ యూ ఫీల్ హ్యాపీ అండ్ యునో అదేదో చిలిపి చిలిపిగా అనిపిస్తుంది అనమాట. ఈ భలే ఉంది, ఏదో క్యూట్ లా ఉంది అనిపిస్తుంది. అలాగా ఈ మధ్య నేను చూసిన ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ సీ డ్రామా ఇస్ ద ఎర్లీ స్ప్రింగ్. ఒకవేళ లేడీస్, అసలు అబ్బాయిలకైతే నేను అసలు చెప్పనండి, ఏహే ఏంటి పిచ్చి గొడవ అనుకుంటారు. బట్ అమ్మాయిలైతే కనుక ఒకవేళ ఇఫ్ యూ ఆర్ అ లవర్ ఆఫ్ డ్రామా జస్ట్ లైక్ సుష్మా అండ్ మీ, సి డ్రామా లో అసలు ఆహా జిన్ బార్సన్ బార్సన్ కరెక్ట్ గా చెప్పానా, తప్పు చెప్తే ఏమనుకోకండి, ఆ హీరో ఏమైనా ఉన్నాడా, అబ్బాబా సూపర్, ఆ హీరోయిన్ ఏమైనా ఉందా, ఆహాహా స్టోరీ 10 out of 10 అయితే వాళ్ళ కెమిస్ట్రీ 1000 out of 10 అని చెప్పాలండి. అంత సూపర్ గా ఉంది అండ్ వండర్ఫుల్ వండర్ఫుల్ సిరీస్ అనమాట. ఒకవేళ ఇఫ్ ఎనీవన్ ఇస్ ప్లానింగ్ టు వాచ్ సంథింగ్ ఓవర్ ద వీకెండ్, ద ఎర్లీ స్ప్రింగ్ సీ డ్రామా ఆన్ నెట్ఫ్లిక్స్ ఈస్ దేర్ ఫర్ యూ, గో అండ్ వాచ్ ఇట్. ఇది ఖచ్చితంగా నా సజెషన్. ఈ పాట వినేస్తూ మీ ఫోన్ కాల్స్ కోసం నేను వెయిట్ చేస్తాను. ఏంటి ఎవరు చేయలేదు? బ్రహ్మానందం గారి వైఫ్ పేరు తెలీదా? ఓకే చూద్దాం. దిస్ సాంగ్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.
4: గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళ్ళలో జిగర్ నింపడానికి జిగర్ అని వచ్చేసింది, ఆడి పాద అర్థం చేస్తుందంటే మనందరూ రెడీ ఉన్నారు. అమ్మ జిగరని వచ్చా మనము.
5: ఎంతమంది జిగేర్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
6: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం తెలిసి పక్కు నుంచి కూడా వచ్చావు ఎగేసుకుంటూ.
5: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది, గుడ్లు అప్పగించి చూస్తున్నావు అంకే.
7: ఏదో ఎత్తవని జిగేల్ రాని.
5: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
7: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
5: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా.
7: అది

0: ఎస్, మీరందరూ ఆ అద్భుతమైన పాట వింటుండగా మనకి కృష్ణప్రియ గారు అండ్ శ్రీనివాస్ గారు కాల్ చేసేశారు. బట్ కృష్ణప్రియ గారు శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా రైట్ ఆన్సర్ చెప్పారు. ఆన్సర్ ఏంటంటే సురేఖ వాణి గారు ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు నవ్వుతున్నాను అంటే శ్రీనివాస్ గారు కాల్ చేశారు ఫస్ట్. ఎత్తుకోవడం ఏంటంటే చాలా బాగుందండి, షో బాగుంది, ఓకే బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు క్వశ్చన్ వేసాక ఆన్సర్ చెప్పట్లేదు ఏంటండి అంటే నేనుండి ఓ అందరూ ఆన్సర్ ఫోన్ చేసి చెప్తున్నారు కదా, ఆన్సర్స్ తెలుసు కదా అని నేను చెప్పట్లేదండి, టైం కూడా ఉండట్లేదు మాట్లాడడానికి దానికేనంటే ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ అంటే నాకు ఆయన చెప్పింది ఎంత కనెక్ట్ అయ్యానంటే నేను ఇంక జన్మలో మర్చిపోను అనమాట క్వశ్చన్ వేసేసి ఆన్సర్ చెప్పడం. అంతమంది ఆన్సర్ చేసినా కూడా ఒక రోజు వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కూర్చుని ప్యాకెట్ ఆడుకుంటున్నారట, నేను ఇట్లా నా షో వింటున్నారట, నేను ఏదో క్వశ్చన్ వేశాను ఆన్సర్ చెప్పలేట యాజ్ యూజువల్ చెప్పకపోతే వాళ్ళకి ఎంత తట్టుకోలేకపోయి అంటే ఆగలేకపోయారంటే యూజువల్ గా వాళ్ళ పేకాట గ్రూప్ లో ఒక ఫ్రెండ్ ఉంటారట, ఆయన ఇండియా వెళ్ళిపోయట, ఆయన యూజువల్ గా ఆన్సర్స్ చెప్తూ ఉంటారట. ఇండియా వెళ్ళిపోయిన అతనికి ఫోన్ చేసి క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో కనుక్కుని పెట్టేసే వరకు వాళ్ళకి ప్రశాంతంగా లేదట, ఇలాంటి సిచ్యువేషన్ మాకు ఎప్పుడు రాకూడదండి, దయచేసి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేందుకు కాను నేను ఎప్పటికీ కూడా అస్సలు మర్చిపోకుండా క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను. సినిమా పేరు తెలియదు ఏమనుకోకండి, నాకు ఇద్దరు ముగ్గురు కాల్ చేసిన వాళ్ళు కూడా సినిమా పేరేంటో తెలియదని చెప్పారు. బట్ ఆ మూవీ క్లిప్ అయితే మటుకు నేను వేసిన క్వశ్చన్ బ్రహ్మానందం గారి వైఫ్ ఎవరు అంటే దట్ ఈస్ ఫర్ షూర్ మన సురేఖ వాణి గారు అనమాట. అండ్ దాట్ విల్ బీ ద ఎండ్ ఆఫ్ మై షో టుడే. మనము బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాము, ఇంకా 2 మినిట్సే ఉంది. కానీ ఈ రోజు మధ్యలో కొన్ని గ్యాప్స్ తోటి వాటితోటి నేను షో చేయడం జరుగుతోంది. నేను ఇంత ఎంజాయ్ చేసేసరికి కాలర్స్ కాల్ చేస్తారు, జస్ట్ ఆన్సర్ చెప్పి పెట్టేస్తారు. కానీ ఈ రోజు షోలో ముఖ్యంగా నేను గుర్తుండిపోయే విషయాలు రెండు కొన్ని ఉన్నాయి. ఏంటంటే రెండు కాదు, కొన్ని రెండేంటి కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే సుధీర్ సముద్రాల, హూ ఇస్ మై స్టూడెంట్ లైక్ 15 ఇయర్స్ బ్యాక్, who was my student an cheppali, his call really meant a lot to me. Phone chesi nen gurtunana meeru appudu lecturer ga chese var college lo an cheppadam is a big thing for me. I ante veellandaru insta lo connect ay unnaru ante veel insta handles perlu andarki cheppav kada, so naaku telika there are people following and I'm fine with whoever likes my videos. So at the same time Vasudha ani inkoka avada eppudaithe avada Alluraya మైసూర్ స్వీట్ అని చెప్పారో ఇంటి మీద ఒంగోలా అని శ్రీకాంతి నేను గుర్తులేనా అని ఆవిడ అబ్బాబాబా అసలు ఏమైనా కాన్వర్సేషన్. అండ్ వస్త గారు నేను మీ నెంబర్ నేను గారు గారు అంటుంటే వస్త గారు అంటున్నావు ఏంటి నన్ను క్లాస్మేట్ నేను నీకు అని అంటుంటే దీస్ మూమెంట్స్ ఎన్నో. అండ్ శ్రీనివాస్ గారు ఈ రోజు మీ షో ఎప్పుడు వింటామండి చాలా బాగుంటుంది అని చెప్పడం, ఇలా హర్ష గారు చెప్పడం, ఇవన్నీ టేక్అవే ఈ వీక్ మొత్తానికి ఎండింగ్ ఈస్ అ వండర్ఫుల్. ఐఎమ్ సో గ్లాడ్ అండ్ బ్లెస్ దట్ దిస్ ఇస్ అ షో టైమ్ 7 to 9. మిమ్మల్ని అందరినీ అలరిస్తూ మీ అందరి ప్రశంసలు తీసుకుంటూ మీ అందరి మన్ననలు తీసుకుంటూ నాకు చాలా హ్యాపీగా గడిచిపోతుంది ఈ వీక్ అంతా. అండ్ వచ్చే వారం ఇలానే బోల్డ్ కబుర్లతోటి బోల్డ్ విశేషాలతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, స్టే హ్యాపీ, స్టే బ్లెస్డ్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 9 p.m.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India chellipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my Pursu, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just a app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support@MyPursu.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514.
4: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశం ఇటు ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
7: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
8: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోస్ని, తప్పకుండా వినండి
6: రేడియో సురభి.
5: రేడియో సురభి.
8: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho, powering possibilities with Radio Surabhi.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call
6: 848-244-0213.
7: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, history quality to meeku marinta cheru kaabothundi. Keep listening me next time, Radio Surabhi.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge though, meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
7: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day india bazaar hamara bazaar hamara ghar
5: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like Raises and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
7: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
9: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
10: నేను మీ నాలుగో సింహం సైలమ.
11: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: మీ తెలుగునేస్తం రేడియో సురభి
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాముపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andisthondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేరు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి, లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, visit vvfactech.com or call 848-244-0213.
9: Hi, I am Aarti Patnaik. America lo motta modi 24/7 radio, Radio Surabhi ani kotta frequency tho osnaru, ade 107.9 FM HD3. Mi andaru mi frequency

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అలా బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండా.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: డూ లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసి. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీ కృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistundi Project W, effective wealth management strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
3: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
4: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైట్ దోస, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా ఏంటి,
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్. Visit vvfactech.com or call 848-244-0213.
9: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design.

0: at 919-491-4514.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स् अ पर्फेक्ट् बालन्स् देशकालमान परिस्थितुलु प्रकृति दानि पडिनचे विधानं इवन्नी कूडा तोडल्तायि अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि बट् वि मूव्ड् आन् स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् आईएनसी मलेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड् इट् ईस् द फ्यूचर् वीवीएफ् एक्टेक् आईएनसी ईस् योर् कालिंग् for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails, piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho. Powering possibilities with Radio Surabhi.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family Every day, India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: నమస్కారం, నేను సింగర్ శ్రీ కృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పీ పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిసనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షేలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునిస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: calibration knowledge tho neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: Hi, I'm Ram Gopal Varma.
2: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
1: రేడియో సురభి.
2: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: అట్ట ఏరు మొహాలు వేసుకొని చూస్తారంట్రా, వాయిస్ అంటే

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. BNRJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meer andistondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Go!
3: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నంద G3 @ 919-491-4514.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మా.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి వర్మ.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భాగవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: రేడియో
1: సురభి.
3: రేడియో సురభి.
0: రేడియో సురభి.
5: రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకినీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ డే. ఇండియా బజార్, హమారా బజార్, హమారా ఘర్.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.
12: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
13: Radio Surabhi.
14: Radio Surabhi.
15: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
12: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
15: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi project.

0: HW ఎఫెక్టివ్ వెల్త్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ మీ ప్రశ్నలకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ప్రాజెక్ట్ డబ్ల్యూ వేర్ మనీ మీట్స్ క్లారిటీ ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ

0: Sonics.com or call Nanda G3 at 919-491-4514. Go!
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD 3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి at 214-868-7538.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటి. ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: హాయ్ అండ్ రమేష్ పాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

వాటి ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినానే. మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనేలేదు. అనగిరేం చెప్పనేలేదు. జూలియట్,
1: రిటర్న్
0: గిఫ్ట్.

0: జీవితం అనుకున్నా. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
0: రేడియో సురభి. 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, Effective Wealth Management Strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వేడేస్తావేంటి?
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సర్వీ అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సర్వీ.
0: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
0: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, Effective Wealth Management Strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
9: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా ఏంటి?
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్

0: మార్చేయండి. రాజులాస్ కిచెన్ తో ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
1: ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోతి అని కొత్త ఫ్రీక్వెన్సీ వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: నిన్ను బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
10: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా వేడేసావండి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
1: పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోతి అని కొత్త ఫ్రీక్వెన్సీ వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
5: Radio Surabhi.
7: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM.

0: 101.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ మీ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
6: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ who can add.
8: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ taste. For bookings call 972-87

0: ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ

0: newsletters Kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నిన్ను బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
5: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
5: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ See is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద
1: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామండి, లెట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ మీ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
8: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
1: అక్కా లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్కా అక్కా
2: ఇంకా వేరు చేస్తామంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
10: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications, customers call.

0: calling, emails, piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 ghella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సర్వి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ మీ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సర్వి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ your calling for farming. Malimbari Farms. Visit vdfactech.com or call 848-244-0213.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. పార్టీ ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాఠా.
8: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: ఆర్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A to B, texas.com. Perfect for dine-in, take-away or full-service catering.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీడే ఇండియా బజార్ హమారా బజార్ హమారా ఘర్
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్

media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Go! నేను మీ చంద్రబోసిని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
8: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
9: ఇంకా
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా.

0: హాయ్ అండ్ రాముగోపాల్ బాగున్నా.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: 89.9 FM HD3. కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
1: Yes sir.
0: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ ki please take care of the catering, okay? Sure. How many people are we expecting? 5K anukuntunna, but koncham more baagunte inka ekku avachu.
5: Idi office party a leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరి వెయ్యల్లా, అలా బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస
5: అవసరాలా.
2: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రమణ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను
2: మీ
3: చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్ గా మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్దియర్, క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vadinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Knowledge Drive, South Lake, Texas. 8178888. Indian flavor, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.
4: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
5: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
6: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
5: హాయ్, నేను మీ తేజ సజ్జ.
6: టు లిసన్ టు రేడియో సురభి
5: 107.9 HD3.
4: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
5: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.

0: ఐఎమ్ రాము పాల్ వర్మా.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
4: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా today at 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
4: అమెరికా వచ్చిన అప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: He got flow, we got style. Making move with a smile.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిసనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: philosophy. It's a belief that businesses grow when people grow. ఏ బిజినెస్ అయినా ఆ బిజినెస్ లో పనిచేస్తున్న మనుషులతో పాటు గ్రో అవ్వాల్సిందే. ఆ బిలీఫ్, ఆ ఎథిక్స్ మీద వాడుకున్న నమ్మకం, లాంగ్ టర్మ్ థింకింగ్, సస్టైనబిలిటీ, ఇవన్నీ ఆ కంపెనీని ఒక స్పెషల్ ప్లేస్ లో నిలబెట్టాయి. ఆ బిలీఫ్ దట్ టాలెంట్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై డిగ్రీ బట్ బై మైండ్ సెట్, వాల్యూస్, క్యూరియాసిటీ అండ్ గ్రిట్. At Zoho, skills matter, not the degree. ఎవరైనా హైర్ చేసుకోవడానికి ఆ మనిషిలో ఉన్న వాల్యూస్ ఏంటి, ఆ మనిషి మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, క్యూరియాసిటీ ఏంటి, వాళ్ళకి ఇంపార్టెంట్, నాట్ దేర్ క్వాలిఫికేషన్. Zoho encourages every employee to stretch, experiment and even pitch their own business ideas. With its flat structure, even pitch their own business ideas. With its flat structure, there's no hierarchy for them and people first culture. Zoho fuels creativity, ownership and purpose driven innovation. Perfect foundations, flat structure. There's no hierarchy for them and people first culture. Zoho fuels creativity, ownership and purpose driven innovation. Perfect foundation for a community centric partnership. Ee collaboration lo Radio Survey chaala chaala exciting a launch chestunna powering possibilities segment. మేము చాలా ఆనందిస్తున్నాం ఇది మీతో షేర్ చేసుకోవడానికి. ఆ డైనామిక్ 30-మినిట్ టాక్ షో, ఇది రకరకాల బిజినెసెస్ లో సక్సెస్ సాధించిన ఆంటర్ప్రెన్యూర్స్ ని తీసుకొచ్చి వాళ్ళ మీద స్పాట్ లైట్ వేస్తుంది. థాట్ లీడర్స్ ని, క్రియేటర్స్ ని, పీపుల్ హూ ఆర్ బిల్డింగ్ దేర్ బిజినెస్ ఎథికలీ, కాన్షియస్లీ అండ్ విత్ అ విజన్ ఫర్ ఇంపాక్ట్. స్టోరీస్ దట్ స్పార్క్ అంబిషన్, జర్నీస్ దట్ ఇన్స్పైర్ యాక్షన్, ఐడియాస్ దట్ కనెక్ట్ కాంటినెంట్స్. అండ్ ఎస్, దే డోంట్ నీడ్ టు లివ్ ఓన్లీ హియర్ ఇన్ డాలస్. ఎక్కడున్నా వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ పవరింగ్ పాసిబిలిటీస్, పవర్డ్ బై జోహో. సో పవరింగ్ పాసిబిలిటీస్ లో వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్? యూ షుడ్ ఎక్స్పెక్ట్ కాన్వర్సేషన్స్ దాట్ మూవ్ యూ. త్రూ దిస్ పార్ట్నర్షిప్ యూ విల్ హియర్ రియల్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ బిల్డింగ్ విత్ ఇంటెన్షన్, బిజినెసెస్ థ్రైవింగ్ విత్ ఎథిక్స్ అండ్ సస్టైనబిలిటీ, మైండ్ఫుల్ ప్రాక్టీసెస్ ఫర్ ఎవ్రీడే లివింగ్, థాట్ ప్రొవోకింగ్ పర్స్పెక్టివ్స్ దట్ షిఫ్ట్ హౌ వి థింక్, వర్క్ అండ్ గ్రో. This is more than a show. ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదు, ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాదు, ఇది కేవలం బ్రాండింగ్ మాత్రమే కాదు, ఇది కేవలం ఒక కాంటెంట్ మాత్రమే కాదు. ఇట్స్ మోర్ లైక్ అ మూవ్మెంట్, అ షేర్డ్ మిషన్ వేర్ టెక్నాలజీ మీట్స్ కల్చర్, వేర్ కమ్యూనిటీ మీట్స్ కాన్షియస్నెస్, వేర్ ఎవ్రీ లిసనర్ ఇస్ ఇన్వైటెడ్ టు రైజ్ హైయర్, థింక్ డీపర్ అండ్ లివ్ ఫుల్లర్. వెల్కమ్ టు అ పార్ట్నర్షిప్ బిల్ట్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ ఫర్ యూ. పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. Only on Radio Surabhi 107.9 FM HD3 America lo telugunistam. And of course we are also very happy to share with you that chala chala popular demand meeda conscious living segment ni mee munduku malli teeskostunnam, refreshed, re-energized and ready to inspire listeners to make intentional mindful choices prati roju kuda.
1: My name is Bijoy and I'm one of the directors in Mello. So we are a Zoho partner based in Auckland, New Zealand, and we've been a Zoho partner for the last 8 years. So we primarily operate in the Australian New Zealand market. However, we have some clients in the Pacific region and also based out of US. We've been using Zoho in our agency business for a very long time before even we started being a Zoho partner. And we've seen how Zoho evolved over the time, and at one point of time we really thought it would be helpful if we start, you know, offering the same value to our customers, and that's when we become a Zoho partner. And it's been a really good thing that we were able to, you know, add that value to our customers.
2: I'm Koshi, the general manager at Mello Technologies. Primarily I work with understanding our clients' requirements, putting it all together, ensuring that the team at Mello has got all the information required to build the right kind of system and solutions for the client. Foremost, it's our belief that every business has a process. Some of them have got it documented, most of them don't. End of the day, if they're in business, they are operating in a certain way. So what we do is try to understand what the process is as it currently exists, and then we look at where they want to get to, and obviously identify the gaps between where they are at and where they want to get to and how to get there. Everything that comes there is essentially a requirement to get to where they want to get to, and that's what we gather and we pass it on to our team to thereafter implement the right solution. Implementation

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, and best of all, it avoids complaints.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ, ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today. Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.

All right, Radio Surabhi 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్ రేడియో సురభి యుఎస్ లో ది నంబర్ వన్ తెలుగు రేడియో ఛానల్ అండ్ డాలస్ లో ది నంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, ఆత్మీయ స్వాగతం, సాదర స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? సరికొత్త వారంతో శనివారం మళ్ళీ జోష్ మేల్కొంటుంది అందరికి. మంచి ఉత్సాహంతో అందరూ ఈరోజు మొదలెడతారు, ఎందుకంటే శనివారం వీకెండ్ కాబట్టి. అండ్ వీకెండ్ అది కూడా ఈ వీకెండ్ కరెక్ట్ గా మనకి పండగ టైం కూడా ఇది. సో చాలా చాలా హడావుడిగా ఉంటుంది, ఎందుకంటే గుళ్ళకి వెళ్లాల్సిన వాళ్ళు గుడికి రెడీ అవుతూ ఉంటారు, ఇంకా హడావుళ్ళు అక్కడ ఇక్కడ చాలా నడుస్తుంటాయి. అలాగే మా స్టూడియోలో కూడా ఏం నడుస్తుందో కూడా నేను కాసేపట్లో చెప్తాను. అందరూ ఆల్రెడీ మా స్టూడియోకి వస్తున్నారు ఇప్పుడు, అండ్ అదేంటనేది మీ అందరికీ తెలుసు, నేను మళ్ళీ కాసేపట్లో చెప్తాను. సో రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ కార్యక్రమానికి ఈనాటి కార్యక్రమానికి 3 గంటల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి మళ్ళీ మీ ముందు. అండ్ ఈరోజు కార్యక్రమం చక్కటి పాట అని నేను చెప్పాలి, ఎందుకంటే జీవన లీల మీరు విన్న పాట 1979లో విడుదలైంది. అండ్ ఈ చిత్రానికి ఈ పాటకి శ్రీనివాసమూర్తి అనే కంపోజర్ ఆయన సారథ్యం వహించిందనమాట. ఇలాంటి పేర్లు మనకు చాలా తక్కువ తెలుస్తాయి, ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా చేసింది కూడా ఉండవు, కానీ చేసిన కొన్ని కొన్ని సినిమాలు, అతి తక్కువ సినిమాలైనా కూడా పాటలు బాగుంటాయి. అండ్ ఈ పాట పాడింది ఇందాక జి ఆనంద్ గారు. ఆయన ఇప్పుడు లేరు, బట్ జి ఆనంద్ గారు ఆయన తెలిసిన వారు ఉంటే కనుక ఆయన పాటలు ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈరోజు ఈ కార్యక్రమంలో, ఈ 3 గంటల కార్యక్రమంలో ఒక రేర్ 80s 90s్ సాంగ్స్ అలా అని చెప్పేసి మళ్ళీ అస్సలు తెలియని బోర్ కొట్టించేవి కాదు, బ్యూటిఫుల్ మెలడీస్ అన్ని మంచి బీట్ ఓరియంటెడ్ ఉన్నాయి, మంచి మెలడీస్ అన్ని కాకపోతే చాలా తక్కువగా వింటూ ఉంటాం మనం. సో అవి ఈరోజు వినిపించడానికి 3 గంటల కార్యక్రమంలో మీ ముందుకు వచ్చా. అండ్ మీకు ఈరోజు ఒక కామన్ ప్రశ్న నడుస్తూ ఉంటుంది, అదేంటంటే విన్న పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఐనో ఇట్ ఈస్ ఇప్పుడు బలపంపట్టి భామవుళ్ళు అంటే తక్కువని ఇళ్ళరాజు అని చెప్తారు, లేకపోతే ఇంకేదో అంటే ఇంకెవరో రెహమాన్ అని చెప్తారు. సరే ఈ పాటలన్నీ సరే సరే, కానీ మీ స్వర జ్ఞానం, మీ సంగీత జ్ఞానం ఎంతవరకు ఉంది అనేది కూడా ఒక విధంగా ఒక పరీక్ష అనుకోండి ఈరోజు. సో ఈరోజు వినిపించే ఈ రేర్ ఆణిముత్యాలు లాంటి పాటలకి మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అనేది కామన్ క్వశ్చన్ నడుస్తూ ఉంటుంది. సో పాట విందాం. ఈ పాట ఎవరు చేసింది, ఏ స్టైల్లో ఉంది అని మీకు అనిపిస్తే, ఆ పేరు మీకు గుర్తొస్తే నిస్సందేహంగా మీరు స్టూడియో కాల్ చేసి చెప్పొచ్చు, తప్పైనా ఒప్పైనా దట్ డజంట్ మ్యాటర్, అండ్ జస్ట్ గివ్ ఎ గెస్. ఓకే, సో తర్వాత పాట వింటూ ఆనందించండి. అండ్ ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలిస్తే కాల్ ద స్టూడియో 9726361966.

ఆల్ రైట్, దట్ వాస్ ఫ్రమ్ ప్రేమ కానుక, ప్రేమ కానుక చిత్రం నుంచి విన్నాయి పాట. అండ్ నేను ఈ ప్రశ్న కొంచెం లేట్ గా అడిగానేమో, లేదా నేను అడిగిన తర్వాత అడిగింది కొంచెం లేట్ గా విన్నారేమో మీరు, లేట్ గా రెస్పాండ్ అవుతున్నారేమో అనిపించింది. ఎందుకంటే మొదటి పాటకి నేను ఈరోజు షో స్టార్ట్ చేసేటప్పుడు మొదటి ఒక పాట వేసాను. ఓకే, సో ఆ పాటకి కూడా, ఆ పాట కూడా చాలా రేర్ సాంగ్, అది అది కూడా ఒక ఛాలెంజ్ లాగే. జీవన లీల అని 1979లో జి ఆనంద్ గారు పాడారు ఆ పాటని. సో ఆ పాటని ఖచ్చితంగా ఛాలెంజ్ అయి ఉండదేమో అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు వేసిన ఈ పాటకైతే మాత్రం దుర్గా గారు, మురళి గారు ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పారు, ఇది చక్రవర్తి గారి సంగీతం అని. దట్ ఈస్ రైట్. సో మనకి అన్ని పాటలు ఎవరు చేశారనేది తెలియకపోయినా కూడా కొన్ని కొన్ని పాటలు ట్రేడ్ మార్క్స్ ఉంటాయి వాటికి. ఆ ట్రేడ్ మార్క్స్ బట్టి ఎవరు చేసి ఉండొచ్చు అని ఒక అవగాహన మనకు ఏర్పడుతుంది. బాగా పాటల్ని విన్నవాళ్ళు, ఇప్పుడు చక్రవర్తి గారి సంగీతం బాగా విన్నవాళ్ళు, లేదా రాజన్ నాగేంద్ర గాని, లేకపోతే సుసర్ల దక్షిణామూర్తి గాని, పెంజల నాగేశ్వరరావు గాని, ఇప్పుడు సాలు రాజేశ్వరరావు గారు గాని, ఇలాంటి వీళ్ళందరూ ఇప్పుడు ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో అన్ని పాటలు కూడా బ్యూటిఫుల్ మెలడీస్ ఉంటాయి. ఒక మెలడీని మించి ఇంకొక మెలడీ అన్నట్టుగా ఉంటుంది. కానీ మనకి ఎవరు చేశారని అడిగితే కొంచెం చెప్పడం కష్టం, అన్లెస్ యూ ఫాలో ఇట్ రియల్లీ గుడ్. సో అలాగా ఈ రోజు మీ అందరికీ కూడా ఒక చిన్న పరీక్ష లాంటిది అనమాట. సో కొన్ని కొన్ని పాటలు మనకు తెలియకపోయినా కూడా ఆ పాట ఫార్మేట్ బట్టి, ఆ పాట స్టైల్ బట్టి, కంపోజిషన్ ఆర్కెస్ట్రేషన్ బట్టి మనం ఎవరు చేశారనేది కనుక్కోవచ్చు. సో అలాగే సరైన సమాధానం చెప్పిన వారు దుర్గా గారు, మురళి గారు, వండర్ఫుల్, అభినందనలు. ఇది చక్రవర్తి సంగీతం చేసిన చిత్రం ఇది, అండ్ ప్రేమ కానుక చిత్రం పేరు. వండర్ఫుల్, కీప్ దోస్ కాల్స్ కమింగ్ ఇన్. అండ్ అలాగే ఈరోజు పాటలన్నీ కూడా వింటూ ఉండండి, మీకు ఇలాంటి చిత్ర విచిత్రమైన పాటలు ఈరోజు వినిపించబోతున్నాను. అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఆర్ కమింగ్ అప్, బ్యూటిఫుల్ లైన్ అప్ ఆఫ్ సాంగ్స్, రేర్ సాంగ్స్ కదా అని చెప్పేసి పెద్ద అరే ఏమిటో పెద్ద బాగో అది, లవ్లీ మెలడీస్, బ్యూటిఫుల్ మెలడీస్ ఎక్కువ మనం విననివి, ఎక్కువగా మనం ప్లే చేయనివి. ఎందుకంటే చాలా వరకు గువ్వా గోరి ఇంకా లేకపోతే ఇలాంటి పాటలే మనం ఎక్కువ ఆనందం ఇందోవడం, ఇలాంటి బీటం సాంగ్స్ ఎక్కువ ప్లే చేస్తుంటాం కాబట్టి అవి ఎక్కువ బాగా తెలుస్తుంటాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, స్టే ట్యూన్డ్, ఇట్స్ గోయింగ్ టు బి లవ్లీ షో, యూ విల్ బి ఎంజాయింగ్ దిస్. అండ్ ఆల్సో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రోజు మా స్టూడియోలో కూడా సందడి కోలాహలం నెలకొంది, వాతావరణం అంతా కూడా, ఎందుకంటే మేక్ యువర్ ఓన్ గణేష నడుస్తుంది స్టూడియోలో. అండ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్, మేం క్లే ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ అలా స్టైల్ గా వచ్చేయండి, మీ గణేషన్ మీరు చేసుకోండి, మీ వెంట తీసుకెళ్ళండి అది. అండ్ ఆల్సో గణేష చతుర్థి అంటే గణేష ఫెస్టివల్ అంటేనే దీనికి ఒక ప్రత్యేకమైన, ఇది ఒక ప్రత్యేకమైన రోజు, ప్రత్యేకమైన పండగ, ఒక ప్రత్యేకమైన వాతావరణం, అన్ని ప్రత్యేకంగా ఉంటాయి. కానీ దీనికి వెనకాతలో ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. అసలు గణేష చతుర్థి, లేకపోతే వినాయక చవితి, లేకపోతే గణపతి బొప్ప అని మనం ఎన్ని రకాలుగా కొలిచినా కూడా దీని చుట్టూతో ఒక పెద్ద పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. అంటే ఊరేగింపులు, ఇంకా మేళతాళాలు, డప్పులు, డాన్సులు, డోళ్లు, వాటెవర్ ఇస్. సో దీని అంతటికి వెనకాతల ఒక కథ ఉంది. సో ఆ కథ ఏంటని తెలుసుకోవాలనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు స్టే ట్యూన్ జస్ట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. ఓకే, సో తర్వాత పాట, ఈ పాట వింటూ ఈ పాట స్వరపరిచింది ఎవరు, ఇది నిజంగా వినే వాళ్ళందరికీ కూడా ఛాలెంజ్ అండి. ఈ పాట వింటూ ఈ పాటని స్వరపరిచింది ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్, హూ ఇస్ మ్యూజిక్ డైరెక్టర్? ఓకే, యూ కెన్ కాల్ ద స్టూడియో 972-636-1966. శ్రోతలందరూ కూడా రేడియో రవి సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి.

ఆల్ రైట్, విన్నారు కదా పాటని. సో యాద చెప్తా, ఇప్పుడు విన్న ఈ పాటని మీకు సంగీత దర్శకుడు ఎవరో తెలియకపోతే, కనీసం విన్న పాట నుంచి ఒక ఆ స్టైల్ ఆఫ్ కంపోజిషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఎవరని మీరు ఊహించుకోగలుగుతున్నారు, ఎవరు చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నారు? ఎందుకంటే ఇది చాలా ఛాలెంజింగ్ క్వశ్చన్, ఇది చాలా ఛాలెంజింగ్ సవాల్ ఇది. ఎందుకంటే కొంచెం కష్టమే ఇది చెప్పడం, ఎవరు డైరెక్టర్ ఎవరన్నది, కానీ ఆలోచిస్తే కొంచెం ఈజీగానే చెప్పొచ్చేమో అని కూడా అనిపిస్తోంది. అంతవరకు క్లూ ఓకే రైట్ ఓకే. ఇప్పుడు కనీసం ఏ సినిమా తెలుసా, ఏ సినిమాని ఈ పాట ఏ సినిమాలో తెలిసినా కూడా యూ కెన్ కాల్ ద స్టూడియో 972-636-1966. ఆల్ రైట్ లెట్స్ సీ. మురళి గారు చాలా ఉత్సాహంగా కాల్ చేశారు, బట్ మురళి గారు ప్లీజ్ బి కాల్ బ్యాక్. ఓకే, సో వినాయక చవితి అంటేనే మనం హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ అది. ఈ రోజు వినాయకుడిని, ఆ రోజు వినాయకుడిని మనం భక్తి శ్రద్దలతోటి కొలుస్తూ ఉంటాం. వినాయకుడు జ్ఞానానికి, విజ్ఞానానికి, శుభానికి, విజయానికి ప్రతీకగా నిలుస్తాడు ఆ గణేశుడు. ఏ శుభకార్యానికైనా మనం ప్రారంభించే ముందు వినాయకుడిని తలుచుకుని, వినాయకుడిని పూజించి తర్వాత ఆ కార్యాన్ని మొదలెట్టడం అనేది మన హిందువుల ఆనవాయితీ. సో అటువంటి వినాయకుడిని ఒక్కసారి మనం ఈ పాట ద్వారా తలుచుకొని ఈ పాట తర్వాత మళ్లీ మనం మాట్లాడదాం.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చార్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వేరు చేస్తామంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయత్తనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, visit vvfactech.com or call 848-244-0213. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure. How many people are we expecting?
4: 5k anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
3: Idi office party aa leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
7: All right, welcome back to Radio Surabhi 107.9 FM HD3 signature show. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. ఓకే, సో ఈ రోజు మన కార్యక్రమంలో కొంచెం రేర్ సాంగ్స్, మనం 80s 90s కి సంబంధించిన కొన్ని రేర్ సాంగ్స్ వింటున్నాం. రేర్ సాంగ్స్ అంటే అసలు బుర్ర ఇలా జుట్టు పీక్నేవో లేదా బుర్ర గోపునేవో ఆ టైప్ పాటలు కాదు. దే ఆర్ ఆల్ వెరీ వెరీ మెలోడియస్ పాటలు, ఎక్కువగా వినని పాటలు కాకపోతే. సో ఇందాక బ్రేక్ ముందు నేను ఒక పాట వినిపించాను. ఆ పాట సంసారం ఓ సంగీతం అనే చిత్రం నుంచి వినిపించిన పాట. సో ఈ రోజు నేను చెప్పినట్టుగా అన్ని పాటలకి కామన్ ప్రశ్న ఏంటంటే ఆ పాట స్వరపరిచిన ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది. సో ఇందాక ఆ బ్రేక్ ముందు నేను వేసిన ఆ పాటకి, సంసారం ఓ సంగీతం అనే చిత్రం నుంచి నేను వేసిన ఆ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ పుహ్లేంది. ఆయన కేవీ మహాదేవన్ కి అసిస్టెంట్ గా చాలా ఏళ్ళు, అంటే కేవీ మహాదేవన్ కి ఆయన ఒక కొడుకులాగా ఆయనకి మొత్తం సహాయ సహకారాలు అన్ని అందించిన వ్యక్తి. సో ఆయన స్వయంగా సంగీత దర్శకత్వం వహించిన చిత్రం సంసారం ఓ సంగీతం. అలా సో ఇది కొంచెం సవాల్, అదే అందుకే చెప్పా కొంచెం అది సవాలే అని. బట్ గుడ్ ట్రై కాల్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. తర్వాత ఈరోజు మనం మా స్టూడియోలో వినాయక చవితి మేక్ యువర్ గణేష చాలా జోరుగా సాగుతుంది. అండ్ వచ్చేవాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కమ్. 2 గంటల దాకా ఉంటుంది ఈరోజు స్టూడియోలో. సో క్లే అంతా ఇక్కడ ఉంది. ఆల్ యూ హ్యాడ్ టు డూ ఇస్ మీ ఆర్ట్ అంతా ప్రదర్శించి, మీ కళ అంతా ప్రయోగించి గణేషుణ్ణి కళకళలాడేటట్టు చేయడమే మీ వంతు బాధ్యత ఈరోజు. సో 2 గంటల దాకా నడుస్తుంది.

కార్యక్రమం మేక్ యువర్ ఓన్ గణేష. సో జస్ట్ వాకింగ్ టు ద స్టూడియో, పిల్లల్ని కూడా తీసుకుని రండి. ఆల్రెడీ చాలా మంది ఇక్కడ ఉన్నారు, దే ఆల్రెడీ స్టార్టెడ్ మేకింగ్ గణేష. అండ్ మీరు కూడా ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటే గనక, ఇఫ్ యూ వాంట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, జస్ట్ కమ్ అండ్ మేక్ యువర్ ఓన్ గణేష అండ్ టేక్ యువర్ గణేష విత్ యూ. ఓకే, ఒకసారి క్విక్ గా వ్యాపార ప్రకటన చూసేద్దాం. వీకెండ్ ప్లాన్స్ ఏమైనా ఉంటే గనక, మేక్ దమ్ మోర్ డెలిషియస్ విత్ గ్రాండ్ వీకెండ్ బఫే ఎట్ ఇండియా టుడే రెస్టారెంట్. ఏ డెలిషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ థర్స్డేస్ జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టిబుల్ చాట్స్. వీకెండ్ అయితే బఫే, థర్స్డేస్ చాట్. హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్, 151 నార్త్ నోలిన్ డ్రైవ్, స్వీట్ 100, సౌత్ లేక్, 76092. అండ్ ఇండియా టుడే, కమ్ హంగ్రీ లీవ్ హ్యాపీ. అలాగే మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే గనక, ఎక్కువ ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే కేవలం $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని ఖచ్చితంగా వినియోగించుకోండి. యూ కెన్ కాల్ రైట్ టుడే 972-484-5400 ఆర్ యూ కెన్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లైన్, డాలస్. అలాగే వినాయక చవితి, ది ఇండియా బజార్ ఇన్వైట్స్ యూ టు బ్రింగ్ హోమ్ గణేష విత్ డోల్ ఠాషా ఆన్ సండే September 13th, అంటే రేపు సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 9. సో కమ్ ఎక్స్పీరియన్స్ ద బీట్స్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ ఎ లైవ్ డోల్ ఠాషా సెలబ్రేషన్ అట్ సెలెక్ట్ ఇండియా బజార్ లొకేషన్స్. యూ కెన్ ఆల్సో షాప్ ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు వెల్కమ్ బప్పా హోమ్. సో ఫ్రమ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ గణేష ఐడల్స్ అండ్ పూజా ఎసెన్షియల్స్ టు ఫెస్టివ్ డెకార్ అండ్ ఆల్ యువర్ ఫేవరెట్ నీడ్స్. So the Dol Tasha celebration will be happening at select locations including Little Elm, Eldorado, West Plano, McKinney and Cedar Park in Austin. So this Ganesha Chaturthi, bring home Ganesha, bring home tradition and bring home the beats. India Bazaar, the people's store. అలా ఇంకా కొన్ని వ్యాపార ప్రకటనలు ఉన్నాయి, అవన్నీ కూడా కాసేపట్లో చూద్దాం. సో ఇందాక తక్కటి వినాయకుడి పాట విన్నాం, ఇప్పుడు మరొక అత్యద్భుతమైన వినాయకుడి మీద ఈ పాట. ఈ పాటని స్వరపరిచింది ఎవరు, ఈ పాట కంపోజర్ ఎవరు? ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కంపోజిషన్. వినాయకుడి మీద నాకు తెలిసి ఇంత, అంటే ఇంత మంచి ఒక బీట్, ఒక మెలడీ ఉన్న పాట లేదేమో అనిపిస్తుంది పాట విన్నంతసేపు. అంత లవ్లీ కంపోజిషన్. ఈ పాట వింటూ ఈ పాట మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలిస్తే కాల్ ద స్టూడియో 972-636-1966.

పాడాడు. సచ్ ఎ లవ్లీ బ్యూటిఫుల్ కంపోజిషన్. సో నేను అడిగిన అగైన్ నా కామన్ క్వశ్చన్ అయితే నడుస్తుంది త్రూ అవుట్ ద షో, విన్న ప్రతి పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ప్రశ్న. సో ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని మీరు అనుకుంటున్నారు? సో అనుకుంటుంటే కనుక జస్ట్ గివ్ ఇట్ ఎ గెస్, కరెక్ట్ అవ్వాల్సిన పని లేదు. సో ఎవరైనా కావచ్చు, మీ గెస్ లో ఎవరు చెప్పకపోతే నేనే చెప్తా. సో మన వినాయకుడు, వినాయక చవితి అంటేనే మనకి ఒక రకమైన ఒక ఫీల్, ఒక భక్తిభావంతో పాటు కొన్ని మన ఆశలు నెరవేరే కాలం అన్నట్టుగా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడు ముందు మనం పుస్తకాలన్నింటినీ నీట్గా అట్టలు, బైండింగ్లు, కవర్లు అనేసి దానికి ఒక బొట్టు తగిలించి పుస్తకాలకి అవన్నీ వినాయకుడి ముందు పెట్టి పూజ చేస్తే మనకి చదువు బాగా వస్తుందని మన పెద్దలు చెప్పగా మనం చెయ్యగా అదొక నమ్మకంగా మనకి మారింది అది. సో అలా తరతరాలు చాలా ప్రతి సంవత్సరం చేస్తూ చేస్తూ మనం వచ్చాం. మీరు కూడా చాలా మంది అలా చేసే ఉండి ఉంటారు. సో ఇటువంటి నమ్మకాలన్నీ మన భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం. సో అటువంటి వినాయక చవితి చక్కగా గణేశుడికి, వినాయక చవితి నాడు ఆ గణేశుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు, నైవేద్యాలు ఇవన్నీ కూడా సమర్పించి ఆ వినాయకుడిని తృప్తిపరిచి తద్వారా ఆ వినాయకుడి భక్తి ప్రపత్తులతో పూజించి ఆ వినాయకుడి ఆశీస్సుల్ని పొందడం అనేది మొత్తం భారతదేశం, యావత్ భారతదేశం అంతటా నిండి ఉన్న ఒక అత్యద్భుతమైన సాంప్రదాయం. అయితే ఈ గణేశుడి వేడుకలు అంటే పూజలు, పునస్కారాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే గణేశుడిని ఎంత ఎత్తులో నిలపాలి అనేది కూడా ఒక పెద్ద విశేషం. కానీ అంత ఎంత పెద్ద వినాయకుడిని చేస్తే, ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు ఒక సంవత్సరంలో ఎప్పుడు అది 5 లక్షలకో 10 లక్షలకో ఎంతో ఆ లడ్డు తూగింది. సో దాన్ని వేలంపాటలో ఆ లడ్డుల్ని వేలంపాట వేయడం, అక్కడ భక్తులు వచ్చి ఆ వేలంపాట పాడి లడ్డుని అంత కొనడం, సో ఇవన్నీ కూడా ఇది కూడా ఒక సాంప్రదాయంగా మారుతూ వచ్చింది. కానీ నిజంగా గణేష్ ఆ తర్వాత పూజ తర్వాత గణేశుణ్ణి పెద్ద ఎత్తులో ఊరేగింపులు ఊరేగించుకుంటూ ఆ తర్వాత కలపడం నీళ్లలో ఇవన్నీ కూడా నిమజ్జనం చేయడం ఇవన్నీ కూడా మనకు సాంప్రదాయం అన్ని తెలిసిందే. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇదంతా నిజంగా భక్త అంటే దీని వెనకాతల ఒక యాక్చువల్ గా ఒక రాజకీయ కోణం ఉంది. సో అది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. కాసేపట్లో నేను ఇంకొక పాట తర్వాత మళ్ళీ దాని గురించి నేను చెప్తా, మాట్లాడదాం మనం. ఓకే, సో తర్వాత పాట వింటూ ఈ పాటని స్వరపరిచింది ఎవరు, ఈ పాట కంపోజర్ ఎవరు? కాల్ ద స్టూడియో 972-636-1966.

రౌడీ అన్న చిత్రం నుంచి వినయ పాట సూపర్ స్టార్ కృష్ణ అండ్ రంభ ముఖ్య తారాగణం. అండ్ ఈ పాటకి సంగీత దర్శకులు ఎవరు అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఇందాక వినిపించిన వినాయకుడి పాటకి వందే మాతరం శ్రీనివాస్, దానికి సరైన సమాధానం చెప్పిన వారు న్యూజెర్సీ రావు గారు. అండ్ ఇప్పుడు ఈ పాటకి సంగీత దర్శకత్వం ఎవరని మీరు అనుకుంటున్నారు? ఇట్ ఈజ్ చెప్పనవద్దా, చెప్తారా మురళి గారు? మీరు చెప్తారేమో అనుకున్నాను, ఇప్పుడు చెప్తారేమో అనుకున్నా, ఎందుకంటే ఈ పాటకి సంగీత దర్శకత్వం విద్యాసాగర్. సో అది సమాధానం. నాయన యువర్ లుక్స్ లైక్ యువర్ విద్యాసాగర్ ఫ్యాన్ టు. సో ఇంత లవ్లీ కంపోజిషన్ ఇచ్చింది విద్యాసాగర్. ఓకే, సో ఇందాక నేను

0: వినాయకుడి వినాయకుడి ఊరేగింపు వెనకాతల ఒక రాజకీయ కోణం ఉంది అని అన్నాను కదా. సో వినాయకుడిని మనం ఇంత పెద్ద ఎత్తున అంటే ఒక వేలాది మందిగా తరలి వచ్చే జనాలు మనం చూస్తూ ఉంటాం రోడ్ల మీద, ఊళ్ళల్లో, ముఖ్యమైన పట్టణ నగరాల్లో అలాగా. సో ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆనవాయితీ ఎలా వచ్చింది? ఎందుకంటే అంతకు ముందంతా కూడా వినాయక చవితి ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు జరిపిన దాఖలాలు లేవు. అసలు వినాయక చవితి అనేది అంతకుముందు లేదు. సో దాన్ని కూడా ఒక సంప్రదాయంగా ఎలా తీసుకొచ్చారు అంటే స్వతంత్ర పోరాటం రోజులకు వెళ్ళాలి ఒకసారి మనం వెళ్తే గనక అక్కడ అప్పుడు ముస్లింలు ఎక్కువగా వాళ్ళ పండుగలు చేసుకునేవాళ్ళు. అప్పుడు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అందరూ హిందువులు కూడా ముస్లిం పండుగల్లో చాలా సఖ్యతతోటి ఎంతో ఇష్టంతో ముస్లిం పండుగల్లో పాల్గొనేవారు, అందరూ కలిసిమెలిసి పండుగలు చేసుకునేవారు. కానీ ఒక్క చోట ఎక్కడో ఈ రిఫ్ట్ మొదలైన తర్వాత ఇటు నాయకులు చాలా మంది, ముఖ్యంగా బాలగంగాధర తిలక్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మన హిందువుల పండుగలు కూడా ముస్లిం పండుగలంత పెద్ద ఎత్తులో జరగాలి అని చెప్పి ఒక వ్యూహాన్ని రచించి, సో ఏ పండగ అంత ఎత్తులో చేస్తే, అంత పెద్ద ఎత్తులో చేస్తే బాగుంటుంది అని అనుకుంటుండగా, సరే భారతీయ ప్రజలందరూ చాలా వరకు ఎక్కువగా కొలిచేది ఎవర్రా అని ఆలోచిస్తే వినాయకుడిని. వినాయకుడిని ఎక్కువగా కొలుస్తున్నారు కాబట్టి రేడియో సర్వీ ఎవరు మాట్లాడేది? మీరు ఆమె ఉన్నారు.
1: హలో,
0: యా
1: రేడియో సంఘం అండి.
0: రేడియో సంఘం, రేడియో సురభి అండి.
1: రేడియో సార్, ఇప్పుడు కాల్ క్వశ్చన్ అడిగారు కదా.
0: అవును, ఏ క్వశ్చన్?
1: హీరో,
0: ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలి ఏ క్వశ్చన్ సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు రెండు పేర్లు తీసుకున్నారు కాబట్టి ప్రశ్న కూడా మీరే చెప్పండి, సమాధానం రైట్ కదా నేను చెప్తా.
1: ఓకే, యాక్చువల్ ఫీమేల్ ఇంకా ఎవరు వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు కాదు. అయితే నేను రాంగ్ నంబర్ డైల్
0: చేశాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది కాల్.
1: థ్యాంక్ యూ.
0: ఆల్ రైట్. సో పెద్ద ఎత్తులో వచ్చి ఎవరిది ఏ పండుగ, ఏ దేవుడిని ఎంచుకుని పండుగ చేస్తే బాగుంటుంది అనుకుండగా వినాయకుడిని తీసుకున్నారు. ఎందుకంటే వినాయకుడు హీఈస్ ఎక్కువగా భారతీయులు కొలిచే దేవుడు కాబట్టి వినాయకుడిని తీసుకుని వినాయక చవితి చేద్దాం పెద్ద ఎత్తులో అని చెప్పేసి అక్కడి నుంచి వినాయక చవితిని తీసుకుని దాంట్లో రచయితలను తీసుకొచ్చి ఆ పండగకి కావాల్సిన కొన్ని పాటలు రాయించి అలాగే సింగర్స్ ని తీసుకొచ్చి వాళ్ళ చేత పాడించి అలాగే అప్పుడు ఉన్న పరిస్థితులకి అనుగుణంగా పాటలు రాయించి అలాగే పాడి కేవలం ఒకళ్ళిద్దరు సింగర్స్ కాకుండా బృందగానాన్ని అంటే కొంతమంది సింగర్స్ ని గ్రూప్ గా తీసుకొచ్చి వాళ్ళ చేతి కూడా పాడించి అలాగే గ్రూప్ డాన్సర్లు కూడా తీసుకొచ్చి వాళ్ళ చేతి కూడా ఆడించి పెద్ద పెద్ద వేదికలు ఏర్పాటు చేసి వాటి మీద అభినయించే విధంగా వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆ వేదిక మీద తీసుకొచ్చి అక్కడ వినాయకుడిని పక్కన పెట్టి వినాయక చవితిని ఆ రకంగా రోడ్ల మీద జరిపి తర్వాత ఊరేగింపు అని చెప్పి ఆ వినాయకుడిని అదంతా అయిన తర్వాత డాన్సులు పాటలు ఇవన్నీ అయిన తర్వాత అంటే మీకు ఆ చుట్టూతా ఒక కళ తోరణం అనేది అలుగుతుంది. అంటే దేవుడి చుట్టూ ఒక కళని తీసుకొచ్చి దానికి దే హావ్ నైస్లీ వీవ్డ్ ఇట్ విత్, ఇట్స్ ఎ కల్చరల్ ఫెస్టివల్ లాగా తీసుకొచ్చి, సో వినాయక చవితిని కొంచెం పెద్ద ఎత్తులో చేయడం మొదలెట్టిన తర్వాత అప్పుడు హిందువులందరూ కూడా వినాయక చవితిని కొంచెం మన ఈ పండుగలో పాల్గొనడం, ఎక్కువగా జనాలు తరలి రావడం, దాన్ని పెద్ద ఎత్తులో పెద్ద సంఖ్యలో అందరూ దాన్ని ఇంకా పెద్దదిగా చేయడం వినాయక చవితిని. సో అలా చేస్తున్న కొద్దీ నెమ్మది నెమ్మదిగా విగ్రహాల సైజులు కూడా నెమ్మదిగా పెరిగిన తర్వాత ఇంకా విగ్రహాలు కీప్ గ్రోయింగ్ అప్ దిస్ సైజెస్ రైట్, దాన్ ఆబ్వియస్లీ ఇంకా పండుగ వాతావరణం కూడా ఇంకా పెద్దదిగా చేయాల్సి వస్తుంటుంది. సో ఇంకా పాలవెలులు, ఊరేగింపులు, పెద్ద పెద్ద రథాలు, ఆ రథాలకు తగ్గట్టుగా వినాయకుడి విగ్రహాలు, సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ అవన్నీ పెద్ద పెద్ద పెద్దగా అయ్యి, సో అంత పెద్ద వినాయకుడు ఎవరు పెద్దగా తయారు చేస్తారు, తర్వాత పోటీలు నిర్వహించేవాళ్ళు ఎవరు చేస్తారు, మీరు చేస్తారా మేం చేస్తామా, ఎవరు పెద్ద పెద్ద విగ్రహాలు చేస్తారని చెప్పి పోటీలతోటి ఆ పోటీల్లో విగ్రహాలను పెద్ద పెద్ద చేసుకుంటూ ఉత్సవాలను కూడా పెద్ద పెద్దగా ఏర్పాట్లు చేసుకుంటూ, సో ఈ రకంగా వినాయక చవితి అనేది అంత పెద్ద ఎత్తులోకి అంత పెద్ద ఎత్తుగా అంటే అంత పెద్ద గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి గల కారణం రాజకీయ కోణం ఇది వెనకాతలు ఉన్నది. సో బాలగంగాధర తిలక్ లాంటి నాయకులు ఇంకొంతమంది నాయకులతో అందరితో కలిసి ఈ విధంగా దానికి ఒక రాజకీయ కోణాన్ని, రాజకీయ రంగుని అద్ది, సో ఈ విధంగా పండుగని ఒక పండుగ వాతావరణంగా తీసుకొచ్చారు. సో ఇదే సంప్రదాయం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మీరు భారతదేశం కాదు ఈవెన్ మిగతా ఇతరత్ర దేశాల్లో కూడా ఈవెన్ మన అమెరికా రాష్ట్రాల్లో ఈవెన్ మన డాలస్ లో కూడా సో ఈ విధంగా నడపడానికి కారణం

అక్కడి నుంచి వచ్చిన ఒక సంప్రదాయం. సో ఇది దీని వెనకాతలో ఉన్న కథ. ఓకే, సో తర్వాత పాట విందాం, విన్న తర్వాత మళ్ళీ మన విశేషాలు మాట్లాడుకుందాం. ఈ పాట వింటూ ఇప్పుడు ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో 972-636-1966.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Mera tumhara hamara pyar sabka favorite India bazaar.
1: Gata 24 ఏళ్ల నుంచి India bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India bazaar or India co and be part of the hamara bazaar family every day. India Bazaar, hamara bazaar, hamara ghar.
5: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
6: Welcome back to Radio Surabhi 107.9 FM HD3 Signature Show. And Radio Surabhi, America lo telugunestam. Radio Surabhi sounds like home. So Radio Surabhi is the number one trending Telugu radio channel in the entire US and Dallas. So nothing can beat. And Radio Surabhi 107.9 FM HD3 E-Nati E-Signature కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తుప్రాణి. 3 గంటల కార్యక్రమంలో మనకి గంట కార్యక్రమం అయింది. సో మిగతా 2 గంటల కార్యక్రమం కూడా మనం ఇలాగే నాన్ స్టాప్ గా మనం 70s, 80s and 90s రేర్ సాంగ్స్, అలాగే మీరేమైనా పాటలు వినాలనుకుంటే కనుక డెఫినెట్లీ కనుక ఆల్ ద స్టూడియో. కేవలం ఇదే పాటలు నేను వేస్తాను కాదు, మీరు ఏ పాట కోరుకున్నా కూడా ఐ విల్ డెఫినెట్లీ ప్లే ఇట్ ఫర్ యూ. సో అదే వరుసలో న్యూజెర్సీ రవి గారు కోరిన పాట కూడా సిద్ధంగా ఉంది. బట్ ఆ పాట వేసే ముందు, ఇందాక బ్రేక్ ముందు నేను వేసిన పాట అందాల ఆశల సందడి, ఆ పాట ఆశల సందడి అనే చిత్రం నుంచి, దానికి సంగీత దర్శకత్వం రమణి భరద్వాజ్. సో ఈ రకంగా ఏంటంటే మనకి కేవలం మనకి వేళ్ల మీద తెలిసిన సంగీత దర్శకులు మాత్రమే కాకుండా ఇలా కొన్ని ఇలాంటి సినిమాలకి అందించిన అటువంటి మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు కూడా మనం తెలుసుకునే అవకాశం ఈరోజు మనకి. సో అందుకే కొన్ని రేర్ మెలడీస్ ఉన్నాను. ఆ రేర్ మెలడీస్ కూడా కొన్ని కొన్ని ఆ సినిమాలు పెద్దగా ఆశించిన రీతిలో ఆడకపోయినా, కలెక్షన్స్ వర్షం కురిపించలేకపోయినా కూడా అటు అలాంటి సినిమాల్లో కనీసం 1-2 పాటలు చాలా బాగుంటాయి. ఎవరు చేశారు అని చూస్తే మనకి ఆ పేర్లు కూడా తెలియదు, బట్ ఆ పేర్లు వినిపించాల్సిన అవసరం కొన్ని సమయాల్లో పడుతూ ఉంటుంది. సో అలాంటి ప్రత్యేకమైన సందర్భంగా ఈనాటి కార్యక్రమాన్ని తీసుకుని ఆ పేర్లు వినిపించే ప్రయత్నం నేను చేస్తున్నాను. సో ఆ రకంగా ఆశల సందడి అలీ నటించిన చిత్రం అది. సో ఆ సినిమాకి రమణి భరద్వాజ్ ఆయన సంగీత దర్శకత్వం వహించారు. ఆయన చేసిన సినిమాలు కూడా తక్కువే ఉన్నాయి, ఒక 5-6 ఎన్నో ఉన్నాయి నాకు తెలిసి. సో అందులో ఇప్పుడు వినిపించిన పాట, సరే తర్వాత పాట న్యూజెర్సీ రవి గారు, హోప్ యూఆర్ లిజనింగ్ అండ్ దిస్ ఇస్ ఫర్ యూ, ఎంజాయ్ దిస్.
7: Choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo choo cho

అలా ఈ పాట కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ రవి గారు ఫర్ దట్ లవ్లీ రిక్వెస్ట్. కిరాతకుడు చిత్రం నుంచి విన్న ఈ పాట ఆకాశం భూమి, సంగీతం చక్రవర్తి. ఐ థింక్ కిరాతకుడు ఇళయరాజా అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రైట్? యా, ఓకే. సో పాటల వరుస మళ్ళీ మనం బ్యాక్ టు ద ఫ్లో. బట్ బిఫోర్ వీ గెట్ టు ద ఫ్లో, మనం నిన్న సెప్టెంబర్ 9/11 అనేది యుఎస్ లో ఎంత దురదృష్టకరమైన రోజు, అలాగే ఎంత అత్యంత ముఖ్యమైన రోజు అమెరికా చరిత్రలో సెప్టెంబర్ 11 అనేది అందరికీ తెలిసిందే. సో ఆ రోజు నిన్న, సో 2001లో సరిగ్గా అదే రోజు సెప్టెంబర్ 11 నాడు టెర్రరిస్ట్ దాడుల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండ్ పెంటగాన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కుప్పకూలిపోగా పెంటగాన్ పై దాడులు జరిగాయి, టెర్రరిస్ట్ దాడులు, ఉగ్రవాద దాడులు. సో ఇందులో వేలాది మంది నిరపరాధులు, అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సో ఈ సంఘటన అమెరికా జాతీయ భద్రతని గాని, లేదా విదేశాంగ విధానాన్ని గాని, అలాగే ప్రపంచ రాజకీయాల్ని శాశ్వతంగా మార్చివేసిన ఒక దుర్ఘటన ఇది. సో ఇలాగ ప్రతి సంవత్సరం ఈ రోజుని అమెరికా జాతీయ స్మృతి దినంగా పాటించడం అప్పటి నుంచి వస్తున్న ఒక అనువైతే. సో ఈ సందర్భంగా, ఎందుకంటే ఈ దేశం మనందరికీ కూడా మన కళలు నిజమయ్యేలా ఒక అవకాశం ఇచ్చింది, ఎన్నో ఎంతో ఇచ్చింది ఈ దేశం మనకి. సో అటువంటి ఈ దేశానికి ఇటువంటి దురదృష్టకరమైన రోజున ఒకసారి తలుచుకుంటూ ఒక్క నిమిషం పాటు మౌనాన్ని పాటిస్తున్నాను. సో ఒక్క నిమిషం పాటు సైలెన్స్ మీరు వింటారు.

All right. So, I'm back. So, ఈ ఒక్క నిమిషం మాను 9/11 అటాక్స్ జరిగినందుకు. సో మే ది ప్రాస్పరిటీ షైన్ ఆన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఫ్రీ అండ్ ద బ్రేవ్ వేర్ లిబర్టీస్ టార్చ్ ఫర్ ఎవర్ బర్న్స్ బ్రైట్. సో లాంగ్ లివ్ అమెరికా విచ్ హ్యాజ్ ఫుల్ఫిల్డ్ అవర్ డ్రీమ్స్. ఓకే, తర్వాత పాటని వినిపించే ముందు క్విక్ గా ఒకసారి వ్యాపార ప్రకటన లేదా యూనో ఈ పాట నేను వినిపిస్తాను. ఈ పాట విన్న తర్వాత మనం వ్యాపార ప్రకటన చూద్దాం. సో ఈ పాట వింటూ ఈ పాటకి సంగీత దర్శకత్వం ఎవరు అనుకుంటున్నారు మీరు? కాల్ ద స్టూడియో 972-636-1966.

రైట్, బ్యూటిఫుల్ కంపోజిషన్. పల్లవి చాలా బాగుంటుంది అసలు, వచ్చే ట్యూన్ గానీ దానికి ట్యూన్ తగ్గట్టు వచ్చిన బీట్ గానీ. ఎస్వి కృష్ణారెడ్డి దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘ సుమంగళి సుమంగళి భవ. సో ఎక్కడ ఒత్తులు పెడాలని పెడ లేకపోతే ఎస్వి కృష్ణారెడ్డి వీడియోస్, ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల్లో సంగీతం అంటే దానికి వేరే చెప్పాల్సిన పని లేదు. నేను చాలా సార్లు చెప్పాను, మళ్లీ మళ్లీ చెప్పాల్సిన పని లేదు. దాని ఎక్స్ట్రాడినరీ జాబ్ ఇన్ విత్ హిస్ సాంగ్స్. ఆయన సినిమాల్లో హాస్యం ఎంత అందంగా ఉంటుందో, ఎంత అంటే అంత అంటే ఎక్కడ వెగటు పుట్టని హాస్యం అంటే ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలో క్లీన్ కామెడీ చూడొచ్చు. అలాగే బ్యూటిఫుల్ మెలోడియస్ కంపోజిషన్స్ ఆయన పాటల్లో వినొచ్చు. సో అలా ఉంటాయి ఆయన సినిమాలు మొత్తం అంతా కూడా. సో ఈవెన్ రెహమాన్ కూడా ఎస్వి కృష్ణారెడ్డిని ఆయన ఒకసారి కితాబ్ ఇచ్చారు, మీ సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయని చెప్పి. రెహమాన్ కూడా ఏదో ఒక సందర్భంలో చెప్పిన మాట ఇది. ఓకే, సో సరైన సమాధానం చెప్పిన వారు ఇంకా రాఘవ్ గారు. రాఘవ్ గారు ఫోన్ చేశారు, సరైన సమాధానం చెప్పారు. అండ్ రాఘవ్ గారు, యువర్ సాంగ్, యువర్ పాట ఈస్ లైన్ గెటింగ్ లైన్ అప్, సో యూ హ్యావ్ టు స్టే ఫర్ ఫ్యూ మినిట్స్. ఓకే, సో తర్వాత ఈ పాట వినండి. ఈ పాట పద్మ గారు కూడా కాల్ చేశారు. పద్మ గారు థ్యాంక్ యూ. అండ్ మీ పాట కూడా తవ్వకాల నుంచి మీరు తీసిన పాటని నేను దాన్ని కూడా లైన్ అప్ చేస్తాను, స్టే ట్యూన్డ్. ఓకే, సో తర్వాత ఈ పాట వినండి. ఈ పాట కూడా బ్యూటిఫుల్ కంపోజిషన్ బై నన్ అదర్ దాన్, నేను చెప్పట్లేదు మీరు చెప్తారు ఎవరు కంపోజ్ చేశారని మీరు అనుకుంటున్నారు. జస్ట్ గివ్ ఇట్ ఎ వైల్డ్ గెస్, ఓకే, ఇట్ డజంట్ నీడ్ టు బి రైట్. అండ్ మీరు అలా తప్పు చెప్ప తప్పేమో అని చెప్పినవి రైట్ అవుతున్నాయి. ఇందాక నేను చూస్తున్నాను కదా మీరు ఇచ్చిన ఆన్సర్లో, మీరు చేస్తున్నారు కాల్స్, దాంట్లో మీరు చెప్పే సమాధానంలో ఇది అనుకుంటున్నాను అని మీరు అంటున్నారు. మీరు ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నా కూడా అది కన్ఫర్మేషన్ గా నేను తీసుకుంటాను, ఎందుకంటే దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో సేమ్ ఈ పాట కూడా అలాగే గెస్ కొట్టండి ఎవరు మీరు అనుకుంటున్నారు కంపోజర్.

అవునరా, అయితే మీరు పాట విన్న తర్వాత ఈ స్టైల్ ఆఫ్ కాంపోజిషన్ మీకు వింటే ఒకటి గుర్తు రావాలి, ముఖ్యంగా ఏమైనా వచ్చింది కదా, సో ఆ స్టైల్ పట్టుకోండి, అది ఎక్కడ ఏ పాటలో వచ్చి ఉండొచ్చు, అది చాలా ఒక అల్టిమేట్ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ అది. ప్రీరాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ హలో బ్రదర్ చిత్రంలో మీకు ఆ పాట గుర్తొస్తుందా? సో ఆ పాట చేసింది ఎవరు? అయితే ఈ పాట చేసింది ఎవరు? మీకు ఇంతకన్నా క్లూ ఇవ్వట్లేదు నేను, ఓకే, చాలా పెద్ద క్లూ ఇచ్చేసాను, పేరు చెప్పినట్టే ఇంకా. సో అది సమాధానం స్టూడియో కాల్ చేయండి 972-636-1966. సో ఈరోజు స్టూడియోలో గణేష మేకింగ్ అవుతుంది యాక్టివిటీ, అండ్ ఈరోజు 2 గంటల దాకా నడుస్తుంది అది, అండ్ ఆల్రెడీ స్టూడియోలో చాలా మంది వచ్చినారు, వాళ్ళకి క్లే ఇచ్చాం మేము, అండ్ దే ఆర్ బిజీ మేకింగ్ దేర్ గణేష. సో మీ అందరూ రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇంకెక్కువ ఆలోచించద్దు మీ

0: పిల్లలందరినీ తీసుకుని వచ్చేయండి స్టూడియోకి, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ ఫన్ హియర్ విత్ ఎవ్రీ వన్. రవి గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి.
1: మీరు ఇందాక ఇచ్చిన క్లూ ప్రకారం కోటి గారు అండి.
0: మీరు డౌట్ గా చెప్తారండి,
1: మీకు అదే ఆ స్టైల్ ఉంది కదా, రిధిమ్ ఉంది కదా,
0: అదే మీరు డౌట్ గా అడిగినా నేను మీకేం క్లూజ్ ఇవ్వట్లేదు. మీ 50-50 ఫోన్ ఫోన్ ఫ్రెండ్ ఇలాంటివి ఇవ్వట్లేదు, రైటే?
1: అదే మీరే మాకు ఫ్రెండ్, మీరే మాకు.
0: ఓకే, దట్ ఈస్ రైట్ ఆన్సర్ కోటి, ఇట్స్ కోటి, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇది హలో నీకు నాకు పెళ్ళంట చిత్రం నుంచి ఆలి ఇందులో హీరో. సో అదే అనమాట. సో ఆలి నటించిన సినిమాకి కోటి అందించిన సంగీతం. యాక్చువల్లీ మీ అందరికి ఇంకొక ప్రశ్న, ఓకే జాగ్రత్తగా వినండి, అందరికీ ఒక ప్రశ్న చాలా జాగ్రత్తగా వినాలి, వింటున్నారు కదా. కోటి సంగీత దర్శకత్వంలో కీరవాణి పాడిన పాట, ఓకే, కోటి సంగీత దర్శకత్వంలో కీరవాణి ఒక పాట పాడారు ఆయన, అది ఏ పాట లేదా ఏ సినిమా అని మీరు అనుకుంటున్నారు? ఈరోజు ఏంట్రా బాబు అన్ని మెలకలు పెడతాడు అని అనుకుంటున్నారా? పాటలే ఎక్కడో తవ్వకాల నుంచి తీసిన పాటలు వినిపించి దీనికి సంగీత దర్శకులు అడగడం అనేది ఒకటి ఛాలెంజ్. దాంట్లోనే మళ్ళీ రెండో ఛాలెంజ్ ఇది, ఎస్, కోటి సంగీత దర్శకత్వంలో కీరవాణి హ్యాస్ సంగ్ ఎ సాంగ్. వాట్ సాంగ్ ఇస్ దట్ ఆర్ విచ్ మూవీ ఇస్ దట్? సో మూవీ కనుక్కుంటే మీరు సాంగ్ ఈజీగా కనుక్కోవచ్చు, బట్ ట్రై ఇట్. కనీసం సినిమా పేరు చెప్పండి చాలు, దట్స్ గుడ్ ఎనఫ్. సో ఈరోజు యా గణేష్ మేకింగ్ యాక్టివిటీ జోరుగా నడుస్తుంది. స్టూడియోలో చాలా మంది ఉత్సాహవంతులు, ఔత్సాహికులు పోటా పోటీ మీద వాళ్ల వాళ్ల గణేష్ని నాదంటే నాది చూడంటే నా గణేష్ బాగుంది అన్నట్టుగా వాళ్ళు తయారు చేస్తున్నారు. సో ఇక్కడంతా క్లే అంతా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్ యూ హ్యావ్ టు డూ జస్ట్ సరదాగా వచ్చేయండి. ఇంకా 11:30 కదా అయింది, ఇప్పుడు కాఫీలు టిఫిన్లు అనే అయి ఉంటాయి మీవి. సో చక్కగా వచ్చేసేయండి, ట్రై చేసుకుంటూ. ఇక్కడ బోల్డ్ అంత యాక్టివిటీ నడుస్తుంది, అండ్ 2 గంటల దాకా నడుస్తుంది యాక్టివిటీ. సో యూ కెన్ డిస్ప్లే యువర్ స్కిల్స్ మేకింగ్ ది బెస్ట్ గణేష్ అవుట్ ఆఫ్ ద క్లే. Okay, and it's absolutely free, no registrations, nothing, no age limits, nothing. So all you have to do is టక టక టక చెప్పులు బూట్లు వేసుకుని జస్ట్ వాక్ ఇన్, దట్స్ ఆల్. షో యువర్ స్పిరిట్ ఆఫ్ గణేష చతుర్థి విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి 2600 మెకార్థర్ బుల్వార్డ్ లూయిస్విల్ స్వీట్ 204. సో ఎక్కడ ఉన్నాం మేము, సో ప్లీజ్ కమ్ ఓవర్. ఓకే, సో తర్వాత ఈ పాట విన్నారు కదా. సో తర్వాత పాటని రాఘవ్ గారు కోరారు. రాఘవ్ గారు, హోప్ యూఆర్ లిసనింగ్. అండ్ ఇది కూడా ఇప్పుడు అసలు మంచి ట్రెండింగ్ సాంగ్, ఇది పాట కూడా భలే హుషారుగా ఉంటుంది. ఈ పాట ఇందాక నేను మరీ టూ మెనీ క్వశ్చన్స్ అడిగేస్తాం అనుకోకపోతే, ఈ పాట ఏ స్టైల్, ఒరిజినల్ ఏ స్టైల్ లో ఉందని మీరు అనుకుంటున్నారు? ఈ ఇప్పుడు వేయబోయే ఈ పాట దీనికి ఒరిజినల్ ఏ పాట మీకు గుర్తొస్తుంది, అది ఇదొక ప్రశ్న. అండ్ కోటి సంగీత దర్శకత్వంలో కీరవాణి గారు ఓ పాట పాడారు నిజంగా, నేను పాడిపించలేదు, ఇప్పుడు నేను కల్పించట్లేదు, ఆయన సంగీత దర్శకత్వంలో కీరవాణి గారు పాట పాడారు, అది ఏ పాట? సో మనం కమర్షియల్ బ్రేక్ లో వెళ్ళిపోతున్నాం ఇంకొక 1 మినిట్ లో. సో నేను ఇప్పుడేం పాట వేయను. సో వచ్చిన తర్వాత రాఘవ్ గారు మీరు కోరిన రిక్వెస్ట్ ప్లే చేస్తాను, అలాగే పద్మ పరిటి గారు ఆవిడ కూడా కాల్ చేశారు, ఆవిడ రిక్వెస్ట్ కూడా లైన్ అప్ చేశాను. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత 2 వినిపిస్తాను. అండ్ వెళ్లే ముందు బ్రేక్ లోకి క్విక్ గా సరదాగా ఒక సన్నివేశం వింటూ, హాస్య సన్నివేశం వింటూ బ్రేక్ లోకి
2: వెళ్ళిపోదాం. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా.
3: ఫోన్లు కూడా చేసుకుంటున్నారా?
2: ఈ మధ్య మొదలైందిలే.
3: అయితే చెప్తా.
2: బాగున్నావురా? నాకు చిన్న డౌట్ రా, ఫ్యూచర్ లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా?
4: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వేరే చేస్తామంటే ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
5: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
9: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ. All right, welcome back to Radio Surabhi 107.9 FM HD3. ఓకే అండ్ 3 గంటల కార్యక్రమంలో 1.5 గంటల మనకి అయిపోవచ్చింది. సో ఈ 1.5 గంటల మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు తక్షణ గారితో ఏంటంటే రాఘవ్ గారు రిక్వెస్ట్ చేసిన పాట వేయడమే తక్షణ కర్తవ్యం. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని వేల సెకండ్లు లేట్ అయింది అండ్ ఇంకా ఎటువంటి లేట్ లేకుండా పాట వేసేస్తాను. అండ్ ఇందాక అడిగిన ప్రశ్న మళ్ళీ ఒకసారి, కోటి సంగీత దర్శకత్వంలో కీర్వాణి పాడిన ఆ పాట గాని ఆ సినిమా గాని ఏది? ఆల్రెడీ నాకు సమాధానం వచ్చింది, న్యూజెర్సీ రవి గారు చెప్పారు. అలాగే ఇంకెవరైనా చెప్తారో చూద్దాం. ఈ పాట ఎలోపు, ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి. రావు గారు, దిస్ ఇస్ ఫర్ యూ.

0: రైట్ రాజశేఖర్ గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. హలో
1: సార్,
0: చెప్పండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: కోటి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాటి మాడిన పాట.
0: ఏమనుకుంటున్నారు?
1: ఆశ మూరడు ఆస్తులు బాట.
0: సూపర్ వండర్ఫుల్ అమేజింగ్ ఆన్సర్. అది
1: చిక్కదు బెండకాయ,
0: చిక్కదు చిక్కదు బెండకాయ. సూపర్, అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ రైట్ ఆ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీకు ఏమైనా పాట
1: కావాలా?
0: ఓకే, అయితే అలా కంటిన్యూ అయిపోదాం. థ్యాంక్ యూ. ఓకే, సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ న్యూ జెర్సీ రవి గారు కూడా ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పారు. కోటి సంగీత దర్శకత్వంలో కీరవాణి పాడిన పాట చిక్కదు బెండకాయ, ఆస్తిమూరుడు ఆశపారుడు, సోవన్ బాబు చేసు తారగణం. సో ఆ సినిమాలో కీరవాణి ఆయన పాడారు కోటి సంగీత సారథ్యంలో. సో ఇలాగ మ్యూజిక్ డైరెక్టర్స్ మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజిషన్స్ లో పాడడం ఇంత ముందు ఉన్నాయి. ఈవెన్ ఆర్పి పట్నాయక్ హెస్ సాంగ్ ఇన్ అదర్ కంపోజిషన్స్, అదర్ కంపోజర్స్ సాంగ్స్. సో ఇలా సో ఇందాక వేసిన పాట హోప్ యూ హావ్ ఎంజాయ్డ్. అండ్ ఈ మధ్యన మంచి ట్రెండింగ్ గా నడుస్తున్న పాట అది. అండ్ ఈ మధ్యన ఏ పుణ్యం అని చెప్పేసి ఏవో కొన్ని ప్రాంప్ట్లు ఇస్తే ఆ హీరోని రిప్లేస్ చేసి చాలా మంది ఇప్పుడు ఈ పాటకి వాళ్ళని రిప్లేస్ చేసి వాళ్ళు డాన్స్ చేస్తున్నట్టుగా వస్తున్నాయి వీడియోస్. దేర్ ఆల్సో అమేజింగ్. ఈవెన్ కొంతమంది తయారు చేశారు బాలకృష్ణ ఈ పాట చేస్తున్నట్టుగా. సో దట్ ఈస్ ఆల్సో చూడడం ఎంత బాగున్నాయంటే అసలు అమేజింగ్. ఏ ఈజ్ క్రియేటింగ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ వండర్స్, మామూలు వండర్స్ కూడా కాదు. సచే టూల్ కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యన ఒక ట్రెండీ ఒక ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే 70s and 80s రెట్రోస్ మీలో ఎంతమంది చేశారో చేస్తున్నారో ఇంకా ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నారో తెలియదు కానీ, బట్ డెఫినెట్లీ నీడ్ టు బి లాట్ కేర్ఫుల్. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దిస్ ఇస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సమ్ కంపెనీ విచ్ ఇస్ పుల్లింగ్ ఆల్ ద డేటా, గ్యాదరింగ్ ఆల్ ద డేటా ఫర్ సమ్ కైండ్ ఆఫ్ కమర్షియల్ బెనిఫిట్ డెఫినెట్లీ. సో వీటిని అన్నింటినీ సేకరించి ఆ బయోమెట్రిక్స్ ని, ఫేషియల్ ఫీచర్స్ రికగ్నిషన్ ని అన్నింటినీ కూడా సేకరించి వాళ్ళు దే గెట్ మోర్ అండ్ మోర్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఆల్ దిస్ ట్రెండ్స్ దే గో ఫర్ ఎ రీజన్ అండ్ దీస్ ఆర్ ది రీజన్స్ బిహైండ్. సో డెఫినెట్లీ నీడ్ టు బి కేర్ఫుల్ వైల్ వీఆర్ ఫాలోయింగ్ ద ట్రెండ్ అండ్ ఎంజాయింగ్ ద ట్రెండ్. ఓకే, సో తర్వాత సరే ఇప్పుడు వేసిన ఈ పాట తెలంగాణ గట్టు మీద చందమామయ్యో ఆ పాటని ఆ స్టైల్లో ఈ పాటను తయారు చేసినట్టు నాకు అనిపిస్తుంది. తెలంగాణ పాటలు నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. ఈ మధ్యన వచ్చే పాటలన్నీ కూడా అసలు ధూమ్ ధమాక మామూలు జోష్ అండ్ జోర్లో చేయట్లేదు ఎవరైనా కంపోజర్స్ అందరూ కూడా. సో ఇలా ఇప్పుడు ఈ పాట విన్నాం కాబట్టి ఇదే లైన్ లో ఇంకొక పాట వినిపించేసి దాన్ని అగైన్ నాకు కొన్ని రిక్వెస్ట్ సాంగ్స్ ఉన్నాయి, అవి నేను ప్లే చేస్తాను. ఈ పాట కూడా భలే ట్రెండింగ్ గా ఉంటుంది, చాలా క్యాచీగా ఉంటుంది, మంచి బీట్, డీజే బీట్. సో వినండి, ఎంజాయ్ చేయండి.

ఆల్ రైట్, ఎలా ఉంది సాంగ్? పోలా అద్దరి పోలా అది బ్యూటిఫుల్. అసలు పాడడం అంటే ఏమైనా తగాల ఊగాల అన్నట్టుగా జనాలు ఉంటుంది. సచ్ కంపోజిషన్స్. ఓకే తర్వాత యా ఇందాక అడిగిన ప్రశ్నకి మళ్ళీ నాకు రాఘవ్ గారు ఫోన్ చేశారు, కేర్వాణి సంగీత దర్శకత్వంలో కోటి సంగీత దర్శకత్వంలో కేర్వాణి పాడిన పాట ఆస్తి బురుడు ఆశ బారుడు చిత్రంలో. సో ఎందుకు ఊరించాను మిమ్మల్ని, ఈ ఆ పాట వినిపించేస్తే పోలా. ఓకే సో ఈ పాట వినండి, కోటి సంగీత దర్శకత్వం మ్యూజిక్ డైరెక్షన్ చేసిన ఆస్తి మూరుడు ఆశ బారుడు సినిమాలో కీర్వాణి, హూ హింసెల్ఫ్ ఇస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, అందరికీ తెలిసిందే, వెల్ నోన్ బాహుబలి మ్యూజిక్ డైరెక్టర్, ఆయన పాడిన పాట ఇప్పుడు వినండి.

ఆల్ రైట్ పాట వింటున్న మగరాళ్ళందరికీ కూడా ఈ పాట. ఓకే, సో పెళ్ళని చెప్తే వినాలి చిత్రం నుంచి వినే పాట చక్రవర్తి సంగీత దర్శకత్వం ఈ పాటకి. అండ్ యా, సో ఇది ఈజీగా చెప్పచ్చు, దీనికి అందుకే నేను ప్రశ్న అడగలేదు, ఎందుకంటే ఇలాంటి పాటలు వింటే ఇది చక్రవర్తి అని ఈజీగా చెప్పగలిగే పాట ఇది. సో అలా ఉంటుంది కంపోజిషన్, అండ్ చక్రవర్తి ఇస్ టిపికల్ స్టైల్ ఆఫ్ కంపోజిషన్. అండ్ తర్వాత పద్మ గారు, హోప్ యూఆర్ స్టిల్ లిస్నింగ్, అండ్ దిస్ ఈస్ ఫర్ యూ, ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ లవ్లీ కంపోజిషన్, లవ్లీ సాంగ్.

0: బ్యూటిఫుల్ కంపోజిషన్, అమ్మాయిల శపథం చిత్రం నుంచి విన్న పాట. అంటే ఇంత ప్రశ్న కూడా కావాలని అడిగా ఎవరి కంపోజర్ అని, ఎందుకంటే అంత పెద్దగా తెలిసిన పేరు కాదు చాలా మందికి. విజయభాస్కర్, విజయభాస్కర్ ఇస్ ది మ్యూజిక్ కంపోజర్. పద్మ గారు, హోప్ యూ ఎంజాయ్డ్ లిసనింగ్ టు దట్ సాంగ్. అండ్ తర్వాత పాట. సో బై ద వే, ఇప్పుడు ఎవరైనా గణేష్ యాక్టివిటీకి ఇప్పుడే బయలుదేరుంటే కనుక యూ మే హ్యావ్ టు జస్ట్ రీప్లాన్ యువర్ స్కెడ్యూల్, ఎందుకంటే ఇక్కడ మా స్టూడియోలో వీఆర్ అవుట్ ఆఫ్ క్లే. అంతమంది వచ్చారు ఈరోజు, ఊహించిన దానికంటే చాలా మంది వచ్చారు. అండ్ అంతమంది రావడం తోటి వీ జస్ట్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద క్లే. బట్ ఇట్స్ సచ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ హియర్ అట్ ది స్టూడియో. అదే చెప్తున్నాను కదా, మే స్టూడియోని నేను షో చేయడానికి రాకం వచ్చేటప్పటికే ఆల్రెడీ చాలా మంది బయట ఉన్నారు. అండ్ తర్వాత ఇంకా షో మొదలైన తర్వాత ఇంకా చాలా ఫాస్ట్ గా రావడం, అందరూ చాలా చాలా యాక్టివ్ గా ఈ మంది బయట ఉన్నారు. అండ్ తర్వాత ఇంకా షో మొదలైన తర్వాత ఇంకా చాలా ఫాస్ట్ గా రావడం, అందరూ చాలా చాలా యాక్టివ్ గా ఈ యాక్టివిటీలో పాల్గొనడం, అలాగే గణేషన్ చేయడం తోటి అవుట్ ఆఫ్ వీ రాన్ అవుట్ ఆఫ్ క్లే. సారీ అబౌట్ దాట్. అండ్ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి మేము చెప్తూ, అండ్ ఇప్పుడు ఎవరైనా వస్తుంటే గనక రావాలనుకుంటే గనక ప్లీజ్ రీస్కెడ్యూల్ యువర్ ప్లాన్స్. ఓకే, సో తర్వాత ఇందాక కోటి కంపోజిషన్ లో కీర్వాణి, మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడుతున్న ట్రస్ట్ మనం, ఎందుకంటే కీర్వాణి కంపోజ్ చేసిన ఒక పాట అనిపిస్తా. ఇది కూడా ఆయన స్వరపరిచిన పాటల్లో ఎక్కువ తక్కువగా వినపడే పాట ఇది. బట్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత వినిపిస్తాయి, ఎందుకంటే కమర్షియల్ బ్రేక్ కి కేవలం మనం ఇంకొక 40 సెకండ్స్ దూరంలో ఉన్నాం. సో శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈరోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. అండ్ ఈ 3 గంటల కార్యక్రమం ప్రతి శని ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అంటే 3 గంటల పాటు ప్రసారం అవుతుంది. ఈరోజు 3 గంటల కార్యక్రమంలో 2 గంటలు తెలియకుండానే అయిపోయింది. ఇంకొక గంట కార్యక్రమంలో మీరేమైనా పాటలు వినాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో, ఐ విల్ లైన్ ఇట్ అప్ ఫర్ యూ. అండ్ ఆల్సో ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, అవన్నీ కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత వినిపిస్తాను, స్టే ట్యూన్డ్. అండ్ అలాగే అన్ని పాటలకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్న నడుస్తూనే ఉంటుంది. యూ జస్ట్ హావ్ టు ఆన్సర్ దట్. స్టే ట్యూన్డ్, ఐ విల్ బి రైట్ బ్యాక్.
1: Tick tick, Radio Surabhi time check. Studio lo time 12 p.m.

ఆల్ రైట్, రాజహంస చిత్రం నుంచి విన్న ఈ పాట. అండ్ ఎంఎం కీర్వాణి ఈజ్ ద కంపోజర్ అండ్ సంగీతం శ్రీనివాసరావు ఆయన దర్శకత్వం వహించిన చిత్రం. డెఫినెట్ గా ఉంటుంది సినిమా కూడా, అంటే సినిమా గుర్తు లేకపోతే కనుక డెఫినెట్లీ జస్ట్ ఫర్ టు రిఫ్రెష్ యువర్ మైండ్ యూ కెన్ జస్ట్ వాచ్ ఇట్. ఓకే, సో ఇందాక నేను చెప్పినట్టుగా మా స్టూడియోలో వీఆర్ ర్యాన్ అవుట్ ఆఫ్ ప్లే అండ్ ఆల్రెడీ ఎందుకంటే మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది ఈ రోజు. అండ్ చాలా మంది ఈ రోజు బయట అక్కడ ఉండే స్టూడియోలో దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ టు ది యాక్టివిటీ అండ్ దాంతో మాకు క్లే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇయర్ మాత్రం డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ ఏ బిగ్ స్కేల్, సో డెఫినెట్లీ వాంట్ టు స్టే ట్యూన్డ్. ఓకే, సో రెస్టారెంట్ ఓనర్స్ డూ లిజన్ అప్, ఎందుకంటే desibanana.com అనే ఒక వెబ్సైట్ ఉంది. అక్కడ మీరు ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ స్లో అవర్స్ ఆర్ టూ లెస్ వాకింగ్స్ ఇన్ యువర్ రెస్టారెంట్, దెన్ దేశీ డీల్స్ బనానా, సారీ డీల్స్ బనానా.com, ఎ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. సో బట్ రెస్టారెంట్ ఓనర్స్, ఇక్కడ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే మీ అందరికి మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైనింగ్ అండ్ మార్కెట్ చేయడం వరకు దేశీ బనానా ఏఐ, సో డీల్స్ బనానా, ఐ డోంట్ నో వై ఐ యామ్ సేయింగ్ దేశీ, డీల్స్ బనానా ఏఐ డస్ ది హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. సో దేర్ ఇస్ నో పెర్ ఆర్డర్ కమిషన్ అలాంటివి ఏం లేదు. సో ద బెస్ట్ పార్ట్ ఈస్ ఫస్ట్ మొదటి 50 రెస్టారెంట్లు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఒక గ్రోత్ ప్లాన్ 3 నెలల పాటు ఫ్రీగా అందిస్తున్నారు డీల్స్ బనానా వాళ్ళు. సో రెస్టారెంట్ ఓనర్స్ డోంట్ వెయిట్ యూ, బికాస్ you can grab this offer for much more attractive price. So as alage dealsbanana.com kelte you can become a partner and start turning your offers into more walk-ins. Adi, so tarvata paata vintu deeniki composer evaru telisina or ee paata ye cinemalo telisina call the studio. It is a lovely, such a lovely and out of the world composition, trust me. Listen to this and answer that. Who is the composer or what is the movie?

ఆల్రైట్. మీ పాట చివరిలో మీరు వచ్చిన చిన్న డ్రమ్ రోల్ ఎండింగ్, అలాగే పాటలో మీకు కొన్ని కొన్ని పదాలు ఉంటాయి, కిస్కిమోలు, ఎస్కిమోలు అలా. సో మీరు ఆ విన్నప్పుడు ఆ శబ్దాలు వినండి, ఎస్కిమోలు, కిస్కిమోలు అనే శబ్దం ఏదైతే ఉందో లాస్ట్ లో ఈవెన్ డ్రమ్ తోటి ఎండ్ అవుతుంది ఈ పాటలో. అక్కడ వచ్చిన ఆ డ్రమ్ దాన్ని ఏమంటారు, హ్యాట్స్ బెల్స్ ఏదో అంటారు దాన్ని. సో అది కొట్టినప్పుడు అది కూడా అని ఒక సౌండ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా శబ్ద సౌందర్యాన్ని, శబ్ద సౌందర్యంగా వాడతారు ఇటువంటి శబ్దాలని, అంటే పదాల్లో వచ్చిన శబ్దాలు కానీ.

లేదా వాయిద్య పరికరాల నుంచి వచ్చే ఇటువంటి అనే శబ్దాలు ఏవైనా కూడా. ట్రాక్ రికార్డింగ్ లు అప్పుడు మొదట్లో మూడు అలా ఉండేవి, మూడే ట్రాక్ రికార్డింగ్ అలా ట్రాక్స్ ఉండేవి. అంటే ఒక దాంట్లో ఇన్స్ట్రుమెంట్స్, ఒక దాంట్లో వాయిస్, ఇంకొకటి అలా చాలా వరకు అలా డివైడ్ చేసేవాళ్ళు. సో మేల్ అండ్ ఫీమేల్ చాలా వరకు ఒక దాంట్లో పాడడం, లేదా రెండు ట్రాక్స్ లో పాడడం, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఇంకో దాంట్లో ఉండడం, ఆ రకంగా. సో అలాగా మూడు, ఆరు, ఎనిమిది, తర్వాత 12, 24 ట్రాక్స్, 48, అలా ఆ రకంగా ట్రాక్స్ పెరుగుతూ వచ్చాయి. ట్రాక్స్ పెరుగుతున్న కొద్దీ మీకు ఆడియోలో క్వాలిటీ పెరుగుతుంది, శబ్ద సౌందర్యం పెరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న అనే శబ్దాలు ఏదైతే ఉంటాయో, మీకు అత్యాధునికమైన ట్రాక్స్ అన్ని ఈ ఆడియో ఇంజనీరింగ్ అంతా కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎస్పెషల్లీ, దే హావ్ యూటిలైజ్డ్ ఇట్ టు ద బెస్ట్ అన్నమాట. సో ఇలాంటి శబ్దాలన్నింటినీ కూడా చాలా అందంగా వినిపించేటట్టుగా అటువంటి పదాలని రాయడం గానీ, రాయించుకోవడం గానీ రచయితల చేత, లేదా అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ని వాడడం గానీ చాలా చేశారు. అలాగే తర్వాత సబ్ వూఫర్లు పెరిగిన తర్వాత, లో ఫ్రీక్వెన్సీ డ్రైవర్స్ డివైజెస్ అన్ని రాకతోటి మార్కెట్ లోకి. సో బేస్ గిటార్ లాంటివి ఎక్కువగా తీసుకుని రావడం, అందులో నుంచి పాట తాలూకు అందం చాలా ఎక్స్పోనెన్షియల్ గా ఎలివేట్ అయింది. సో ఇలా చూసుకుంటే మీకు చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక పాట ఉంది మీకు ఎక్కడ సినిమా నాకు, తపస్సు అనుకుంటా, తపస్సులో నీ వయస్సులో ఉషస్సుకే నమస్సు మాంజలి అనుంది. అంటే మీ చాలా చాలా ఇస్సులు కనబడతాయి ఈ పాటలో. నీ వయస్సులో ఉషస్సుకే నమస్సు మాంజలి కదా, వయస్సు, ఉషస్సు, నమస్సు, ఈ సూసు ఎలా అయితే కనబడుతుందో. సో మీకు ఆ పాటలో ఆ వినేటప్పుడు, ఎస్పెషల్ రికార్డ్ చేసేటప్పుడు, ఆ సు అనే ఆ శబ్దం ఏదైతే ఉంటుందో దాన్ని చాలా అందంగా మొత్తం, అంటే మీరు హెడ్ ఫోన్స్ అయినా పెట్టుకున్నప్పుడు ఆ రెండు చెవులకి నిండేటట్టుగా ఉంటుంది సౌండ్ అనమాట ఆ ట్రాక్ రికార్డింగ్స్ వచ్చిన తొలి రోజుల్లో. సో అప్పుడు కోటి లాంటి వాళ్ళు ఏం చేశారంటే, ఇటువంటి పాటల్ని కంపోజ్ చేసేటప్పుడు అప్పట్లో నీ వయస్సులో ఉషస్సు చూన్ ఏదైతే ఉంటుందో దాంట్లో రచయితతో కూర్చుని నాకు ఆ పదాలు మీరు ఎలా రాయాలి అంటే అనే శబ్దం వచ్చేటట్టుగా, దాంతో ఎండ్ అయ్యేటట్టుగా మీరు పదాలని రాయాలి అని రచయితకి చెప్తే, వేటూరు సుందర రామూర్తి అనుకుంటాను దీనికి రాసింది, అప్పుడు ఆయన ఈ పాటకి నీ వయస్సులో ఉషస్సుకే నమస్సు మాంజలి అలా రాయడం, తర్వాత ఆ పాటను రికార్డ్ చేయడం, ఆ పాట వినేటప్పుడు మీకు అంతే అందమైన ఎఫెక్ట్ పాటలో వినపడడం అనేది మీరు మళ్ళీ పాట విన్నప్పుడు మీరు గమనించవచ్చు. ఎస్పెషల్లీ మీరు మంచి క్వాలిటీ హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటే ఒక టైం నుంచి వచ్చిన పాటలు అనేవి కూడా మీకు చాలా అందంగా మీకు చెవిని తాకుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే అందంగా వినపడుతుందో ఆ పాట మనసులోకి నెమ్మదిగా ఇంకుతుంది. సో దే బికమ్ దే స్టాండ్ యాజ్ ఎవర్ గ్రీన్ సాంగ్స్. ఓకే, సో తర్వాత పాట ఇది సేమ్ టైటిల్, మీ పాట వింటున్నాయి, దీన్ని ఏ సినిమాని కూడా చెప్పేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. సరదాగా వినండి ఈ పాట. ఈ పాట తర్వాత విల్ టాక్.

0: ఆల్రైట్ ఆస్తిమరుడు ఆశ్చర్యభారుడు చిత్రం నుంచి ఈ పాట. అది పాట వింటేనే మనకు అర్థమైపోతుంది, అందుకే అన్న పెద్ద చెప్పాల్సిన పని లేదని. ఓకే, సో ఈరోజు సరి క్విక్ గా తర్వాత పాట వేసే ముందు ఇంకొక సన్నివేశం వినిపిస్తా. ఈ సన్నివేశం అంటూ ఇది ఏ సినిమా తెలిస్తే కాల్ ద స్టూడియో.
1: మీ ఊరి వాటర్ లిస్ట్ తెప్పించి చూసా, ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది.
2: ఏదో మీ అభిమానం,
1: ఇప్పుడు మా అమ్మాయి ఉందా?
2: ఏసేయాలా
1: చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి
2: అప్పో
1: చెప్పడో ఒకటి వేస్తే గాని ఉండలేవా?
2: డబ్బులు ఇస్తే మిమ్మల్ని వేసేస్తా.
1: కరెక్ట్ మనిషి దొరికావయ్యా, పోదా.
2: ఓ నేను ఏసేయాల్సింది పోలాన్నమాట.
1: కరెక్ట్ అయ్యా, మరి ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పు.
2: కొత్తగా ఒక మందు వచ్చింది, 1 లీటర్ పోస్తే పొలం బాగా పండుతుంది, 2 లీటర్లు పోస్తే పొలం చచ్చిపోద్ది.
1: ఈ సంగతి మాత్రం బయట ఎవ్వరికీ తెలియకూడదు.
0: ఓకే, విన్నారు కదా సన్నివేశం, ఇది ఏ సినిమాలోదని మీకు అర్థమవుతోంది. కాల్ ద స్టూడియో 972-636-1966.

0: All right, that's such a lovely song from Na Manasistara చిత్రం నుంచి విన్న పాట అండ్ ఎస్ఏ రాజ్ కుమార్. సో నేను ఇందాక ప్రశ్న అడగలేదు, కానీ బై డిఫాల్ట్ ఆ ప్రశ్న అయితే ఇట్స్ క్యారింగ్ ఫార్వర్డ్ హూ ఇస్ ది మ్యూజిక్ డైరెక్టర్ అని. సో నేను ప్లే చేసే ప్రతి సాంగ్ కి మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిస్తే చెప్పొచ్చు. 9726361966. ఓకే, మనం 10 సెకండ్స్ లో మన కమర్షియల్ బ్రేక్ లో గంట వద్దాం. సో బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత విల్ కంటిన్యూ విత్ అట్లో ఇంకొక అరగంట టైం ఉంటుంది. ఆ అరగంటలో నేను వినిపించగలిగే పాటలు వినిపిస్తాను. స్టే ట్యూన్, ఐల్ బి రైట్ బ్యాక్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

0: skills, calibration, knowledge, though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Konni conversations manalni navvistayi. ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపీ 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party ya leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.

ఆల్ రైట్, పాట విన్నారు కదా, పాట విన్న ట్యూన్ బట్టి లేదా యూజ్ చేసిన స్టైల్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ దాన్ని బట్టి ఎవరు కంపోజ్ చేశారని మీరు అనుకుంటున్నారు ఈ పాటని? మీరు ఏ సినిమా ఏంటి నా అంతా పక్కన పెట్టండి, అసలు అంత అనవసరం కూడా తెలియాల్సిన పని లేదు, బట్ విన్నదాన్ని బట్టి మీకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండొచ్చు అని మీకు అనిపిస్తుంది. కాల్ ద స్టూడియో 9726361966. ఓకే, సో తర్వాత పాడవని ఇంకొక ఐ థింక్ మనకి ఇంకో 17 మినిట్స్ టైం ఉంది. సో మీరేమైనా పాటలు వినాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కాల్, ఐ విల్ ట్రై టు స్క్వీజ్ విత్ ఇన్ దిస్ షార్ట్ టైమ్ వాట్ వీ హ్యావ్. అండ్ ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి, బ్యూటిఫుల్ కంపోజిషన్ ఇది కూడా, అంటే ఈ మధ్యన వచ్చిన పాట.

ఓకే, జార్జ్ రెడ్డి చిత్రం నుంచి వినయ పాట. అండ్ పాట బాగా కంపోజ్ చేశారు అసలు, ఈవెన్ ఆర్కెస్ట్రేషన్ కానీ వెనకతో వచ్చే బీట్స్ కానీ. ఓకే, సో ఇందాక నేను వినిపించిన పాటకి ఒక ప్రశ్న అడిగాను కదా ఆ మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఎవరు గుర్తొస్తున్నారని, అది దాగుడు మూతల దాంపత్యం. ఆ చిత్రానికి ఎంఎం కీర్వాణి సంగీత దర్శకత్వం. అదే ఆ ఇన్స్ట్రుమెంట్స్, టిపికల్ స్టైల్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ అంతా కూడా మీకు వింటే చాలా వరకు కీర్వాణి గుర్తొస్తారు. ప్రెసిడెంట్ గారు పెళ్ళడం, లేకపోతే ఇంకా కొన్ని చిత్రాలు ఉన్నాయి అలాంటి సినిమాల్లో ఈ ఇన్స్ట్రుమెంటేషన్, ఆ గిటార్ ఎస్పెషల్లీ అండ్ వాడింగ్ గిటార్ చాలా చోట్ల వినబడుతూ ఉంటుంది మీకు. ఓకే, సో తర్వాత ఈ పాట అండి, ఇది కూడా బ్యూటిఫుల్ కంపోజిషన్, ఈ మధ్యన వచ్చిన పాట ఇది. అండ్ ఈ పాట పాడింది ఎవరు తెలిస్తే కాల్ ద స్టూడియో.

0: విహారం చూసిన రోజే నేను ప్రేమలో పడిపోయానని నాకు అర్థమైంది. నేను చెబుదామనుకున్న మాటలని
1: ఈ రోజుల్లో వచ్చే ఇటువంటి స్టైల్ ఆఫ్ కంపోజిషన్స్ అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి. మంచి మంచి స్పీకర్లు వాటిలో వింటే కనుక యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దట్ దీస్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్. తర్వాత ఒక చిన్న సన్నివేశం వినిపిస్తా, ఇది వింటూ ఇందులో నటినట్లు ఎవరు గుర్తుపట్టగలిగితే కాల్ ద స్టూడియో.
2: 2 రూపీస్.

0: వచ్చింది చాలుగానే ముందుట్రా
1: మళ్ళీ వస్తాను. ఏంటి
0: ఏంట్రా పిల్లలతో ఇల్లు నిచ్చిన పెట్రా?
1: నిచ్చింది దేనికి?
0: పైకి తాడు కట్టడానికి.
1: తాడు కట్టడానికి అంత శ్రమ అవసరమా?
0: ఆ మరి
1: నేను గుండెల్ని నిండా గాలి పీల్చి బిగించానంటే
0: ఇలా లుంగి ఊడుద్ది.
1: ఆ అయినా సరే మనకు పని ముఖ్యం. నువ్వు నా థైస్ మీద కాలు పెట్టి షోల్డర్ మీద ఎక్కు.
0: ఆ ఎక్కి
1: పైన తాడు కట్టు.
0: అంత రిస్క్ అవసరమా?
1: నా ఫిట్నెస్ ని శంకిస్తున్నావా? డిస్ట్రిక్ట్ లెవెల్ లో హ్యాట్రిక్ ఛాంపియన్ ని, నీలాంటి నలుగురిని మస్తా.
0: ఓ
1: ఆగు,
0: ఆ
1: ఎక్కడికి?
0: ఆ మిగతా ముగ్గురిని తీసుకోదామని
1: చెప్పలేదు. ఖమ్ పిఠాపురం పహిల్వాన్ నే గుద్దుతావా?
0: నువ్వు
1: కబడతా మజిల్స్ మధ్యలో పెట్టి పిసికేస్తా.
0: పిసికేవరే, ఇప్పుడు పడింది అల్లా రావడొచ్చు. టైం అయింది, వెళ్ళి
2: లెర్నింగ్ టు ట్రేడ్. ఆల్ రైట్, పిఠాపురం పహల్వాన్ తో పెట్టుకోకూడదు, అంతా పెట్టుకోవాలి. సో అల్టిమేట్ మూవీ ఇది, చాలా చాలా బాగుంటుంది. వేణు, ఎంఎస్ నారాయణ, రఘుబాబు వీళ్ళందరూ కూడా, సునీల్ ఈవెన్, మంచి మంచి కామెడీ. అసలు ఇటువంటి ఒక ఒక మీడియం క్లాస్ బడ్జెట్ మూవీస్ అన్ని కూడా అంటే ఆశించేంత రీతిలో అవి టాక్ రాకపోయినా కూడా సినిమాలు బాగుంటాయి. మంచి మంచి మంచి కామెడీ ఉంటుంది ఇలాంటి సినిమాలు. ఎస్పై ఇంకొక సినిమా నాకేం గుర్తొస్తుంది అంటే ఆడుతూ పాడుతూ, అది కూడా చాలా బాగుంటుంది. మలయాళం రీమేక్ అది, కేవలం ఇద్దరే ఐ థింక్, ధర్మల సుబ్రహ్మణ్యం, శ్రీకాంత్, సునీల్, చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్. అండ్ కామెడీ కూడా చాలా బాగుంటుంది అసలు. సో ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆశించ పెద్దగా వినపడో గానీ మనకి ఎంత ఆడే అనేది, బట్ అదే ఎంటర్టైనర్ లాట్. ఓకే, సో తర్వాత ఇంకొక సన్నివేశం వినండి. ఇది వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో.
3: నాకు డాన్స్ నేర్పానన్నారుగా, ఇవాళ చాలా మంచి రోజు.
4: అవును సుమి, ఏకాదశి శుక్రవారం, అమృత వేళలు ప్రారంభిద్దాం.
5: ఏరా బావురు పిల్లి వేధవా,
6: ఏమిటి
5: గిన్నెడు దద్దరగడం తిన్నావు, బాటొస్తావా?
6: ఉతుకుతాను మామ, లేకపోతే తమరు నన్ను ఉతుకుతారు కదా. అవును మామ, నాకు తెలియగడుగుతాను, ఆ కళ్ళు మూసుకుని నడితే దురభ్యాసం ఏమిటి?
5: నీకేం తెలుసురా గిలక్కాయ్. గిలక్కాయ్, కార్తీక మాసంలో ఇలా కళ్ళు మూసుకుని శివనామస్మరణ చేస్తే తిన్నగా కైలాసానికే వెళ్లిపోతాన్రా.
6: అలాగా ఆ కళ్ళు మూసుకుని వేసే నాలుగడుగులు ఇలా వేసావంటే ఇప్పుడే వెళ్ళిపోతావు కైలాసానికి.
5: ఏమిట్రా కూస్తున్నా, గొట్టల్లో గుండు పెట్టమంటావా?
6: గొట్టంలో గుండు పెట్టమ్మా, కాదు చచ్చిపోతాయి.
2: ఓకే, కేవలం ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఇక్కడతోటి నేను చర్మగీతం పాడాల్సిన టైం వచ్చేసింది. సో ఎప్పటిలాగే నేను నా షో ముగించే ముందు చెప్పే విధంగా ఆరోగ్యం మహాభాగ్యం, అది జాగ్రత్తగా చూసుకోవడం అందరి బాధ్యత, అది ప్రధాన కర్తవ్యం, అంటే ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అదే అవ్వాలి. ఎందుకంటే ఆరోగ్యం నిలిస్తేనే తర్వాత మన జీవితంలో మనం ఏదైనా సాధించడానికి వీలుంటుంది. కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరికి అంటే ఇఫ్ యువర్ లీడింగ్ ఏ ఫ్యామిలీ దెన్ మీకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా అలాగే ప్రాక్టీస్ చేసే విధంగా చూసుకోవాలి. సో జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చినా కూడా దీనికోసం. సో తక్షణమే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ప్లీజ్ డూ బ్రింగ్ దెమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఎందుకంటే ఎక్కువ ఆలస్యం చేస్తుంది కొద్దీ ప్రతిదీ ఆలస్యం అవుతూనే ఉంటుంది. సో ఇటువంటి వాటి మీద ఎక్కువ ఆలస్యం చేయకుండా ప్లీజ్ బ్రింగ్ దమ్ ఇన్. ఎందుకంటే మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, అండ్ సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. మానసికమైన ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం. సో మానసిక మెంటల్ హెల్త్ మందైనప్పుడు ఫిజికల్ స్టెబిలిటీ అండ్ ఎబిలిటీ ఈజ్ ఆల్ అవర్స్. ఓకే, సో విత్ దిస్ నేను ఇంకా సెలవు తీసుకుంటాను. మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే వరకు, అండ్ తర్వాత 2 గంటలని జోరుగా హుషారుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆట కావాలా పాట కావాలా శివ వచ్చేసాడు. అండ్ గెట్ రెడీ ఫర్ దట్ అవర్, అండ్ ఇట్స్ హీస్ గోయింగ్ టు రాక్ ది షో. అండ్ విత్ దిస్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్, అండ్ మళ్ళీ తిరిగి కలిసినంత వరకు అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ పాటతోటి సెలవు. రవి తూప్రాణి.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arugyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arugyan Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 PM. Only on 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: అయ్యా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, గేదె వడ, ఏడుబీ ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, బనీ దోశ, హంగ్ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హంగ్ మనీ టిక్కా, చమికావా పరోటా.
4: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా

0: ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడియార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడియార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్ డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
4: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

సరే వచ్చేసా మళ్ళీ నేను. మీ ఆట కావాలా పాట కావాలా శివ మళ్ళీ వచ్చాడు. ఆ క్రితం వారం నేను ఇంత లాంగ్ వీకెండ్ అంటే మన లాంగ్ అని మనం ఊహించుకుని అక్కడెక్కడ ఏదో చేయాలి ఇది చేయాలి పొడి చేయాలని అనుకుంటాం కదా, అలా పొడి చేద్దామని నేను లాంగ్ వీకెండ్ ని ఎంజాయ్ చేద్దామని ఆలోచిస్తూ ఏం పొడి చేసావా అంటే కారపొడ కందిపొడ అని అడుగుతారు. మీరు ఏం పొడి చేయలేదండి, సరదాగా కొంచెం విశ్రాంతి తీసుకుని ఇక్కడ అక్కడికి వెళ్ళి చిన్న చిన్నగా కార్యక్రమాలు అవి కానిచ్చారు అనమాట, అది సంగతి. అందుకని ఆ బ్రేక్. సరే మళ్ళీ తిరిగి వచ్చాను. శ్రోతలందరికీ పునః స్వాగతం ఆట కావాలా పాట కావాలా కార్యక్రమానికి. మీ వ్యాఖ్యాత శివ శివ శివ శివతో. సరే ఇవాళ కార్యక్రమం, ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 నుంచి 4 వరకు ప్రసారం అవుతుంది రేడియో సురభిలో మాత్రమే. ఇవాళ కార్యక్రమంలో నేను మొదటి అరగంట సేపు లేకపోతే చూద్దానండి, నాకు కొన్ని పాటలు వినాలనిపించింది, నాకు వినిపించాలనిపించింది మీకు. దీంతో మొదటి అరగంట 40 నిమిషాలు చూద్దాం ఎన్నైతే అన్ని, లేకపోతే మీరు మీకు నచ్చిన పాటలు వినాలన్నా కూడా నాకు కాల్ చేయండి. తర్వాత సెగ్మెంట్ ఏంటంటే అబ్బా చెప్తారు వింటూ ఉండండి, తర్వాత ఆటపాట కలిపి మనం ఆడేసి చకచక ముందుకెళ్ళిపోతాం ఇవాళ కార్యక్రమంలో. మళ్ళీ మరోసారి అందరికీ ఆత్మీయ స్వాగతం ఆట కావాలా పాట కావాలా కార్యక్రమానికి, మీ అర్జయ్ శివతో. సరే ముందుగా మన విఘ్నరాజు మన వినాయకుడిని తలుచుకుందాం అనుకుంటూ మన సోమవారం మరి నేను నా షో ఉండదు కదా, మరి ముందుగా విఘ్నేశ్వరుడికి ఎప్పుడైనా కూడా ఒక రోజు అంటూ లేదు, ప్రతి కొంతమందికి అయితే ప్రతిరోజు మొదట మామూలుగా ఏదైనా ప్రేయర్ చదువుకున్నప్పుడు పూజలు చేసుకున్నప్పుడు ముందు విఘ్నేశ్వరుడితో మొదలెడతారు కాబట్టి మరి సోమవారం వినాయక చవితి వచ్చింది కాబట్టి నేను ఇవాళ ఈ విఘ్నేశ్వరుడి పాట చాలా పెద్ద పాట ఇది కానీ నాకు చాలా ఇష్టమైన పాట మీకు వినిపిద్దామని చెప్పాను కదా మొదటి అరగంట నాకు ఇష్టమైన పాటలు నాకు ఇష్టమైన పాటలు అన్నాను కదా. సరే ఇవన్నీ పక్కన పెట్టి శివ మీకు ఇష్టమైన పాటలు కాదు కానీ నాకు ఇష్టమైన పాట కావాలి అని అనిపిస్తే నాకు కాల్ చేయండి 972-636-1966 కి. మీ ఆట కావాలా పాట కావాలా శివ మళ్ళీ వచ్చాడు.

ఆరున్నర నిమిషాలున్న పాట అప్పుడే అయిపోతుందా అనిపిస్తుంది. అలా అంతా మనని మెస్మరైజింగ్ గా అదొక ఒక పీస్ అండ్ క్వైట్ లోకి తీసుకెళ్లిపోతుంది కదా ఈ పాట. ఈ గణేశ స్తోత్రాన్ని పాడింది ఎవరు, మరెవరో కాదండి, శంకర్ మహాదేవన్. సరే, విఘ్నేశ్వరుని తలుచుకుంటూ ఇవాళ కార్యక్రమాన్ని మొదలెడదామని చెప్పి నేను ఆ దారిలో వచ్చి మీకు ఈ పాటతో మొదలెట్టానమాట. సరే, విఘ్నేశ్వరుడి గురించి చెప్పాలంటే నాకు ఇంకా మా స్టూడియోలో మీరందరూ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి ఐ షుడ్ ఫీల్ సారీ, బికాజ్ చాలా ఘనంగా జరిగింది మా ఈ మేక్ యువర్ గణేష్, టేక్ యువర్ గణేష్ కార్యక్రమం. మూడు వందలకు మందికి పైగా వచ్చారు. వచ్చి పిల్లలందరూ వచ్చి సరదాగా వాళ్ళ ఆ మట్టితోటి వాళ్ళ బుజ్జి గణేశాలను తయారు చేసుకుని చక్కగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోతూ అసలు వాళ్ళ మొహంలో అందులో విఘ్నేశ్వరుని చేయడం పెద్ద అంటే పెద్ద అని కాదండి, మామూలుగా అంత కష్టమైన ఇది కూడా కాదు కదా. మామూలుగా రెండు చిన్న అంటే సింప్లిసిటీ ఆఫ్ ద గాడ్ రైట్. సో చిన్న ఒక రౌండ్ ముద్ద చేసి పైన ఇలా పెట్టి తొండము ఏకాదంతము అసలు ఆ సాటిస్ఫాక్షన్ ఇవేనండి. సరే, మరోసారి అందరికీ మీరు రాలేనందుకు మీరు కాల్ చేసి చాలా మంది కాల్ చేశారు ఇంకా వద్దాం అనుకుని. మేము రెండింటిదాకా అనుకున్నాం కానీ చాలా ఇందాక చెప్తున్నట్టుగా చాలా ఓవర్వెల్మింగ్ గా రెస్పాన్స్ వచ్చి మా క్లియర్ది తొందరగా అయిపోయింది. సో దానికి సారీ చెప్తూ అపాలజీ చేసేస్తూ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా ఇంకా విడిగ్గా చేద్దాం, ఇంకొంచెం ఇంకా ప్లాన్ చేసుకుని. అసలు మాకు రెస్పాన్స్ was unbelievable. So we'll keep doing this and please continue to follow Radio Surabhi for updates like this, for programs like this, for entertaining and you all and encouraging your kids to do all these fun activities. సరే, ఫాలో అయిపోతున్నారు కాబట్టి ఫాలో అయిపోండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, తర్వాత ఫేస్బుక్ లో రేడియో సురభి అని లేదా మా కార్యక్రమాలు వింటూ ఇలా మా రేడియోలో కూడా ఇలాంటి కార్యక్రమాలు అన్ని ప్రకటిస్తాం కాబట్టి రేడియో వినడానికి 107.9 FM HD3 మీరు వింటూ మీ స్నేహితులతో అందరితో పంచుకోండి, లేదా యాప్స్ ద్వారా కూడా వినొచ్చు. iOS ఆండ్రాయిడ్ యాప్స్ ఉన్నాయి. అంతేకాకుండా అక్కడిగా radiosurabhi.com వెబ్సైట్ కి వెళ్తే అక్కడి నుంచి కూడా మా కార్యక్రమాలు వినొచ్చు. సరే, మళ్ళీ ఒకసారి జేబులో గణేష్ మహారాజ్ కి అనుకుంటూ దిగిపోదాం. ఇవాళ కార్యక్రమంలో ఇందాక నేను చెప్తున్నట్టుగా నాకెందుకో కొన్ని పాటలు ఇవాళ స్టూడియోకి వస్తూ ఈ పాటలు ఫలానా పాటలు వినాలనిపించింది. అందుకే నేను నాకు నచ్చిన పాటలు కొన్ని వినిపిస్తాను. అందులో ఒక కన్నడ పాట కూడా ఉందండి. సరే, ఆ పాటలు వినిపించాక ఇవాళ ఆట పాటలోకి దూసుకుని వెళ్ళి దిగిపోదాం. నేను నచ్చిన పాటలు ఏంటి శివ, నాకు నచ్చిన పాటలు వినిపించవా అనిపిస్తే కాల్ చేయండి 9726361966 కి. మీరు కోరిన పాటలు వినిపించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సరే, ఈ పాట వింటూ ఇది ఏ సినిమా, ఎవరు నటించారు, నటించారు అడగక్కర్లేదు ఎందుకంటే నటి పేరు పాటలు వచ్చేసింది. ఏ సినిమా తెలిసే కాల్ చేయండి 9726361966. ఎస్, మీరు వింటున్నారు ఆట కావాల పాట కావాల కార్యక్రమం, మీ వ్యాఖ్యాత శివతో.

రైట్ సరే, ఒకరాధ ఇద్దరు కృష్ణ సినిమాలో పాట విన్నారు మీరు. ఈ పాట పాట లిరిక్స్ అయితే ఎలా ఉన్నాయో ఆ పాట కూడా అలాగే మధుర మురళి మోగినట్టే ఉంటుంది. సరే, ఈ పాట వింటుంటే నాకు రవి గారు కాల్ చేసి, న్యూస్ నుంచి రవి గారు కాల్ చేసి, ఆయన ఎప్పటిలాగే మనకి చాలా యునిక్ పాటలు తీసుకొస్తుంటారు కాబట్టి ఈ పాట కోరారు. ఇవాళ ఇంకా ఆట మొదలెట్లేదు, పాట ఆట పాట ఇవాళ కలిపి ఉన్నాయి. పోనీ ఆ ముక్క చెప్పేస్తాను మీకు, ఆ రెండు కలిపి ఉన్నాయి, కలిపాడదాము. అది మొదలెట్లేదు, ఎందుకు మొదలెట్లేదు అంటే కొంచెంసేపు నాకు నచ్చిన పాటలు, తర్వాత మీరు కోరిన పాటలు వినిపిద్దామని ఆ ఉద్దేశంతో ఇంకా నేను పూర్తిగా ఆట మొదలెట్లేదు. కానీ పూర్తిగా ఏంటి, అసలు ఆటే మొదలెట్లేదు. సో మొదలెడతాను, కానీ ఇంతలోగా మీకేమైనా పాటలు

ఇండియా టుడే కమ్ హంగ్రీ లీవ్ హ్యాపీ. ఎస్, మా కార్యక్రమాలు ఎక్కడెక్కడి నుంచో వింటుంటారు కాబట్టి టెక్సస్ అని గుచ్చి గుచ్చి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు అనుకుంటారు అన్నమాట వాళ్ళు, అయ్యో ఇన్ని మిస్ అవుతున్నాయి, నేను టెక్సస్కి వచ్చేయాలని. వచ్చేయండి మరి. అలాగే మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. కాల్ టుడే 9724845400 ఆర్ విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్. ఆల్ రైట్, ఈ ఇండియా బజార్ వాళ్ళ ప్రకటన, ఈ వినాయక చవితి ఇండియా బజార్ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది టు బ్రింగ్ హోమ్ గణేష విత్ డోల్ తాషా ఆన్ సండే ఆదివారం September 13 ఫ్రమ్ 6 PM to 9 PM. కమ్ ఎక్స్పీరియన్స్ ద బీట్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ అ లైవ్ ఢోల్ టాషా సెలబ్రేషన్ అట్ సెలెక్ట్ ఇండియా బజార్ లొకేషన్స్. యూ కెన్ ఆల్సో షాప్ ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు వెల్కమ్ బాపా హోమ్ ఫ్రమ్ అ వైడ్ రేంజ్ ఆఫ్ గణేష్ ఐడల్స్ అండ్ పూజా ఎసెన్షియల్స్ టు ఫెస్టివ్ డెకార్ అండ్ ఆల్ యువర్ ఫెస్టివ్ నీడ్స్. ద ఢోల్ టాషా సెలబ్రేషన్ విల్ బి హ్యాపెనింగ్ అట్ సెలెక్ట్ లొకేషన్స్ ఇంక్లూడింగ్ లిటిల్ ఎల్మ్, ఎల్డోరాడో, వెస్ట్ ప్లేనో, మెకినీ అండ్ సిడార్ పార్క్ ఇన్ ఆస్టిన్. So this Ganesh Chaturthi, bring home Ganesha, bring home tradition and bring home the beats. Indi Bazaar, the people's store. సరే అండి, అయితే మనము ఈ పాట విన్నాము. న్యూ జెర్సీ నుంచి రవి గారు కోరిన పాట. ఈ పాట విన్నాక వచ్చాక కబుర్ చెప్పుకుందాం. ఇంకా నాకు నాకు నచ్చిన పాటలు ఇంకా ఉన్నా వినిపిస్తాను. వినిపించాక ఆటలోకి వెళ్ళిపోతాం.

Alright, Sandeep Kishan నటించిన రేజ్ ఆఫ్ సిగ్మా న్యూజెర్సీ నుంచి రవి గారు కోరిన పాట. హోప్ యూ ఎంజాయ్డ్ దట్ సాంగ్. మనం ఇంకా బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఒక పని చేద్దాం. ఒక మీతో పాటే వింటున్నాను నేను ఈ పాట. మన చిరు చిరు చిరు కాకా సినిమా వచ్చేస్తుందని మనందరికి తెలుసున్నదే. సో ఆ సినిమాలో వచ్చే పాట ఈ పాట వింటూ బ్రేక్ లోకి వెళ్ళొచ్చాక కొన్ని నాకు నచ్చిన పాట వినిపించాక మనం ఆటలోకి విడిపోతాం. మీరు విన్నారు ఆట కావాల పాఠశాల కార్యక్రమం. మీకు ఆచారం శివతో

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: నేను నలుగురం ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా?
0: వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, South Lake and many more. Swadeshi, because originals never fade.

శ్రోతలందరికీ కూడా స్వాగతం. ఆటకమల కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత శివ శివ శివతో. సరే, ముందుగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అవర్ మేక్ యువర్ గణేష టేక్ యువర్ గణేష ఈవెంట్ అ గ్రాండ్ సక్సెస్. మేము అనుకున్న దానికంటే చాలా చాలా ఎక్కువ మంది వచ్చారు, 300కి పైగా, 300-400 అని అనుకుంటా. చాలా మంది వచ్చారు, చాలా మంది వచ్చి చాలా గ్రాండ్ గా జరిగింది మా ఈవెంట్. నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా మంది కాల్స్ చేస్తూ కూడా ఉన్నారు, ఇంకా రావచ్చా అని. మేము రెండింటి దాకా ఓపెన్ ఉంచాం, కానీ క్లే అయిపోయింది. ఇంతమంది ఒకటేసారి రావడంతో మట్టి అయిపోయింది. కాబట్టి మీరు రావాలనుకుని లేకపోతే కాల్ చేసి రాలేనందుకు క్షమించాలి. కానీ ఈ ఇదే ఇన్స్పిరేషన్ గా తీసుకుని నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ గా చేద్దామని అయితే మేమందరం మా జట్టంతా డిసైడ్ చేసుకున్నాం. కాబట్టి మీరేం అసలు అలా ఏం ఫీల్ అవ్వకండి, చక్కగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం బొజ్జ గణేష బుజ్జి గణేష అని తయారు చేసే ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మనం కండక్ట్ చేద్దాం. సరే, కార్యక్రమంలోకి అడుగు పెట్టేసాము 2:30లోకి. అబ్బా, అరగంట అయిందా అనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడు ఒకసారి దిగామంటే ఆటపాటలోకి మనకు వేగంగా దూసుకెళ్లిపోతామని నాకైతే నమ్మకం ఉంది. సరే, ఇంకా ఆటపాట మొదలెట్టి ముందు నాకు ఇంకా నాకు నచ్చిన పాటలు కొన్ని వినిపించాలని చెప్పాను కదా, నా నచ్చిన పాటలు కొన్ని వినిపిస్తాను. ఇది నిజానికి కన్నడ పాట, తెలుగులో ఉందో లేదో నాకు తెలియదు, నాకు దొరకలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి తెలుగులో ఉందని. కానీ భాష ఏదైనా సరే అసలు ఈ పాడిన మన ఎస్పీబి కానీ లేకపోతే మన జానకమ్మ లేదా మన సంగీతం అందించిన ఇళయరాజా అనుకుంటా ఆయన, సో అవి రెండు అసలు అన్బీటబుల్. ఇది సూపర్ హిట్ పాటది కన్నడలో, నాకు అలా రీల్లా నడుస్తుంది నా తనలో. సరే, మీతో పాటు కలిసి ఉందాం, మీకు కూడా అంటిద్దామని. అసలు అలా అంటిస్తుంటే బాగుంటుంది కదా ఇలాంటివన్నీ. సరే, వినండి. ఇదేమి మీకు ఎవరికైనా ఏమైనా జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయా? ఈ సినిమా నాకు తెలుసు, నేను కర్ణాటకలో ఇలా చదువుకుంటున్నప్పుడు ఈ సినిమాకి వెళ్ళాను, ఏమైనా జ్ఞాపకాలు ఉంటే నాకు కాల్ చేయండి 972-636-1966. దిస్ ఇస్ అన్ ఓల్డ్ హిట్ కన్నడ సాంగ్, కన్నడ పాట, కన్నడదల్లి ఈ హాడ. అయిపోయి ఫ్లోలో వచ్చేస్తాను.

చూసారా మీ పెద్ద ఆలోచన చెక్కలేదు. తెలుగు కన్నడ ఒకటేలా ఉంటుంది కాబట్టి మనకి అది కన్నడ అను లేకపోతే అందులో జత జతయలి అంటే జతగా అని అన్నట్టుగా, తర్వాత మనసులే భావన హేళి అంటే మనసు అన్న భావన మన భావన చెప్పమని చాలా మటుకు మనకు పెద్ద తెలియదండి. సరే అవన్నీ పక్కన పెడితే మన జానకమ్మ ఎస్పీబి గొంతులో విన్న ఆ పాట ఇళయరాజ సంగీత దర్శకత్వం ఇచ్చారు, సంగీతం అందించారు మనకి గీతా సిరిమల పాట. ఆయనకి ఎస్పీబి 16 భాషలకు పైగా భాషలో పాడారు కాబట్టి ఆయనకి అందులో ఇది తెలుగులా ఉంటుంది కాబట్టి చాలా మనకి కొంతమంది వేరే భాషల్లో పాడితే ఆ భాష పలకడం గాని కొన్ని కొన్ని ఇప్పుడు అలా కొన్ని ఇలాంటి అలా అనే అక్షరాలు ఉంటాయి కొన్ని భాషల్లో అంటే తమిళంలో అలాంటి వాటిలో. సో పలకడం గాని ఇవన్నీ తెలిసిపోతుంది, కొంచెం పలకలేకపోతారు అన్నట్టుగా. సో కన్నడ అంత కాంప్లికేటెడ్ గా ఉండదేమోలేండి, కానీ అవన్నీ మన ఎస్పీబికి పెద్ద లైట్ అని చెప్పుకోవాలి. కొంచెం కొలోకియల్గా చెప్పాలంటే అది నచ్చినా మీకు అడ్డించిన పాట. సరే ఈ పాట విన్నారు కదా, గీత సినిమాలోది, జ్యోతి అలీ అని వెతకండి. రాజేష్ కృష్ణన్ అనుకుంటా అతను పాడాడు ఆన్ ది లైవ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా. అది ఎస్పీబి కూడా ఆయన్ని అతను అసలు నాలాగే పాట పాడతాడు, నాలాగే ఎక్స్ప్రెషన్స్ అవి ఉంటాయి పాటలో డిటో అన్నట్టుగా పాడతాడు అతను. సో ఆయన కూడా చెప్పారు అతని గురించి, రాజేష్ కృష్ణన్. తెలుగులో కూడా పాడాడు చాలా పాటలు ఆయన, బట్ ఈ పాట ఆ లైవ్ పర్ఫార్మెన్స్ చూసినా కూడా బాగుంటుంది. సరే చాలు ఈ పాట గురించి చెప్పించాలి కాబట్టి ఈ ఇంకో పాట వినిపిస్తాను. ఈ పాట విన్నాక ఆట మొదలెడదామా చూద్దాం. ఇది కూడా నిజానికి కన్నడలో మొదలు వచ్చిన పాట అనుకుంటా, కానీ ఇది తెలుగులో వినిపిస్తాను. ఇది ఏ సినిమా తెలిస్తే నాకు కాల్ చేయండి 9726361966. ఈ పాటలు ఇలాంటి పాటలు మనకి ఎప్పుడు విన్నా చాలా బాగుంటాయి అన్నట్టుగా కొన్ని పాటలు ఉంటాయి కదా, అంటే కొన్ని కానీ మర్చిపోతాం, మళ్ళీ వినగానే అబ్బా ఈ పాటలా మర్చిపోయినప్పా అనిపిస్తుంది కదా మనకి, అలాంటి పాటలు ఇవన్నమాట. సరే వినండి, ఇది ఏ సినిమా తెలిస్తే కాల్

Another. విన్నారా ఎవరైనా? ఎవరికైనా ఈ పాట గుర్తుకొచ్చిందా? ఇది వరకు ఇప్పుడు విన్నారా? కన్నడలో విన్నారా? తెలుగులో విన్నారా? ఈ సినిమా గుర్తొచ్చిందా? ఏమైనా గుర్తొచ్చాయా? సరే, మీ అందరికీ ఏదో ఇలాంటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అనుకుంటున్నాను నేను. ఇది వరకైనా వింటే ఈ సినిమా వచ్చేసి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా పల్లవి అను పల్లవి. ఇళయరాజా గారి సంగీతంలో సంగీతం ఎస్పీబి ఇంకా చిత్రమ్మ పాడిన ఈ పాట నగువ నయన అని వస్తుంది కన్నడలో పాటిని, తెలుగులో కనులు కనులు అటు. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా నాకు నచ్చిన పాటలు వినిపించాను. మీకు నచ్చిన పాటలు కొన్ని కొన్ని మధ్యలో రిక్వెస్ట్ వచ్చాయి కాబట్టి కూడా వినిపించాను. ఇంకా ఆటలోకి దిగిపోదా? ఆట కావాలా పాట కావాలా కార్యక్రమాలకి దిగిపోదాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ఆట కావాలా పాట కావాలా అంటూ ఆట మొదలెట్టకపోతే మీరు వచ్చి మరి పడతారు స్టూడియోకి. ఆ విషయం చెప్పాలంటే ఇవాళ స్టూడియోకి చాలా చాలా మంది వచ్చారు, 300 మందికి పైగా వచ్చి మా మేక్ యూర్ గణేష్, టేక్ క్యూర్ గణేష్ గ్రాండ్ సక్సెస్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము అనుకున్నట్టు కాకుండా అనుకోకుండా క్లే తొందరగా అయిపోవడంతో రెండింటి దాకా తీసుకెళ్లేకపోయాం కార్యక్రమం. కానీ డోంట్ వరీ, నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ గా చేద్దామని మేమైతే డిసైడ్ చేసుకున్నాము. సో అది సంగతి. ఓ పని చేద్దాం, ఆట మొదలెట్టే ముందు ఓ బుల్లి ప్రకటన వినేసి ఆట మొదలెడు. ఎందుకు శివ ఉరిస్తున్నావు అంటారా? ఇస్తారండి, ఉరిస్తారండి, అలాగే ఉంటుంది. మరి మీరు కాల్ చేసి సమాధానం చెప్పే వరకు అలాగే ఉంటుంది. సరే, deals banana.com రెస్టారెంట్ ఓనర్స్ లిసన్ అప్. స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాటింగ్స్ ఫర్ యువర్ రెస్టారెంట్. deals banana.com ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. కానీ రెస్టారెంట్ ఓనర్స్ వినండి, ది హియర్స్ ఎక్సైటింగ్ పార్ట్. మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషన్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐ డస్ ది హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దేర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్, ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 మంత్స్. సో రెస్టారెంట్ ఓనర్స్, ఆలస్యం చేయకండి. ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దమ్ ఎ రీజన్ టు వాక్ ఇన్. విజిట్ deals banana.com టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాక్ ఇన్స్. ఆల్రైట్, ఇందాక నుంచి చెప్తున్నట్టుగా ఆట మొదలెడతాను. ఇవాళ ఆట ఏంటంటే, నేను కొన్ని ఇంగ్లీష్ కానీ స్పానిష్ కానీ ఇటాలియన్ కానీ ఏదైనా భాషలో ఒక పాట వినిపిస్తాను. ఆ పాటని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చిన తెలుగు పాట ఏంటో మీరు కాల్ చేసి చెప్పాలి. అదేవిధంగా చాలా సులువు, తికమకలు పదాలు గోళలు ఇలాంటివి ఏమీ లేవు. నేను ఒక ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ, తెలుగు కదలండి, స్పానిష్ కానీ ఇటాలియన్ కానీ ఏదైనా వేరే భాషలో ఒక పాట వినిపిస్తాను. ఆ ట్యూన్ మీరు కనిపెట్టి ఆ పాట ఏంటో, తెలుగులో పాట ఏంటో అది పట్టి నాకు కాల్ చేయండి 9726361966. సరే, ఈ ఇది వినండి. కొంచెం మొత్తం పాట వినిపించాను, మధ్య మధ్యలో కొంచెం మీకు మ్యూజిక్ అందించడం కోసం నేను వినిపిస్తాను మధ్య మధ్యలో, వినండి. ఇది తెలుగులో ఏం పాట? అది సమాధానం, అది ప్రశ్న, సమాధానం చెప్పండి మీరు.

0: హలో, మీ మాటలు శ్రోతలందరూ విన్నారు. ఎవరిని మాట్లాడేది?
1: హలో,
0: హలో అండి, చెప్పండి. శ్రీకాంత్ గారు
1: సార్, వినపడుతుందా?
0: కనపడుతుంది, వినపడుతుంది
1: సార్. మా వాయిస్ మాకే రీసౌండ్ వస్తుంది.
0: అబ్బా, మళ్ళీనా? సరే,
1: అయినా అయినా పర్వాలేదు. ఈ రోజు మీరు ఇంత గొప్ప గేమ్ తీసుకొచ్చారు కాబట్టి ఆ ఉత్సాహంలో ఎన్ని టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నా భరిస్తాం.
0: అబ్బా, థ్యాంక్ యూ అండి, చెప్పండి.
1: ఇంకేమో సార్, సూపులతో గుచ్చి గిట్లు సంపగమైన.
0: సూపర్ అండి శ్రీకాంత్ గారు. ఇది
1: ఈరోజు మీరు తెలుగు దర్శకుల నిజ స్వరూపాన్ని బయటపెడతాం అనుకుంటున్నారా?
0: అయ్యో బాబోయ్, అలా కాదండి బాబు. అందుకని ఇన్స్పైర్డ్ సాంగ్స్ ఇవి, ఇన్స్పిరేషన్ తో తీసుకున్న సాంగ్స్ ఇవి.
1: ఓకే సార్,
0: ఓకే, థ్యాంక్ యూ అండి. హలో అండి, రెడీ సార్, మీకు కాల్ చేశారు. మీ మాటలు శ్రోతం వింటున్నారు. ఎవరిని మాట్లాడేది?
2: శేషు అండి.
0: హలో శేషు గారు, ఎలా ఉన్నారు?
2: అమలుగడ్డ అండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నానండి, చెప్పండి.
2: ఈ పాట రవితేజ అమ్మగండి,
0: అబ్సల్యూట్లీ రైట్. ఎస్,
2: చూపులతో గుర్చుకొచ్చి.
0: అబ్సల్యూట్లీ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. ఇంకో శ్రోత కాల్ చేశారు, తీసుకోలేకపోయాను, క్షమించాలి. కానీ మీ అందరూ పట్టేసుంటారని మాత్రం నాకు అయితే తెలుసు. సో ఎస్, ఈ పాట ఒరిజినల్ గా, అంటే ఈ ఒరిజినల్ గా అనలండి, ఒరిజినల్ డూప్లికేట్ ఇలాంటి అనట్లేదు, అలాంటి మాటలు ఏం మాట్లాడలేదు నేను. ఇవన్నీ ఇన్స్పిరేషన్ గా తీసుకున్న. హలో అండి, రేడియో సిబ్బంది కాల్ చేశారు. మీ మాటలు శ్రోత్రం వింటున్నారు. ఎవరు మాట్లాడేది? హలో అండి, నమస్తే. హలో,

सावन में लग गई आग मेरे भाई. సరే, మికా సింగ్ పాడిన పాట అంటే హిందీలో వచ్చింది, తర్వాత మన తెలుగులో వచ్చిన పాట. ఇవాళ ఆటగాళ్ళ పాటగాళ్ళ కార్యక్రమంలో అలాంటి పాటలు వినిపించి మీకు ప్రశ్నలుగా వాటిని ప్రశ్నలుగా విసిరి మీ నుంచి సమాధానాలు చేకూర్చి ఇలా నడిపిస్తున్నాను ఇవాళ కార్యక్రమం. సరే, ఇప్పుడు వినిపించబో

ఈ పాట కొద్దిసేపు వినిపిస్తాను. ఈ పాట చాలా బాగుంటుంది వినడానికి కూడా. సో ఇది ఇది వింటూ దీని నుంచి వచ్చిన తెలుగు పాట ఏంటి నాకు కాల్ తెలిసే కాల్ చేసి చెప్పండి. అదే నెంబర్ 9726361966. ఇంకో ప్రశ్న మీద పిలిపోయి మనం ఇది వినండి, ఇది విని నాకు తెలుగులో ఏం పాట చెప్పండి. అదే కదా, సరే కొద్దిసేపు వినిపిస్తాను, బాగుంటుంది పాట.

సరే, ఇప్పుడిప్పుడే కారెక్కి ట్యూనింగ్ అవుతున్న వాళ్ళకి ఏంటంటే ప్రశ్న, ఈ పాట మీరు తెలుగు రేడియోని వింటున్నారు, ఈ హిందీ పాట వినిపిస్తూ ఇది తెలుగులో ఏం పాట కనుక్కోమని మనం ఆడే ఆట ఇవాళ. ఆట కావాలా పాట కావాలా కనుక్కోవాలి. మళ్ళీ వినిపిస్తాను. ఇది చాలా మందికి తెలిసిన పాటే. సరే చూద్దాం, ఒకసారి వినిపిస్తాను, ఇంకెవరైనా చెప్తారని చూద్దాం.

0: సరే, నాకు ఎవరు కాల్ చేసి కనిపెట్టలేదు కాబట్టి ఇది నాగార్జున సినిమాలో పాట. ఇది ఇప్పుడు ఇప్పుడు వినే పాట మాత్రం జునూన్ అనే ఆల్బమ్ లో, అంటే జునూన్ అనే ఆర్టిస్ట్ గ్రూప్ పాడిన పాట ఇది, ఆజాదీ అనే ఆల్బమ్ లో. ఎవరికైనా సమాధానం తెలిస్తే కాల్ చేయండి. నాగార్జున సినిమా పాట ఇది, అని వచ్చింది కదా. సరే, కాల్ చేసి చెప్పండి, బ్రేక్ తర్వాత పాటని మీకు వినిపించేస్తాను. ఎవరు చెప్పినా చెప్పకపోయినా, సీ యూ ఆఫ్టర్ ద బ్రేక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 2 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పుల్లు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: మేరా తుమారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest

0: deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి ఇలాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

శ్రోతలందరికీ 2 గంటలకు స్వాగతం. ఆటకాల పాఠకాల కార్యక్రమం వింటున్నారు, మీ వ్యాఖ్యాత శివతో. సరే, ఇవాళ కార్యక్రమంలో నేను కొన్ని వేరే భాషలో, హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, ఇటాలియన్, ఫ్రెంచ్ కూడా ఉన్నాయి మన దాంట్లో కలెక్షన్ లో, అలాంటి పాటలు వినిపిస్తున్నాను. అవి ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చిన తెలుగు పాటలు ఏంటో మిమ్మల్ని కనిపెట్టుకుంటాను. ఇందాక బ్రేక్ ముందు వినిపించిన పాట జునూన్ ఆర్టిస్ట్ది. అది అందులో సయ్యోని పాట వినిపించాను. జస్ట్ ఒక 20 సెకండ్లు వినిపించేసి తెలుగు పాట వినిపించేస్తాను. నాకు గణేష్ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఇప్పటిదాకా ఆయన ఒక్కరే కాల్ చేసి సమాధానం చెప్పారు. సో మీ అందరూ అది కొంచెం ఆ ట్యూన్ అలా ఉంటుంది కాబట్టి మరి వెంటనే తట్టలేదు అనుకుంటున్నాను చాలా మందికి. బట్ ఒకసారి వినిపించేసి టక్కని తెలుగు పాట వినిపించేస్తాను. మీకు అప్పుడు కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. నాగార్జున పాఠాన్ని కూడా చెప్పేసాను కదా నేను.

అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను తెలుగుపాఠం వినిపించేస్తాను. ఇది సరే, కనిపెట్టలేని వాళ్ళు ఎవరైనా సినిమా పేరు కనిపెడతారేమో చూద్దాం. కాల్ చేయండి. కొంచెం ట్విస్ట్ ఉంటుంది బట్ సిమిలరిటీ ఉంది.

అదండి అనిపించిందా సయోని లాగా మీకు జునూన్? అది కొంచెం మారింది, మన సంగీత దర్శకులు వాళ్ళ ఫ్లేవర్ వాళ్ళు వేస్తారు కాబట్టి కొంచెం మారింది, కానీ అదండి సంగతి. దీనికి సంగీతం అందించింది ఎస్ఏ రాజ్కుమార్ గారు, ఇందాక సంగీతం అందించింది జునూన్ గ్రూప్ వాళ్ళు. సరే ఇంకా ఇంకో పాట వినిపిస్తాను, హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అగైన్ దిస్ ఇస్, ఇది సరదాగా నాకు తెలిసిన పాటలు, నేను విన్న పాటలు కాబట్టి ఇవన్నీ ఈ వేరే భాషల్లో పాటలు నేను వింటూ ఉంటాను కాబట్టి నాకు అలా అనిపించింది. సో అందుకని మీకు వినిపిస్తూ మిమ్మల్ని ప్రశ్నలుగా అడుగుతున్నాను. ఇప్పుడు వినబోయే పాట, అందులో వచ్చే మధ్యలో కొంచెం ర్యాప్ వస్తుంది కదా, ఆ ర్యాప్ ఒక సినిమాలో పాట మీకు గుర్తు చేస్తుంది, మధ్యలో వచ్చే ర్యాప్ ఒక సినిమాలో పాట గుర్తు చేస్తుంది. ఇది నిజానికి ఈ ఆల్బమ్ ఫైటర్ ఆల్బమ్ లో క్రిస్టినా ఆక్యులారా, తెలియని వాళ్ళు ఎవరుంటారండి. సరే ఆ అమ్మాయి పాడిన పాట మధ్యలో ఒక ఇది వింటే, మధ్యలో కొంచెం ర్యాప్ వింటే ఓ సినిమా ఓ పాట గుర్తుకొస్తుంది, అవి ఏంటో నాకు కాల్ చేసి చెప్పండి. 972-636-1966 కి కాల్ చేసి మధ్యలో నుంచి వినిపిస్తారేమో చూద్దాం ఎక్కడొస్తుందో తెలియదు నాకు పూర్తిగా.

గుర్తొచ్చింది కదా పాట, సరే ఇంకెలా నేను టట్టా టట్టి అంటే మీకు ఇంకా చాలా సులభంగా గుర్తుకొస్తుంది. సరే ఇంకొకసారి వినిపిస్తుంది మొత్తం కాదు, కానీ మధ్యలో ఆ ర్యాప్ ఫైటర్ అనేది మీకు ఫైటర్ అనేది ఇన్ఫాక్ట్ ఆ పదం కూడా వస్తుంది మన తెలుగు పాటలో. ఒకసారి ఇంకొకసారి వినిపిస్తాను, ఎవరైనా గుర్తుపడతారేమో చూద్దాం ఇంకొకసారి వినిపిస్తాను.

సరే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది, నాకు శ్రీకాంత్ గారు కాల్ చేసి అర్థమైపోయిందండి నాకు ఈ పాట ఏంటో అని చెప్పారు. పాట కూడా గుర్తు చేశారు కాబట్టి ఎస్, అందులో ఫైటర్ అని కూడా మేక్స్ మీ వాంట్ బి స్ట్రాంగర్, దాట్స్ వాట్ మేక్స్ మీ అ ఫైటర్ అని వస్తుంది. సో అది వినండి అతడు సినిమాలోది శ్రీకాంత్ గారు ఒకరే చెప్పారు. చూద్దాం ఇంకెవరైనా ఇంకా వచ్చే ఇంకా మూడు పాటలు ఎలాంటివి ఉన్నాయి మీకు వినిపిస్తాను.

సరే, ఆ మధ్యలో అంతరాయం ఎందుకు వచ్చిందంటే నాకు శ్రీకాంత్ గారు కాల్ చేసి కొన్ని విషయాలు పంచుకున్నారు ఈ సినిమా గురించి. అతడు సినిమా జయబెరీ ప్రొడక్షన్స్ వాళ్ళ ఆఖరి ప్రొడక్షన్స్ అని, అంటే మురళీమోహన్ ఆయన చాలా నిక్కచ్చిగా ఉంటారు కదా, ఇలా ఇలా అయిపోవాలి, ఇంత బడ్జెట్ అవ్వాలి, ఇలా ఫలానా ఇలా ఉండాలి, మరి ప్రొడ్యూసర్ నిర్మాత అంతంత పెడుతున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ కొంచెం ఆంక్షలు అవి ఉంటాయి కదా, వాటిలో అవ్వాలి అన్నట్టుగా అందులో మేము నిర్మాతలం కాబట్టి డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఇంత మేము చెప్పినట్టుగా నడవాలి అన్నట్టు ఆలోచనలతోటి ఇంకా ఇది అలా ఆ దారిలో వెళ్లకపోయేసరికి ఇంకా ఇందులోంచి ఇది ఆఖరి ప్రొడక్షన్స్ గా వాళ్ళు అలా నిర్ధారించి బ్యాక్అౌట్, ఇంకా దట్ వాజ్ ది బ్యాక్అౌట్ అయిపోయా ఈ ఇందులోంచి జయబెరీ ప్రొడక్షన్స్ వీటిలోంచి. సో శ్రీకాంత్ గారు ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ టిడ్బిట్స్ లైక్ దిస్. ఇలాంటి టిడ్బిట్స్, ఇలాంటి పెప్ టాక్స్ ఇలాంటివన్నీ మీకు తెలిస్తే నాకు శ్రీకాంత్ గారు లాగే కాల్ చేసి నాకు తప్పకుండా పంచుకోండి. ఇలా పంచుకోవడమే పెంచుకోవడం అంటారు కదా, అలా నాకు నాకు తెలియని విషయాలు చాలా చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి కూడా, చాలా ఉన్నాయి. సో నాతో పాటు నేను తెలుసుకుని మీ అందరికీ శ్రోతలందరికీ పంచుకుంటాను. సరే, మొత్తానికి అలా అతడు సినిమాలో క్రిస్టినా ఆగ్యులారా మధ్యలో వినిపించి అమ్మాయి వినిపించలేదు అండి, అబ్బాయి ముందు వినిపించి తర్వాత మణిశర్మ గారి సంగీతంలో వచ్చిన ఈ సినిమాలో అతడిలో వినిపించి మనకి అలా గుర్తుండిపోయింది, నాకు గుర్తుండిపోయింది, నా గుర్తుతో మీకు వినిపించారు. ఓకే, ఇంకో పాట వెళ్ళిపోదాం. ఇది నాకు తెలిసి ఎవరు చెప్పరండి, ఎవరు చెప్పలేరు అనిపిస్తుంది నాకు. ఇది వినండి, ఇది ఈ సినిమా పెద్ద హిట్ అవ్వలేదు అనుకుంటా తెలుగులో, అయిందా ఏమో, ఇలాంటి టాక్స్ కూడా మీరే చెప్పాలి నాకు. కానీ ఈ ఇంగ్లీష్ పాట వినండి, ఈ ఇంగ్లీష్ పాట ఎవరు పాడారో తెలిసినా సరదాగా చెప్పండి, లేకపోతే నేనే చెప్పేస్తాను కొంచెం నాక. ఈ పాట విని, ఈ పాట వింటే తెలుగు పాట ఏది గుర్తుకొస్తుంది కాల్ చేసి చెప్పండి. 972-636-1966 ఈజ్ ద స్టూడియో నంబర్. మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా అనే కార్యక్రమం, మీ వ్యాఖ్యాత శివ శివ శివతో. ఇవాళ పదాలు, పదాక్షరాలు, తికమగ అక్షరాలు, ఓ అక్షరం తీసేయడాలు, రెండు అక్షరాలు కలిపేయడాలు, పులిహారలు, ఇలాంటివి ఏం లేకుండా సరదాగా ఇలాంటి ఆట ఆడుతూ ముందుకు వెళ్తున్నాం.

కనిపెట్టారా? సరే మళ్ళీ ఇంకొకసారి వినిపిస్తాను. ఇది ఒరిజినల్ గా పాడింది వెస్ట్ లైఫ్ వాళ్ళది పాట. ఇది హిట్ యూ విత్ ద రియల్ థింగ్ అనేది. ఒక్క నిమిషం, నా గొంతు నాకే వినిపిస్తోంది అన్నట్టుగా మీకు రేడియోలో అయినట్టు నాకు ఇక్కడ అవుతాం. సరే, హిట్ యూ విత్ ది రియల్ థింగ్ అది అది ఆల్బమ్, అది వెస్ట్ లైఫ్ వాళ్ళ గ్రూప్ పాడింది. ఇది ఏ పాట తెలుగులో నాకు కాల్ చేసి చెప్పండి. 9726

గుర్తురావట్లేదా? సరే, ఏమో నాకు అనిపించింది, ఇది వేనండి, తెలుగులో వినిపిస్తాను. ఈ పాటకి కొంచెం సంబంధించిన పాట అన్నట్టుగా నాకు అనిపించింది. నిజం కాదు, మీరే చెప్పండి. ఇది సమాధానం నాకు ఎక్కువ ఎవరు చెప్పలేదు కాబట్టి ఏ సినిమాలో పోనీ చెప్పండి. 9761966 అని వచ్చింది కదా. సరే, ఆ రియల్ థింగ్ అంటే నేను వినిపిస్తాను. ఇది తెలుగు పాట, కొంచెం వినిపిస్తుందా ఆ సౌండ్, ఆ శబ్దం, ఆ ట్యూన్? అన్యాయమండి, గుర్తుపట్టలేదు ఎవరు. ఇప్పుడైనా గుర్తుపట్టారా లేదా? అదే, ఇది తెలుగు పాట వినిపిస్తుందండి. ఇంగ్లీష్ కట్టేశాను, బట్ ఇది తెలుగు పాట.

అనిపించేదా కొంచెం మీకు మీ అందరికి ఇందాక వినిపించిన వెస్ట్ లైఫ్ సినిమా పాట లాగా, ఆ సినిమా కదా ఆల్బమ్ పాట లాగా నాకు అనిపించింది. నాకు అనిపించింది కాబట్టి మీకు వినిపించాను. దాని నుంచి ఇన్స్పైర్ అయిన ప్రేరణ పొందిన పాట ఈ మున్నా సినిమాలో పాట విన్నారు. మున్నా సినిమా పాట నాకు దామోదర్ గారు కాల్

ఎంపీఎస్సి దగ్గరకు వచ్చారు. కానీ ప్రభాస్ అని కనిపెట్టారు, కానీ ఇది మున్న సినిమా పాట అన్నమాట. సరే, మనం బ్రేక్ కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకో పాట వినిపించి మిమ్మల్ని ఆలోచనలోకంలో తీసుకెళ్లే బదులు వేరే పాట వినిపిస్తాను. ఈ పాట వినొచ్చాక మళ్లీ మన ఆట కొనసాగిద్దాం. ఇవాళ ఆట కావాలా పాట కావాలా కార్యక్రమంలో నేను మీకు రకరకాల భాషలు, ఇంగ్లీష్, స్పానిష్ ఇంకా వస్తాయి, వేరే భాష కూడా వస్తాయి, పాట వినిపిస్తూ మిమ్మల్ని కనుక్కోమంటున్నాను. అది తెలుగులో ఏ పాట అనేది చాలా సులువైన ఆట ఇవాళ మనం ఆడేది.

0: only on Radio Surabhi 107.9 FM HD3.
1: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kabotham. Keep listening me next on Radio Surabhi.
0: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: Konni conversations manalni navvistayi, inkonni conversations manalni malli chinnapatiki teeskeltayi. Tune into Morning Mantra, where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్ రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
6: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
4: Babarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babarchicaters.com.
8: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
9: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరికి. ఆటకవలా పాటకవలా కార్యక్రమానికి పునః స్వాగతం. ఇప్పుడే ట్యూన్ అయిన ఈ కార్యక్రమానికి ఇలా బయటపడుతున్న వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. సరే అండి, మనం ఇవాళ కార్యక్రమంలో కొన్ని వేరే భాషల్లో వచ్చిన పాటలు వినిపిస్తున్నాను. వినిపించి వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చిన తెలుగు పాట ఏంటి మిమ్మల్ని కనిపెట్టమని అడుగుతున్నాను. ఇవాళ అలాంటి పాటలు వింటూ మనం కార్యక్రమాన్ని ముందుకి నేను కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఇలాంటి పాటలు మీకేమైనా తెలిస్తే కూడా నాకు సరదాగా కాల్ చేసి చెప్పండి. నాకు తెలిసిన నేను చేసిన శోధన పరిశోధనతో నేను ఈ పాటలు తీసుకొచ్చాను. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి శివ. ఇవి కూడా మీ మన శ్రోతలకు వినిపించి వాళ్ళని కనుక్కోమని చెప్పు అన్నా కూడా నేను నాకున్న లిస్టులోకి వాటిని కలిపేస్తాను. సరే అండి, ఇప్పుడు వినిపించబోయే పాట ఇది ఏ సినిమా, ఇది ఎవరు పాడారు, ఇది ఎవరు పాడారు ఒరిజినల్ గా తెలిసినా నాకు చెప్పండి, లేదా తెలుగులో ఏ సినిమాలో పాట ఇది అది తెలిసినా నాకు చెప్పండి. సరేనా, నేను రెండూ చెప్పేస్తాను మీకు. ఇందాక నుంచి ఇంగ్లీష్ కాకుండా వేరే భాష కూడా వినిపిస్తాను కదా, అలాంటి కూడా వినిపిస్తాను, కానీ ఇది కూడా ఇంగ్లీష్ లో వచ్చిన పాట. వింటున్నారు కదా, జాగ్రత్తగా వినండి. ఇది మాత్రం కనిపెట్టాల్సిందే, సేమ్ కనిపెట్టాల్సిందే.

కనపట్లేదు ఇంకా. మీరెవరు సార్? మళ్ళీ ఒకసారి వింటేస్తాను మొదటి నుంచి. ఇది ఎవరు పాడారు కనుక్కోండి. ఎవరు పాడారు కనుక్కోండి, లేకపోతే తెలుగులో ఏ పాట కనుక్కోండి పోనీ.

0: సరే, నేను చెప్పేస్తున్నాను ఈ పాట. ఈ పాట పాడింది, ఇప్పుడు వినపోయే పాట పాడింది జోసే హోసే ఫెలిసియానో, పోర్తరికన్ సింగర్. ఇతను ఈ లిసన్ టు ద ఫాలింగ్ రెయిన్ అని పాడారు, చూద్దాం ఎవరో చెప్తున్నారు. హలో అండి, రేడియో సర్వీ కాల్ చేశారు, మీ మాట చూద్దాం. ఎవరైనా
1: మాట్లాడేది?
0: ప్రవీణ్ గారు చెప్పండి.
1: అదే అడిగారు కదా సాంగ్ గలగల పాడి గోదావరిలా.
0: అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి, సూపర్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, ధన్యవాదాలు. హలో అండి, రెండు సరిపోయి కాల్ చేస్తున్నారు, మీ మాటలు శ్రోతలు ఉంటున్నారు. ఎవరైనా
2: మాట్లాడేది? నా పేరు హరీష్.
0: హరీష్ గారు చెప్పండి.
2: గలగల
0: మహేష్. ఎస్ ఎస్, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఈ గలగల పారుతున్న గోదావరి లాగా నాకు గలగల కాల్స్ వచ్చాయి, చాలా మటుకు తీసుకోలేకపోయాను, క్షమించాలి. బట్ నాకు తెలిసి ప్రవీణ్ గారు హరీష్ గారితో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు చెప్పడానికి ఐఎమ్ షూర్ దే న్యూ ద ఆన్సర్. సో ఎస్, ఆ పాట ఇందాక చెప్తున్నట్టుగా ఈ పాట ఇప్పుడు విన్న పాట మీరు పాడింది హోసే ఫెలిసియానో అనమాట. చూద్దాం మళ్ళీ. హలో అండి, ఆనర్ ఉన్నారు గణేష్ గారు, చెప్పండి.
3: హలో శివ గారు
0: చెప్పండి. గణేష్ గారు చెప్పండి. చెప్పండి.
3: హలో
0: చెప్పండి. చెప్పండి. చెప్పండి. ఎస్, గలగల పారుతున్న గోదావరిల, కరెక్ట్ అండి, సరే సమాధానం, సూపర్. థ్యాంక్ యూ అండి. అది కొంచెం ఫస్ట్ లో లిసన్ టు ద అంటే కొంచెం కష్టమైంది, కానీ టగటగటగా వచ్చే కాల్స్ నాకు. ఎస్, గలగల పారుతున్న గోదావరిల అనే పాట, అది హోసే ఫెలిసియానో పోర్తురికన్ సింగర్ పాడిన పాట. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పాట విన్నాము, విన్నాక ఇంకో పాట, ఇదే ఆట కొనసాగుతాం.

నిజానికి కృష్ణ పాత మన కృష్ణ పాత పాట కూడా ఉన్నట్టుంది. ఈ పాట ఆ పాట ఈ పాట ఆ పాట అన్ని రకరకాల పాటలు ఒకటే అలా అనిపించాయి కాబట్టి మీకు వినిపించాను పాట ఆ పాట ఆ పాట అంటూ. సరే ఇంకా ఇలాంటి ఆట ఇంకా ఆడదాం. ఇంకా ఈ ఆట ఇంకా బోల్డ్ ఉన్నాయి నా దగ్గర పాటలు, ఇవేంటో మీరు కనిపెట్టాలి అంతే. ఇప్పుడు వినిపించబోయేది చూద్దాం, కొంచెం వినిపించక ఇది కొంచెం పాత అంటే మరీ బ్లాక్ అండ్ వైట్ కాదులేండి, కొంచెం పాత పాటే చూద్దాం కనిపెడతారేమో. ఇది ఒరిజినల్ వచ్చేసి చెప్పను, ఒరిజినల్ కూడా చెప్పను, ఒరిజినల్ కనిపెట్టండి పాతది కూడా కనిపెట్టండి చూద్దాం. వినిపించబోయే ముందే యాక్చువల్లీ నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే ఒకటి రెండు ప్రకటనలు విందాం. ఇండియా టుడే వారి ప్రకటన, డాలస్ ఫుడీస్ లిసన్ అప్ వీకెండ్ ప్లాన్స్ మేక్ దెమ్ డెలీషియస్ విత్ ది గ్రాండ్ వీకెండ్ బఫే అట్ ఇండియా టుడే రెస్టారెంట్, డెలీషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ గురువారాలు ఆర్ జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టిబుల్ చాట్స్, వీకెండ్ బఫే థర్స్డేస్ చాట్స్, హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్, 151 నార్త్ నాలిన్ డ్రైవ్, స్వీట్ 100 ఇన్ సౌత్ లేక్. ఇండియా టుడే, కమ్ హంగ్రీ అండ్ లీవ్ హ్యాపీ. ఇంత తిన్నాక మీ పళ్ళ గురించి మీరు చూసుకోవాలి కదా, అలాగే ఆలోచిస్తూ మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి. కాల్ టుడే 972-484-5400 ఆర్ విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్. సరే ఈ పాట వినండి, ఈ పాట విని నాకు ఈ పాట ఎవరు పాడారు ఏంటి ఈ తెలుగు పాట ఏంటి నాకు కాల్ చేసి చెప్పండి. 972-636-1966.

0: సరే, నాకు చిన్నారి సాహితి తర్వాత హరీష్ గణేష్ గారు ప్రవీణ్ గారు అందరూ కాల్ చేసి చెప్పేశారు. ఒక్కసారే చెప్తున్నారు, నేను ఒక్కసారే సమాధానం చెప్పని అడిగాను. ఎస్, ఈ పాట ఒక్కసారి చూద్దాం. హలో అండి, నేను సురభి కాల్ చేశారు. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు చెప్పండి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరండి
1: మాట్లాడేది?
0: నేను చెప్తానండి ఆన్సర్ చెప్పేస్తాను, వింటుండ.
1: మీ వాయిస్ ఇప్పుడు వచ్చారే.
0: ఓ, ఇప్పుడు వినిపిస్తుందండి.
1: హలో
0: హలో హలో హలో, ఇప్పుడు వినిపిస్తుందా?
1: లేదండి, మీ వాయిస్ వినిపిస్తుంది.
0: అయ్యో అయ్యో, సారీ అండి, మళ్ళీ మళ్ళీ చేయను ఒకసారి, సారీ. హలో అండి, రేడియో సిబ్బీ కాల్ చేశారు, ఎవరు మాట్లాడేది? హలో అండి, రెడీ సిబ్బీ కాల్ చేశారు, ఎవరండి మాట్లాడేది? హలో అండి. ఓకే, ఏదో అవుతున్నట్టుంది, నేను చూస్తాను, బట్ క్షమించాలి. ఇక్కడ నేను ఈ వాయిస్ సంగతి ఏంటో కనుక్కుంటాను. ఇంతలోగా మీరందరూ కనిపెట్టినట్టుగానే ఇది పాట చూద్దాం. హలో అండి, రెడీ సిబ్బీ కాల్ చేశారు, ఎవరండి మాట్లాడేది? హలో, ఎవరండి మాట్లాడేది? మాట వినిపిస్తుందండి నాది. అంతరానికి చింతిస్తున్నాం అనాలి, క్షమించాలి, నేను పాట వినిపించేస్తాను. ఇది

ఎస్, నాకు చాలా మంది కాల్ చేసి సమాధానం చెప్పారు. ప్రవీణ్ గారు, హరీష్ గారు, సాహితీ గణేష్ గారు ఇంకా ఇద్దరు ముగ్గురు కాల్ చేసి చెప్పారు. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇందాక వినిపించిన పాట ఫేబుల్, ఫేబుల్ అనే ఆల్బమ్ లోది. రాబర్ట్ మైల్స్ ఈస్ ద సింగర్. రాబర్ట్ మైల్స్ చాలా బాగుంటుంది, అది కూడా చాలా మెలోడియస్ గా చాలా సూదింగ్ గా ఉంటుంది. టిన్ టిన్ టిన్ టిన్ టిన్ టిన్ టిన్ టిన్ టిన్ టిన్ వినండి, చాలా బాగుంటుంది. ఫేబుల్ అనేది పాట అనమాట. రైట్, సో ఇలాంటి పాటలు వినిపిస్తూ ఇవాళ కార్యక్రమం ముందుకెళ్తుంది. ఇవాళ ఇంగ్లీష్ పాటలు వినిపిస్తూ, ఇంగ్లీష్ కదలండి, రకరకాల పాటలు వినిపిస్తూ ఆ పాటలు తెలుగులో ఏంటి, అది వాటి నుంచి ఇన్స్పైర్ అయిన పాటలు మీకు వినిపిస్తున్నాను. అవేంటో మీరు కనుక్కొని నాకు సమాధానం చెప్పేస్తున్నారు. అలాంటి పాటే ఇంకొకటి నేను సిద్ధం చేశాను. సిద్ధమా మీరు? ఓకే, ఆల్ రైట్. ఇది పాట, ఇది కూడా బాగుంటుంది యాక్చువల్లీ. మొత్తం పాట వినొచ్చేమో, ఎందుకంటే మనకి బ్రేక్ కి దగ్గరలో ఉన్నాం కాబట్టి మొత్తం పాట వినిపిస్తాను. ఇది విని నాకు తెలుగు పాట ఏంటో కనుక్కోండి. 972-636-1966 కి కాల్ చేసి సమాధానం చెప్పడమే మీరు చేయాల్సింది. ఇది ఎవరు పాడారు ఒరిజినల్ గా? ఇది ఇన్స్పైర్ అయ్యి వచ్చిన, ప్రేరణ పొంది ఇన్స్పైర్ అయ్యి వచ్చిన తెలుగు పాట ఏది? 972-636-1966 కి కాల్ చేసి చెప్పండి.

పూర్తిగా రాదు కానీ మధ్యలో కొంచెం వచ్చాక మీకు అర్థమవుతుంది.

సరేనా? సరే, ఇంకొకసారి వినిపిస్తాను, ఇంకెవరైనా కాల్ చేస్తారో చూద్దాం. చాలా సులువు, మధ్యలో పూర్తిగా రాకపోయినా మధ్యలో మీకు హాలియో హాలియో అని వస్తుంది. రిక్కీ మార్టిన్ ఆల్బమ్ ఇది. రిక్కీ మార్టిన్ పాడిన పాట ఇది హాలియో. ఐ థింక్ ఇంగ్లీష్ కాదు, ఆబ్వియస్లీ స్పానిష్ పాట అది. ఇది వింటుంటే మీకు తెలుగు పాట ఏది గుర్తుకొస్తుంది? నా కాల్ చేసి చెప్పండి 9 7 6 3 6 1 9 6 6. ఇంకొకసారి వినిపిస్తాను.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: India ki teleport aithe enta baaguntundo.
3: What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
5: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
6: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: హలో ఈ తాటకాల పాటకాల కార్యక్రమం 3 గంటలకు అందరికీ స్వాగతం. ఎస్, మీరు వింటున్న ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానం వహించేది మీ శివ శివ శివ. ఇందాక బ్రేక్ కి వెళ్లే ముందు నేను వినిపించిన పాటకి నాకు సరైన సమాధానం చెప్పేశారు నాకు హరీష్ గారు, సాహితి రెడ్డి వీళ్ళందరూ కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు. పోకిరి సినిమాల పాట అది దేవ దేవ దేవుడ ఆ పాట. ఇందాక బ్రేక్ కి గ్యాప్ వచ్చింది కాబట్టి ఒక్క 30 సెకండ్లు వినిపించేసి మీకు తెలుగు పాట వినిపించేస్తాను. ఇస్ట్ వినండి ఇదనమాట నేను ఇందాక వినిపించిన పాట.

ఇది రిక్కీ మార్టిన్ హాలియో అనే పాటది, కానీ తెలుగులో ఎస్ పోక్రి దేవ దేవ దేవుడా. సరే, ఆ పాటని మీరు ఆలస్యం చేయకుండా ఇంకో ప్రశ్న నేను సిద్ధం చేస్తాను. ఇంతలోగా ఈ పాట వింటుండండి.

ఆల్రైట్, మధ్యలో చిన్న విరామం తీసుకుని నాకు నచ్చిన పాట నేను వినిపిస్తానని ఇందాక మధ్యలో ఇందాక మొదలెట్టినప్పుడు అన్ని వినిపించలేకపోయాను, అందుకని ఇలా మధ్యలో ఇలా బ్రేక్ ఇచ్చానమాట. సరే, మళ్ళీ ఆటలకు ఆట వైపు వెళ్ళిపోదాము. ఇవాళ మనం ఆడే ఆట ఇప్పుడే ట్యూనినై ఇలా కనెక్ట్ అవుతున్న శ్రోతలందరికీ ఒకసారి గుర్తు చేద్దాము. నేను కొన్ని వేరే వేరే భాషల పాటలు వినిపిస్తున్నాను, వినిపించి మీకు తెలుగులో ఏ పాట వినపడుతుంది అది ఆ పాట వింటే అని మిమ్మల్ని అడుగుతున్నాను. అలాంటి పాట ఇంకోటి వినిపిస్తాను. ఇది విని దీని నుంచి ఇన్స్పైర్ అయిన తెలుగు పాట ఏంటి, ఇన్స్పైర్ అయినా అంటున్నాను, సరదాగా చేస్తున్న కార్యక్రమం ఇది, నాకు తోచి నాకు తెలిసిన పాటలు వినిపిస్తున్నాను. ఇదేది మనకి ఓ ఇక్కడి నుంచి వచ్చింది ఆ పాట అని ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదండి, సరదాగా జస్ట్ ఫర్ ఫన్ ఆట కావాలా పాట కావాలంటే సరదా సరదా ఆటలు అంతా సరదాగా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్. సరే, ఇది వినండి, ఇది విని ఏ పాట గుర్తుకొస్తుంది కాల్ చేసి చెప్పండి. ఏ పాట, ఏ సినిమా, ఈ ఒరిజినల్ పాట ఎవరికైనా తెలిస్తే అది కూడా కాల్ చేసి చెప్పండి. 9 7 6 3 6 1 9 6 6.

సరే నాకు చందు గారు ఒక్కరు కాల్ చేసి సమాధానం చెప్పారు, ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాం. మళ్ళీ ఒకసారి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇది సరే ఉదయ్ కిరణ్ నటించిన సినిమా, కొంచెం పాద్యే, ఉదయ్ కిరణ్ అంటే పాద్యే కదా. సో మళ్ళీ ఒకసారి ఆలోచించండి, ఇంకా ఇంకోళ్ళు ఎవరైనా కాల్ చేస్తారేమో చూద్దాం. మళ్ళీ వినిపిస్తాను.

అలా ఇటు మనకి ఇంకొక శ్రోత కాల్ చేస్తున్నారు, చూద్దాం మరి నాన్ ఏ తీసుకునే ప్రయత్నం చేద్దాము. హలో అండి, రేడియో సర్వీస్ కాల్ చేశారు, మీరు మాట్లాడు శ్రోతలు అందరూ వింటున్నారు, ఎవరండి మాట్లాడేది? కరెక్ట్ ఆన్సర్ అంబిక్ గారు, సూపర్, చెన్నై సమాధానం. థ్యాంక్స్ అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్. నైస్. ఎస్, అంబిక గారు చెప్పినట్టు దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది పాడింది షేర్, షేర్ అనే ఆవిడ. చాలా బాగుంటాయి పాటలు, CHER, షేర్ బిలీవ్ అనే ఆల్బమ్ లో వచ్చిన పాటలు ఇవి. అందులో ఈ పాట మనకి గుర్తు చేస్తుంది, చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా మనసంతా నువ్వే సినిమాల పాట. నా గొంతులో కాకుండా పాడిన వాళ్ళ గొంతులో వింటే బాగుంటుంది. సో లెట్స్ హియర్ దట్ సాంగ్. అండ్ ఇలాంటి పాటలు ఇంకా వినిపిస్తాను మీకు. ఇవాళ నేను వినిపించే పాటలు ఏంటంటే కొన్ని రకరకాల భాషల్లో వచ్చిన పాటలు, దట్ ఇన్స్పైర్డ్ తెలుగు పాటలు, తెలుగు సినిమా పాటలు.

మనసంతనువే. ఇందాక వినిపించిన షేర్ బిలీవ్ అనే పాట లా అనిపించిన పాట మనసంతనువే సినిమాలోది. సరే, ఇవాళ అలాంటి పాటలు వినిపిస్తూ వచ్చాను. ఒక కొన్ని ప్రకటనలు విన్నాం, ప్రకటన విన్నాక మళ్ళీ ఇంకో పాట వినిపిస్తాను మీకు. ఈ వినాయక చవితి ఇండియా బజార్ ఈజ్ ఇన్వైటింగ్ యూ టు బ్రింగ్ హోమ్ గణేష విత్ ఢోల్ తాషా. ఆన్ సండే ఆదివారం సెప్టెంబర్ 13వ తారీఖు 6 నుంచి 9 వరకు, సాయంత్రం 6 నుంచి 9 వరకు, కమ్ ఎక్స్పీరియన్స్ ద బీట్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్

Is there exclusive deals and coupons and reach customers who are actively looking for great food and great offers? But రెస్టారెంట్ ఓనర్స్ ఇది ఒకటే కాదండి, ఇంకో ఎక్సైటింగ్ విషయం ఏంటంటే మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐ డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దేర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్, ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 మంత్స్. సో రెస్టారెంట్ ఓనర్స్, డోంట్ వెయిట్ జస్ట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దమ్ ఎ రీజన్ టు విజిట్ dealsbanana.com టు బికమ్ అ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాక్ఇన్స్. ఆల్రైట్, ఇంకో పాట నేను సిద్ధం చేశాను, ఈ పాట వినండి. ఈ పాట విని ఇది తెలుగులో ఏ పాట తెలిస్తే నాకు కాల్ చేయండి 9726361966. ఇది రెడ్ నెక్స్ వాళ్ళది ఆల్బమ్ కాటనేజో పాట, ఇది చెప్పేస్తాను కానీ తెలుగులో ఏ పాట వినిపిస్తుంది మీకు.

గుర్తొచ్చిందని కానీ ఎవరికైనా పాట ఇది సరే మీకు ఇప్పుడే ఇవ్వనులండి హింట్ నాకు తెలిసి మీకు గుర్తొచ్చి ఉంటుంది కాల్ చేయడానికి ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ ఏదో వెతుక్కుంటున్నా నాకు అర్థమైంది మళ్ళీ ఇంకోసారి వినిపిస్తాను

సరే, నాకైతే చందు గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఒకసారి సరే ఇంకొకసారి వినిపించి మీకు క్లూ ఇస్తాను. ఇది జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఇది. అంతకంటే ఎక్కువ చెప్పండి, ఇంకోసారి ఆలోచించండి.

సరే నేను చెప్పేస్తున్నాను. ఈ పాట చిరాకు అనుకో పరాకు అనుకో అని సింహాద్రి సినిమాల పాట ఇది. వినండి, చందు గారు ఒకరే కాల్ చేస్తాను అని చెప్పారు. ఇంకా వినిపిస్తాను ఇలాంటి పాటలు, సరదా పాటలు వినండి.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure.
4: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party a leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
6: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugulustam.
7: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పుడాగా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
10: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
11: గిల్టీ యువర్ ఆనర్.
12: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
11: ఎస్,
12: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
11: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
13: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
10: What is this address again?
13: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaterers.com.

రైట్ సింహాద్రి సినిమాలో పాట విన్నారు మీరు. ఇందాక వినిపించిన రెడ్నెక్ స్కాట్నేజో కాట్నేజో పాటని ఇలా పాట నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన ఈ సింహాద్రి సినిమాలో పాట. సరే, ఇంకా ప్రతి వారంలాగే ఆఖరి అరగంట కొన్ని కొన్ని వేరే పాటలు వినిపించి ఆటకి జస్ట్ చిన్న పాజ్ చిన్న విరామం ఇచ్చి ఈ ఆటని మళ్లీ ఈ వారం కొనసాగిస్తాను. ఇంకా పాటలు ఇలాంటివి చాలా ఉన్నాయి నా దగ్గర. ఇలా మన వేరే భాషల నుంచి ఇన్స్పైర్ అయిన తెలుగు పాటలు బోల్డ్ ఉన్నాయి, ఇంకా మీకు వినిపిస్తాను. ఇవాటికి ఈ ఆటని ముగించి ఆఖరి అరగంటలో కొన్ని కొన్ని రిక్వెస్ట్ పాటలు ఉన్నాయి, రిక్వెస్ట్ పాటలు అలాగే కొత్త పాటలు కూడా విని మిగతా అరగంట సేపు మనం కార్యక్రమం నడిపిస్తాను నేను. ఎస్, మీరు వింటున్నది ఆట కావాలా పాట కావాలా అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివతో.

0: నిజంగా హుక్ లేని ఏషనగుల కట్ట మీద ఏషన ఉయ్యాలనేది జానపద గీతాల్లో ఊర్లలో వాళ్ళలో తెలంగాణ సైడ్ పాడుకునే పాటలు అని చదివాను. ఈ జానపద గీతాన్ని ఎలక్ట్రిక్ హెవీ పర్కషన్ బీట్స్ అవి ఇచ్చిన అనువృత్తి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ పాట ఆబ్వియస్లీ ఒరిజినల్ పాట అయితే కొంచెం స్లోగా అది ఉంటుంది. ఇది ఆ బీట్ ఆ స్పీడ్ ఇచ్చారు కాబట్టి కొంచెం మనకి వేరేగా వినిపించింది. బట్ ఎస్, ఇది కూడా ఇన్స్పైర్ మన జానపద గీతలు, తెలంగాణ జానపద గీతం నుంచి. జంగిరెడ్డి ఆయన హుక్ లైన్ ఆయన ఇంట్రొడ్యూస్ చేశారని చదివాను నేను. సో దాని నుంచి వచ్చిన ఆ పాట ద పారడైజ్ సినిమాలోది, నాని కీర్తి శెట్టి నటించిన ఆ సినిమా. ఆల్ రైట్, ఇంకొన్ని పాటలు విందాము. ఈ పాట ఇది రిక్వెస్ట్ పాట. ఇది ఏ సినిమా తెలిస్తే నాకు కాల్ చేయండి 9763619666. ఇదేక ఇంకో ఒకటో రెండు కొత్త పాటలు వినిపిస్తాను. ఇవాళ ఆటకి మనం ముగింపు చెప్పేశాం కాబట్టి మన పాట ఇవాళ, మిగిలిన 20 నిమిషాలు.
1: థ్యాంక్ యూ, కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

0: అలాగే నాకు చందు గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో పాటిది, నెట్ఫ్లిక్స్ లో కూడా వచ్చేసింది, సినిమా కూడా బాగుందన్నారు. సో అయితే మీరు, నేను ఈ వారం ఈ వీకెండ్ నేను అటాక్ ఇస్తాను, మీరు కూడా వీలైతే టైం ఉంటే చూడండి, మరి బాగుందండి, బాగుందని చెప్పారు ఆయన. సో నేను కూడా చూసేస్తా అది సంగతి. సరే ఇంకొన్ని కొత్త పాటలు విందాము అని చెప్పాను కాబట్టి ఆలస్యం చేయకుండా ఇంకో కొత్త పాట విందాము. ఈ పాటలు వింటూ ఈ కార్యక్రమాలన్నీ మీరు ఆనందిస్తున్నారు అంటే, ఎంజాయ్ చేస్తున్నారంటే, నాకు మీరు తప్పకుండా మీ స్నేహితులకి వాళ్ళకి చెప్పండి. మా రేడియో సురవి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఐఓఎస్ ఆండ్రాయిడ్ యాప్స్ ఉన్నాయి, యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు అంటే, ఇవాళ రేపు మనకి జీబీ ఎంత ఉన్నా కూడా స్పేస్ మనకి సరిపోవట్లేదు, ఎందుకంటే 256 గిగ్ ఫోన్ ఉంది నా దగ్గర, కానీ అందులో ఎంత చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసేయాలి, వీడియో తీసేయాలి ఉంటాయి. కాబట్టి ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే, మా కార్యక్రమాలు వినడానికి మీరు యాప్ కూడా ఇన్స్టాల్ చేయగలదు. రేడియో సురబీ .com కి వెళ్ళినా కూడా మా కార్యక్రమాలు వినొచ్చు. అంతేకాకుండా మమ్మల్ని ఫాలో అయిపోండి. మా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ రేడియో సురబి అని వెతికి మమ్మల్ని ఫాలో అయిపోండి. బోల్డు కార్యక్రమాలు ఈ రేడియో కాకుండా మేము కమ్యూనిటీ ఈవెంట్స్ చాలా జరుపుతుంటాము. అలాంటి ఈవెంట్ చాలా ఘనంగా, చాలా వేడుకగా జరిగిన ఇవాళ మేక్ యూర్ గణేష్, టేక్ యూర్ గణేష్ ఈవెంట్ కి వచ్చినందుకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు. ఈ ఈవెంట్ బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవచ్చు. మేము చాలా తొందరగా క్లే అయిపోయింది, 300-400 మంది దాకా వచ్చారు ఈవెంట్ కి ఆ క్లే, అందుకనే మేము రెండింటి దాకా అనుకున్నా కూడా తొందరగా అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి దట్ కేమ్ అండ్ సారీ ఫర్ ఎనీబడి దట్ మిస్డ్, బట్ ప్రతి ఏడాది నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా చేద్దామని మేమైతే డిసైడ్ చేసుకున్నాము. బట్ ఇలాంటి ఈవెంట్స్ అన్నిటి కోసం మా రేడియో సురభి హ్యాండిల్స్ ఫాలో అయిపోండి, సోషల్ మీడియాలో మా వెనకాలే మమ్మల్ని ఫాలో అయిపోండి. సరే ఇంకొక పాట వినిపిస్తాను. ఈ పాట విని ఇది ఏ సినిమా తెలిసినా కాల్ చేయండి సరదాక.
1: Everything will be fine.

రైట్, ఐఎమ్ గేమ్ సినిమాలో పాట అది. సరే, ఇంకొక పాట వినిపిస్తాను. పాట వినిపించగానే ఇంకొక పాటకి ఆస్కారం ఉంటుంది. సో మనకి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంకొక పాట వినిపించి ఇంకొక ఆఖరి పాటతోటి ఇవాళ సైన్ ఆఫ్ చేసే సమయం వచ్చేసింది నాకు. ఈ పాట వినండి, పాట విన్నాక మళ్ళీ మాట్లాడుకుందాం.

ఇట్లు అర్జున సినిమాల పాట వినారు. అనీష్ అనశ్వర నటించిన, తమన్ సంగీతం అందించిన సినిమా పాటది. ఈ పాట కూడా చాలా బాగుంటుంది, చాలా రిఫ్రెషింగ్ అనిపించింది నాకు పాట, అందుకని మీకు వినిపించాను. సరే, ఈ ఆఖరి పాటతోటి ఇంకా నా దగ్గర మీ అందరి దగ్గర సెలవు తీసుకునే సమయం వచ్చేసింది. సో మీ అందరూ రానున్న సోమవారం వినాయక చవితి, కొంతమంది సోమవారం కొంతమంది మంగళవారం మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు చెప్పుకుంటున్నారు కాబట్టి వినాయక చవితి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నాలేవి లేకుండా చక్కగా వినాయక చవితి జరుపుకుని అందరూ మంచిగా ఉండ్రాళ్ళు కుడుములు ఉండ్రాళ్ళు అన్ని చేసుకుని మన శక్తి కొద్దీ ప్రసాదాలు చేసేసుకుని చక్కగా వినాయకుడు పెట్టేసి మనం కలగదుగుని మనం తీరేసి అందరూ హ్యాపీగా ఈ పండుగ చేసుకుని, ఇంకా పండుగల సీజన్ వచ్చేసింది కాబట్టి అలా వెళ్ళిపోతారని ఆశిస్తూ అందరికి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ఆఖరి పాటతో సైనింగ్ ఆఫ్. అప్పటిదాకా ఎవ్రీబడి స్టే హ్యాపీ, స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్. ఇప్పటిదాకా మీరు విన్న ఈ కార్యక్రమం మాట కావాలా పాట కావాలా అనేది కార్యక్రమం. మీ వ్యాఖ్యాతగా నేను శివ. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది రేడియో సురభిలో మాత్రమే. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీక్. హోప్ యూ ఎంజాయ్డ్ ది మల్టిపుల్ లాంగ్వేజ్ ఇన్స్పైర్డ్ తెలుగు సాంగ్స్ గేమ్. ఇంకా మళ్లీ వారం ఇంకా ఇదే ఆట కొనసాగిద్దాము. అప్పటిదాకా సైనింగ్ ఆఫ్, టాటా అండ్ గుడ్ బై అందరికీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే Pooja Essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Morland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
8: Hi, hello, namaste.
9: అందరూ ఎలా ఉన్నారు? చాలా గెలపొచ్చింది. నేను అనూహ్య ఇలా ఇద్దరం కలిసి రావడం, సో ఇంకా డిసప్పాయింట్ చేయాలని అనుకోవట్లేదు మేము ఎవరిని, సో అందుకని ఇద్దరం కలిసి వచ్చామన్నమాట. వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి ఇది కూడా ఒక మీకు బొనాంజా, మాకు బొనాంజా, అందరికీ బొనాంజా.
8: ఎస్, ఇంతకీ మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఎస్, ఇందాక శిరీష అన్నట్టు అనూహ్య అండ్ శిరీషలం వచ్చేస్తున్నాము బికాస్ ఇట్ ఇస్ సాటర్డే అండ్ 4 o'clock అయిపోయింది. వీఆర్ గోయింగ్ బి హియర్ టిల్ 7 o'clock అనమాట. సో చాలా ముచ్చట్లు రెడీ చేసి పెట్టుకున్నాము గణపతి బప్ప గురించి అండ్
9: ఇంకా చాలా ట్రెండింగ్ టాపిక్స్ గురించి కూడా మాట్లాడదాము అనుకుని ఈ రోజు ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చాము. సో మీకు అర్థమైపోయింది కదా, మీ నేస్తాలం మేము ఇద్దరం అనూహ్య అండ్ శిరీష 7 o'clock వరకు ఉంటాము. మేము చెప్పకపోయినా మీరు అడగాల్సింది ఏంటంటే మీకు ఏదైనా రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే అవి మాత్రం మా దగ్గరికి తీసుకొచ్చి ఇదిగో ఈ పాట వేయండి అని గుర్తు చెయ్యండి.
8: Yes, call chats and number 972-636-1966 and we are starting off with a beautiful

0: Yes, so manam aithe so jatara tarvata oka few shows chesamo aa tarvata nunchi mem idram kalisi raavadam ante konjam gap e vachesindi. It's because also manamu madhyanam slot kuda fill chestu ala konjam split ayyamu and now we are officially back as a duo. So ma iddari kaburlu meerandaru en chakkaga vinalanukunte obviously కార్లల్లో 107.9 ఎఫ్ఎం ట్యూనింగ్ చేసేసుకొని ఉంటారు. లేదు అని అంటే ఎలా వినగలుగుతారు శిరీష?
1: లేదు అని అంటే మీరు యాప్ వేసుకున్నారనుకో అది ఇంకా ఈజీ అనమాట. సో మేము చాలా ఇయర్స్ నుంచి ఈ రేడియో సురభి నడుస్తోంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇలా ఒక కార్లోనే వింటామేమో, యాప్ ఉందో లేదో, అసలు ఇంకా బయట ఇంక ఎక్కడైనా వినాలి అంటే ఎలా వినాలి అన్నది మాత్రం ఎవరికి తెలియట్లేదు. సో ఇలా తెలియని వాళ్ళ కోసం ఏంటంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు వినొచ్చు అన్నమాట.
0: సో యాప్ తో పాటు మీరు డైరెక్ట్ గా మా వెబ్సైట్ కి radiosurabhi.com కి వెళ్తే కూడా లైవ్ గా స్ట్రీమ్ చేసేసుకోవచ్చు అనమాట. మనకు వస్తున్నటువంటి ఆల్ ప్రోగ్రామ్స్ 24/7 తెలుగు బేస్డ్ నాన్ స్టాప్ ఫన్ కావాలి అని అనుకుంటే ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ది స్పాట్. అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా మేము ఉన్నాము, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అట్ సురభి ఛానల్ ని ఫాలో చేసేసుకుంటే ఇవాళ ఎంత చక్కగా ఎంతో మంది గణేశుణ్ణి చేసుకోవడానికి మన స్టూడియోకి వచ్చారు, క్లే ప్రొవైడ్ చేసాం కాబట్టి ఎన్ని ఫ్యామిలీస్ ఎంత మంది వచ్చి చేసేసుకునేసి ఎంత చక్కగా హ్యాపీగా గణేశుణ్ణి తీసుకెళ్లిపోయారు. అండ్ హీస్ రెడీ ఫర్ ఆల్ ద పూజాస్ ఇన్ సో మెనీ హోమ్స్. సో అలాంటి మంచి మంచి కార్యక్రమాలు వాట్ ఎవర్ అవర్ టీమ్ ఈస్ బ్రింగింగ్ ఫోర్త్ అది మీ వరకు అందాలి అని అంటే మీరు ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో మమ్మల్ని ఫాలో చేసుకుంటూ ఉండండి. ఇవాళ శిరీష అసలు చాలా మంది 10 to 12 అంటే స్టార్ట్ 10 కి వచ్చేసున్నారు అండ్ 2 అవర్స్ లలో అసలు క్లే మా దగ్గర ఉన్న క్లే అంతా అయిపోయింది. ఇట్ వాస్ లైక్ 6-10 బాక్సెస్ ఆఫ్ క్లే ఉండే మా దగ్గర అండ్ ఆల్ ఆఫ్ దాట్ వాజ్ కంప్లీట్లీ గాన్. అండ్ ఆ తర్వాత 12 తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా వీ హ్యాడ్ టు సే సారీ, బట్ వాళ్ళందరూ కూడా అరే ఓ లేట్ గా అయిపోయిందండి, మెక్కిని నుంచి రావాల్సి వచ్చింది. సో వాట్ ఎవర్ ద రీజన్స్ వర్, అలా మీరు ఇంకొంచెం ఎర్లీగా మా ప్లాట్ఫామ్స్ లలో ఈ ఇన్ఫర్మేషన్ మీ దాకా వచ్చేస్తే ఏం చక్కగా యూ వుడ్ హావ్ ఆల్సో, అంటే ఇట్స్ ఓకే దిస్ టైమ్ అలా జరిగిపోయింది, బట్ నెక్స్ట్ టైమ్స్ నుంచి యూ గైస్ విల్ బి ఆన్ టైమ్ అన్నమాట. సో yes, అలా
1: అందుకే మమ్మల్ని ఫాలో చేయాలి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అక్కడ మీరు మమ్మల్ని ఫాలో చేస్తే సోషల్ మీడియాలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది, మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏది మిస్ కాకుండా ఉంటారనమాట.
0: అవును. సో అలా ఇంకా మనం మాట్లాడదాము, బట్ ఇన్ దిస్ టైమ్ ఒక బ్యూటిఫుల్ పాట ఫ్రమ్ ద లేటెస్ట్ ట్రెండింగ్ ప్లే లిస్ట్ లలో మన సూర్య అండ్ మమిత సాంగ్ మన నివేదిత అడిగేసింది కాబట్టి హియర్ వి గో. ఇది వినేసి వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడుకుందాం.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

0: ఓకే సో ఎస్ ట్రెండింగ్ పాట కూడా వేసేసాము. ఇంకా ఇంకా ఏం మాట్లాడుకుంటున్నాము ట్రెండింగ్ టాపిక్స్?
1: ఈ సినిమా ఈ వీక్ ఓటీటీకి వచ్చింది అనమాట. ఇన్కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కొంచెం అక్కడక్కడ కామెడీ బాగుంటుంది. అండ్ సూర్య అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా చాలా మంది, సో సూర్యని ఎంజాయ్ చేసేవాళ్ళు. అండ్ మీరు మేబీ ఆ సినిమా చూస్తే మీరు ఆ హీరోయిన్ మమితాను కూడా ఎంజాయ్ చేస్తారేమో. తను
0: కొంచెం మిక్స్డ్ రివ్యూస్ రావచ్చు అని నాకు అనిపిస్తుంది. చాలా మాక్సిమం నాకు ఆ బొమ్మరిల్లు హాసిని లిఫ్ట్ ఆఫ్ చేసినట్టు అనిపించింది. ఆ క్యారెక్టర్ కి చాలా సిమిలారిటీస్ గా అనిపించింది. ఇంకొంచెం ఇరిటేటింగ్ గా కూడా అనిపించింది నాకు, బట్ ఇట్స్ ఓకే. ఎస్ ఓవరాల్ గా నువ్వు అన్నట్టు ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ వన్ టైమ్ వాచ్ అండ్ చాలా కాంట్రవర్షియల్ టాపిక్స్ కూడా ఉంటుంది కాబట్టి దాంట్లో ఎంజాయ్ చేయండి. సూర్యన్ అయితే యూ కెన్ డెఫినెట్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బాగా ఎంజాయ్ చేయొచ్చు. రాధిక క్యారెక్టర్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది.
1: అది స్ట్రిక్ట్ గా ఉండే మేడం కూడా వన్ టైం వాచ్ అని అన్నారు అని అంటే మీకు ఆల్మోస్ట్ నచ్చేస్తుంది. మీరు 2-3 times చూడగలుగుతారేమో, సో ట్రై చేయండి. ఈ వీకెండ్ కి ఒక మంచి టైం పాస్ మూవీ.
0: ఎస్ సో ఇంకా ఏమైనా ట్రెండింగ్ టాపిక్స్ నడుస్తుంటే?
1: యా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఈ వీకెండ్ కి ఇది మంచి టైం పాస్ మూవీ అని అన్నాను కదా నేను. ఆ టైం ని పాస్ చేసే అంత టైం ఎక్కడ ఉందమ్మా మా దగ్గర. మేము అసలే శ్రావణ మాసం నుంచి తేరుకొని నిద్ర లేచేలోపు వెంటనే వినాయక చవితి వచ్చేసింది. ఇంకా టైం ని ఎక్కడ పాస్ చేయాలి? మాకు వినాయకుడినే కొనుక్కోవాలా, పత్రినే కొనుక్కోవాలా, ఏం చేయాలి మాకు అని మీకు మేబీ అర్థం కావట్లేదేమో, బట్ ఏం పర్వాలేదు. మిమ్మల్ని రక్షించడానికి ఇండియా బజార్ కూడా ఉంది. సో ఇండియా బజార్ ని నమ్ముకోండి, మీ పూజని సవ్యంగా జరుపుకోండి. సండే రోజు వాళ్ళ దగ్గర అసలు డోల్ తాషా కూడా ఉంది సెలెక్టెడ్ ఇండియా బజార్ లొకేషన్స్ లో. సో డెకార్ పూజా ఐటమ్స్ గణేష ఐడల్స్ అన్ని ఉన్నాయి. అండ్ డోల్ తాషా చూడాలి అని అనుకుంటే మాత్రం లిటిల్ ఎల్మో, ఎల్డోరాడో, వెస్ప్లేను, మెక్కెనీ, సెడార్ పార్క్, ఆస్టిన్. మీ ఆస్టిన్ ఫ్రెండ్స్ కూడా చెప్పేయండి ఇన్ఫర్మేషన్. ఈ గణేష్ చతుర్థికి మాత్రం ఒక్కసారి ఇండియా బజార్ వెళ్తే ఇక గణేశుడు సంబరాలన్నీ మీ ఇంట్లోకి ఉంటాయన్నమాట.
0: అరే వా, సో ఎస్ ఈ గణేష్ చతుర్థికి యూ కెన్ బ్రింగ్ హోమ్ గణేష, బ్రింగ్ హోమ్ ట్రెడిషన్ అండ్ ఆల్ ద బీట్స్ కూడా. సో ద ఇండియా బజార్ ఇస్ ద పీపుల్ స్టోర్ అని అనిపించేసుకుంటున్నారు. సో అమేజింగ్ అమేజింగ్ న్యూస్ చెప్పేశావు కాబట్టి ఇంకొక బ్యూటిఫుల్ పాట కమింగ్ ఆర్ వే.

0: ఎగ్జిస్తే యునో ఆమ్లెట్ అయిపోతుంది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు నువ్వు బేకింగ్ వరకు వెళ్ళిపోయా అనమాట. నిజంగానే అది జోక్ కాదు, అంత ఎంత ఎండలో వచ్చినా సార్ ఈసారి. బట్ అట్ ద సేమ్ టైం నువ్వు చెప్పినట్టు ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ అ లిటిల్ బిట్ సాడ్ దట్ మొన్న కొంచెం వర్షం పడుతోంది అని అనేసరికి అయ్యో మొదలైపోయిందా ఏంటిది అని అనుకుంటూ, బికాస్ నా పరిస్థితి అంతా ఏంటిది మళ్ళీ జాకెట్లు వేసేసుకోవాలి ఉఫ్ ఉఫ్ అని చెప్పి కొంచెం కోల్డ్ గాలి వస్తే చాలు, నేను ఆల్రెడీ లేయర్స్ లో నన్ను చూసేస్తారు మిమ్మల్ని మీరందరూ కూడా నన్ను. కాబట్టి ఎస్ ఐ ఫీల్ యూ, ఐ హియర్ యూ. బట్ చాలా మంది దే ఆర్ డెఫినెట్లీ ప్రేయింగ్ ఫర్ ఎప్పుడు చలికాలం వచ్చేస్తుంది అమ్మయ్యా అనుకోవచ్చు అని చెప్పేసి. సో ఎస్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద కాయిన్ వింటూ ఉన్నాము. వాట్ ఈస్ యువర్ టేక్, హౌ ఆర్ యూ గైస్ ఫీలింగ్? కాల్ చేసి చెప్పేసేయండి 9726361966.
1: అండ్ ఇప్పుడు ఇంకొక మంచి పాట, క్రేజీ పాటను వినేసి వచ్చేద్దాము. అండ్ దాని తర్వాత మేబీ ఒక చిన్న బ్రేక్ కూడా ఉంటుంది. బట్ మీ సమ్మర్ ఎక్స్పీరియన్సెస్ మాత్రం మాతో షేర్ చేసుకోకుండా ఉండకండి. మీరు ఏమి నేషనల్ పార్క్స్ వెళ్ళారు ఈ ఇయర్? అండ్ ఇంకా సమ్మర్ కొంచెం సేపు ఉంది కాబట్టి, కొన్ని డేస్ ఉంది కాబట్టి మీ అందరికి ఒక మంచి టిప్ ఇస్తాను నేను. మీలో మీ పిల్లలు ఎవరైనా ఫోర్త్ గ్రేడర్స్ ఉన్నారు అని అంటే వాళ్ళకి నేషనల్ పార్క్ విజిట్ ఫ్రీ అంట. సో అలా నేషనల్ పార్క్స్ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. యోజమైట్ గానీ, యెల్లో స్టోన్ గానీ, ఆ ఈ సోదంతా మాకు స్కూల్స్ బిగినాకు ముందు చెప్పాలి కానీ బిగిన తర్వాత ఏం ఉపయోగం అని మీరు అనుకోవచ్చు. కానీ నాకు జస్ట్ ఇప్పుడే గుర్తొచ్చింది, గాయ్స్ నెక్స్ట్ ఇయర్ అన్నా ఫాలో అవ్వండి.
0: ఏంటి ఫోర్త్ వరకేనా? ఫోర్త్ గ్రేడర్స్ మాత్రమే?
1: ఫోర్త్ గ్రేడర్స్ కి మాత్రమే.
0: ఎప్పుడు? ఏ ఇయర్ కూడా?
1: యా,
0: ఇదేదో బాగుంది. ఓకే,
1: మళ్ళీ ఫోర్త్ గ్రేడ్ కి వెళ్దాం అనుకుంటుంది కానీ అది సాధ్యపడదు అనేది ఒక పార్టీ.
0: Yes, here we go.

బ్రో ఏంటిది? కొరియర్ ఫర్ మీరా జోసఫ్. జోసఫ్ నా వైఫ్ పేరు మీరా. ఎక్కడ సెండ్ పెట్టాలి? నువ్వు పో.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. Radia?
8: Yes, sir.
7: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
7: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
9: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
11: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
10: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
12: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.
13: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఎస్, మీ ఇంట్లో ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళము శిరీష అండ్ అను. యా, వీ గోన్ బి హియర్ టిల్ 7 o'clock. అండ్ యా, మనమైతే స్లోగా స్టార్ట్ చేసేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము అబౌట్ మూవీస్, అబౌట్ ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు. ఇందాకే శిరీష అనింది యోస్మైటీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి, స్పెషల్లీ ఇఫ్ యూ హ్యావ్ 4th graders, ఫ్రీ అంట ఎంట్రీ. సో ఇలాంటి మంచి మంచి మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. సో శిరీష, నెక్స్ట్ దేని గురించి మాట్లాడేద్దాం?
14: నెక్స్ట్ ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడదాము అని అనుకుంటున్నాను నేను. ఒక మంచి ట్రెండింగ్ టాపిక్ ఉంది, దాని గురించి మాట్లాడితే ఎట్లుంటదా అని నా ఉద్దేశం అన్నమాట.
13: ఓకే, ఏంటది?
14: మేబీ ఇది అనూహ్యకు తెలిసే అవకాశమే లేదు, ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో లేదు కాబట్టి. బట్ గత 4 రోజుల నుంచి సోషల్ మీడియాని షేక్ చేసేస్తూ మీరు కూడా షేక్ అయిపోయి చూసుకొని మురిసిపోయిన సందర్భాలు కొన్ని ఉండే ఉంటాయి కదా. సో 80s ట్రెండ్ అన్నమాట.
13: 80s లో చేసేవన్నీ చేస్తున్నారా ఇప్పుడు?
14: లేదు లేదు. ఓ, నీకు తెలియదు కదా ఇది, నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి నీకు. ఏంటంటే ఇప్పుడు మన ఫోటోలు మనం ఏఐకి ఇచ్చి మేము 80s లో ఉండుంటే ఎట్లా ఉండే వాళ్ళం, మా స్టైల్ ఎట్లా ఉండేది అన్నది నువ్వు ఒక రీక్రియేట్ చేసి, పిక్ ఒక క్రియేట్ చేసి, బ్యాక్గ్రౌండ్ మంచిగా పెట్టి, ఆ టైమ్స్ లో ఫొటోస్ ఎట్లుండేవి, ఆ కలర్ గ్రేడింగ్,
13: కలర్ గ్రేడింగ్ ఓకే
14: అని ప్రాంప్ట్ ఇచ్చి ఆ ఫోటోలు తీసుకుంటారన్నమాట,
13: రెట్రో లుక్ లాగా.
14: ఎస్.
13: ఓ ఓకే సో ఇలా నువ్వు నువ్వు ట్రై చేసావా ఇంతకీ ఎలా చూపించారు?
14: నేను చేయలేదు, గాడ్స్ గ్రేస్ నేను చేయలేదు ఇంకా అది. నేను మేబీ నేను కూడా కొన్ని రోజులు సోషల్ మీడియాలో లేకపోవడం వల్ల నేను ఇంకా లాస్ట్ ఫ్యూ డేస్ లో ఇంకా నేను ఇంకో ఫ్యూ అవర్స్ లో వచ్చేస్తున్నాను అనగా దాని మీద కొంచెం బ్యాక్లాష్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే ఇలాంటి టైంలో నేను ఇలాంటి స్టెప్ అస్సలు తీసుకోను అని నేను చేయలేదు.
13: ఓకే సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంది అంటే బ్యాక్లాష్ 80s లో ఎలా ఉన్నా మన ఫోటో రీక్రియేట్ చేసుకుంటుంటే వాట్ ఈస్ ద నెగటివ్ అబౌట్ ఇట్? ఏంటి ఆ బ్యాక్లాష్
14: ఇంతకీ మీలో ఎంత మంది ఆ 80s పిక్చర్ అంటే అదేం తప్పు అని నేను అన్నాను. సో బ్యాక్లాష్ అనేసరికి ఓ ఈ అమ్మాయి అంతా నెగిటివిటీ మాట్లాడుతుంది అని అనుకోవద్దు, అదంతా తప్పు అని నేను చెప్పను. ఎవరి ఆనందం వాళ్ళకి, తప్పే ఉంది చెప్పండి. మీరు 80s ఫోటో రీక్రియేట్ చేస్తారు, నేను 2000s ఫోటో రీక్రియేట్ చేస్తారా?
13: అదే ఇది సెపరేట్ గా నేను ఎందుకు అడుగుతున్నాను అంటే అప్పట్లో ఇంకొకటి కార్టూనైజ్ చేసుకోవచ్చు అని చెప్పి వచ్చింది కదా, లైక్ ఛాట్జీపీటీ మేబీ ఐ థింక్ లాస్ట్ ఇయర్, పేరు కూడా మర్చిపోయినా, గిబిలీ గిబిలీ ట్రెండ్ చాలా చాలా చాలా వచ్చింది. సో దిస్ సౌండ్స్ వెరీ సిమిలర్ టు దాట్. అప్పుడు అందరూ అక్కడ దాని మీద పడినప్పుడు 80s కి మాత్రమే ఎందుకు దేర్ ఇస్ అనదర్ సైడ్ అనేది ఇంకా తెలుసుకుందాము. మీలో ఎంతమంది ట్రై చేసేసారు ఇది? హౌ డిడ్ యువర్ పిక్చర్స్ కమ్ అబౌట్? అది పోస్టర్లు చేసి పెట్టేసుకుంటున్నారా ఇంట్లో?
14: అలా మిమ్మల్ని మీరు చూసుకొని మీరు ఎలా ఫీల్ అయ్యారు అన్నది, ఇలా లైఫ్ అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందామని మా ఉద్దేశం అన్నమాట.
13: ఓకే సో మీరు అలా మాకు కాల్ చేసేంత టైమ్ లో మేము మన రేడియో ద్వారా వీఆర్ గోయింగ్ టు ప్లే 80s సాంగ్స్. సో శిరీష ఒక మూడు ఆనిముత్యాల సాంగ్స్ ని పట్టుకొచ్చేసింది కాబట్టి, ఆర్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అనాలేమో. సో హియర్ వి గో, లెట్స్ లిసన్ టు దెమ్.

0: సో ఎయిటీస్ ట్రెండ్ అంటే అప్పుడప్పుడే కలర్ ఫోటోలు అవన్నీ వచ్చేసింటాయా, లైక్ 60-70s కే వచ్చేసినట్టున్నది కలర్. అండ్ దెన్ మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవడము అమ్మాయిలు కూడా అనేది కూడా వచ్చింటుంది 80s కల్లా.
1: అప్పుడే జస్ట్ ప్యాంట్ షర్ట్లు స్కర్ట్స్ ఈటిల్లోకి రావడం. సో అది గైస్ మీకు అర్థమైంది కదా, ఇంకా అనూహ్యలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి ఒక ట్రెండ్ నడుస్తుందని ఇది నడిచింది అనమాట ఈ వీక్ అంతా. సో మనం అలాంటి ట్రెండ్స్ అవి ఇవి ఇప్పుడు ఇలా ఫాలో చేయలేకుండా ఫాలో అవ్వగలిగే ట్రెండ్ ఏంటి అని అంటే, మీకు ఎన్ని పాటలు కావాలంటే అన్ని పాటలు 80s వినిపించడం మాత్రమే. సో అలా మీకు ఏదైనా 80s, 90s, 2000s ఏ పాటలు ఎలాంటి పాటలు వినాలి అని అనుకున్నా మీకు తెలుసు ఎవరికి కాల్ చేయాలో, 9726361966 కి. అనూహ్య శిరీష ఇద్దరం ఉన్నాము అండ్ మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి.
0: Yes, yes, yes. So, yeah, అలా ఇంకొక పాట కూడా వినేసి వచ్చేద్దామా? ఇది
1: ఇంకో పాట కూడా వినేద్దాం.
0: ఏప్రిల్ మాసం కాకపోయినా గానీ మనం ఏప్రిల్ పాట విందాము, బికాజ్ వన్ ఆఫ్ ద యూనిక్ సాంగ్స్ యూనిక్ మూవీస్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అంటేనే చాలా యూనిక్ గా చేసుకుంటూ వచ్చారన్న విషయం మనకందరికీ తెలుసు. సో ఎస్, లెట్స్ లిసన్ టు వన్ ఆఫ్ ద సాంగ్స్.

0: యావయ్యా నీకు అసలు బుద్ధి.
1: Awesome. So yeah, అప్లోడ్ చేశారా, ట్రై చేశారా ట్రెండ్ అని కూడా మమ్మల్ని అడుగుతున్నారు. డెఫినెట్లీ నేను అయితే ఇందాక శిరీష చెప్తున్నట్టు ఐఎమ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 months, 2 months అవుతోంది. సో నేనైతే బ్రేక్ లో ఉన్నాను కాబట్టి నాకు వీటి గురించి తెలియదు. అండ్ దట్స్ వై శిరీష టుక్ దట్ ఆపర్చునిటీ. నా లాంటి వాళ్ళు ఇంకెవరన్నా అవుట్ దేర్ తెలియని వాళ్ళందరికీ కూడా చెప్తూ వస్తుంది అనమాట, 80s ట్రెండ్ ఇలా నడుస్తోంది హవా అని. ఐ డోంట్ థింక్ శిరీష వాజ్ ఆల్సో ట్రైడ్ ఇట్. సో మా ఇద్దరికైతే ఇంకా ట్రై చేయలేదు, ఆర్ చేయాలన్న అంత ఎంతూజియాజం కూడా నాకు రావట్లేదు. ఐ థింక్ గిబ్లీకి నేను చాలా ఎక్సైట్ అయ్యాను లాస్ట్ టైమ్, బట్ దెన్ టువర్డ్స్ ద ఎండ్ ఇందాక నువ్వు చెప్పే బ్యాక్లాష్ గురించి ఐ వాజ్ జస్ట్ గెస్సింగ్ అనమాట, ఇదే అయి ఉంటుందేమో ఈ 80s ట్రెండ్ కూడా అలానే చెప్పుంటారేమో అని. విచ్ ఇస్ పవర్, ప్రాసెసింగ్ పవర్ అంతా ఈ ఇట్లాంటి ఫోటో క్రియేషన్ కి వీటికే అయిపోతూ ఉంటుంది. దెర్ ఇస్ సో మచ్ దట్స్ గోయింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ కదా, రిసోర్సెస్. సో అవన్నీ ఎందుకు ఇట్లా వేస్ట్ చేస్తున్నారు అని అయి ఉండొచ్చు అని, బికాస్ దాట్ వాజ్ వాట్ హ్యాపెన్ ఫర్ గిబ్లీ ట్రెండ్ అని చెప్తూ వచ్చాను. శిరీష ఇంకేదన్నా నచ్చిందా, ఫన్నీ మీమ్స్ ఆర్ వాట్ ఎవర్ అగైన్స్ట్ దిస్?
2: ఓ చాలా నడుస్తూనే ఉన్నాయి, కానీ మెయిన్ థింగ్ ఇదే అనమాట, ఇలా ఈ ఎన్వైరన్మెంటలిస్ట్ అందరూ ఉంటారు చూడు, మనం నేచర్ ని కాపాడాలి, నీళ్ళని కాపాడాలి ఇలాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళందరూ కొంచెం సీరియస్ అయ్యారు, అసలు ఎంత పవర్ వేస్ట్ అవుతుందో తెలుసా మీరు ఇలాంటి చెత్త ట్రెండ్స్ అన్ని ఫాలో అవడం వల్ల, లేకపోతే ఎంత వాటర్ వేస్ట్ అవుతుందో తెలుసా అని అట్లా అట్లా అన్నారనమాట. అయితే ఇది ఇలా ఎదురుగా కనిపించే స్టోరీ అయితే దీని బ్యాక్ స్టోరీ కూడా ఇంకొకటి ఉంది. అసలు ఎందుకు ఇలాంటి ట్రెండ్స్ స్టార్ట్ అయ్యాయి అని కూడా ఉందన్నమాట.
1: అవును, అసలు ఈ ట్రెండ్ ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎక్కడి నుంచి మొదలవుతుందో అర్థం కావట్లేదు ఈ వేవ్ అంతా కూడా, నాట్ జస్ట్ ఫర్ దిస్ జనరలీ ఆల్సో. చెప్పు చెప్పు.
2: సో ఆ బ్యాక్ స్టోరీ ఏంటి, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి అన్నది మాట్లాడుకుందాము. బట్ నిజంగా అయ్యో నాకు ప్రకృతి అంటే కూడా కొంచెం ప్రేమే ఉంది, బట్ కానీ ఇలాంటి ఒక ట్రెండ్ వచ్చింది అని అంటే నేను ఏదో అలా చేసేసాను, ఇప్పుడు నేను ఎన్వైరన్మెంట్ ని పాడు చేసేసానా ఎవరైనా ఫీల్ అవుతున్నారేమో. మీరేం ఫీల్ అవ్వకండి, ఎందుకు అంటే మన ఈ ChatGPT ఇవన్నీ ఈ కంపెనీస్ ఉన్న ఓనర్ ఆయన ఉంటాడు కదా, OpenAI CEO ఏమన్నాడంటే మీరు 38,000 ప్రాంప్ట్లు ఇస్తే ఒక్క ఆల్మండ్ ని నీటిలో నానబెట్టడానికి ఎంత వాటర్ అవుతుందో అంతే వాటర్ అవుతుంది అని చెప్పాడు.
1: ఇంకా కంపెనీ, ఒక్క నిమిషం, ఆ కంపెనీ రన్ చేసేటోడు అట్లనే కదా చెప్పాలి, మీరు అందరూ ఇంకా వాడాలి అని అంటే మనం అందరం అదే అంటున్నా, లైక్ దే ఆర్ టెలింగ్ యాజ్ ఇఫ్ నథింగ్స్ గెటింగ్ వేస్టెడ్ అన్నట్టుగానే ఆయన పర్స్పెక్టివ్ లో ఆయన చెప్తున్నట్టున్నాడు టు కామ్ దీస్ పీపుల్ డౌన్. ఏది నిజమో ఏది కాదో అర్థమే కాకుండా పోతుంది ఈ టైంలలో అని చెప్తున్నా, దాట్ ఈస్ ద పాయింట్.
2: నాలాంటి ఇంటెలిజెంట్ పీపుల్ అయితే ఏం చేస్తారో తెలుసా, నేను నీకు ఒక ప్రాంప్ట్ ఇస్తే నువ్వు తిరిగి నాకు ఆన్సర్ చెప్పాలి అని అంటే నీకు ఎంత వాటర్ ఖర్చు అవుతుంది, ఎంత పవర్ ఖర్చు అవుతుంది అని నేను ChatGPT అడుగుతాను అనమాట.
1: అమేజింగ్. సో ఎస్, సో యా, అంతేనా, ఇంకేదన్నా స్టోరీ మిగిలిపోయిందా దీని గురించి చెప్పడానికి?
2: చెప్పాలి, చాలా
1: చాలా ఉందన్నమాట. ఆల్ రైట్, సో ఎస్, ఈ ఇంకొక 80s ట్రెండ్. ఓ బై ద వే, ఇందాక April 1 ఆ మూవీలో DVDs ఇవన్నీ కనిపిస్తుంటే దాట్ వాజ్ ఆల్సో అనదర్ 80s ట్రెండ్ కదా. వై కాంట్ వి బ్రింగ్ దోస్ బ్యాక్ అండి, వై కాంట్ వి బ్రింగ్ దోస్ బ్యాక్? ఓకే, జస్ట్ ఆస్కింగ్. ఓకే, ఆల్ రైట్, సో అనదర్ బ్యూటిఫుల్ 80s సాంగ్. ఇన్ కేస్ మీకు కనుక అనదర్ సాంగ్ దట్ యు వాంట్ టు లిసన్ టు, మాకు కాల్ చేసి అడిగేసేయండి, మేము వేసేస్తాము. 9726361966 ఇస్ ద కాలింగ్ నంబర్.

0: చాలా ప్లెజెంట్ గా వెళ్ళింది ఈ బీట్ పాట ఆ లిరిక్స్ ఆహాహా అనుకుంటే.
1: నాకేమనిపిస్తుందంటే అనూహ్య ఈ పాటను పొగడంగానే ఇలా అనూహ్య కొంచెం మంచి మూడ్ లో ఉన్నప్పుడల్లా కొంచెం అలా కొంచెం పాత పాత పాటలు కొంచెం పాత ఎప్పుడు రిలీజ్ అయిన పాటలు అవన్నీ కొంచెం తగిలిస్తా ఉంటే మెల్లగా అనూహ్య బ్యాక్ వెళ్ళిపోతా ఉంటదిలే అలవాటు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎలా మనం చిన్నగా ఫ్రూట్స్ తో స్టార్ట్ చేసి లైట్ గా అన్నంతో స్టార్ట్ చేసి మాట్లాడలేమో గైస్.
0: ఇప్పుడు అర్థమైపోయింది ట్రిక్. మీలో మీ దగ్గర ఇంకెవరైనా ఫ్రెండ్స్ గనక ఇట్లా నాలాగా అంత మరీ అవగాహన లేకుండా ఉన్నవాళ్ళు ఎయిటీస్ సాంగ్స్ గానీ మూవీస్ గానీ నైన్టీస్ మూవీస్ గానీ ఇట్లా ఇట్లా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి సలహా ఇస్తుంది అనమాట. ఓకే సో
1: మధ్యలో అంత మరీ అవగాహన లేదు అని అంటే నాకు ఏదో డౌట్ ఉంటుంది అసలు ఎంత అవగాహన ఉంది నీకు అని.
0: ఏ మరి అన్ని సాంగ్స్ ఏది సాంగ్స్ వినను అసలు ఎయిటీస్ ది పెట్టంగానే నేను చెవులు మూసేసుకుంటానా అని అంటే అలా కాదు. వాటిల్లో కూడా చాలా మంచి పాటలు ఇప్పుడు నిన్ను కోరి ఇవన్నీ విన్నదాన్నే కదా, సో మరి అలా కాదు అని చెప్తున్నా అనమాట. సో ఎస్ అలా ఇంకా ఇంకా ఏమన్నా నడుస్తుందా ఎయిటీస్ ట్రెండ్స్ ఏదైతే ఫోటోగ్రఫీ పరంగా ఎయిటీస్ ట్రెండ్స్ నడుస్తుందో వీడియోలు కూడా తయారు చేయొచ్చు అంటున్నా. ఏ వన్ సెకండ్, బై ద వే ఏఐ యూజ్ చేసి ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ అవుతున్నాయి, ఎన్నో వీడియోస్ అవతార్స్ చేసేసి యునో వరల్డ్స్ ని రీక్రియేట్ చేసుకుంటున్నారు, అందరూ రాజమౌళి అని ఫీల్ అయిపోతూ చేసేసుకుంటున్నారు కదా క్రియేటివిటీ. సో ఆ ట్రెండ్స్ అన్నిటికీ లేని బ్యాక్లాష్ జస్ట్ బికాస్ ఫోటో రీక్రియేషన్ చేసిన దానికి ఎందుకు వస్తుంది అనే ఒక పాయింట్ కూడా నేను పెడదాం అనుకున్నాను అధ్యక్ష. ఏఐ ఉండేదే టు బి ఏబుల్ టు రీక్రియేట్ ద వరల్డ్ దట్ వీ ప్రాబబ్లీ వర్ నాట్ పార్ట్ ఆఫ్ కదా. అంటే నాట్ ఏఐ ఉండేదే దానికోసం అని కాదు, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కేపబిలిటీ దట్ ఇట్ కెన్ ప్రొవైడ్ అని అంటే వై నాట్ ట్రై ఇట్.
1: సో దీని వెనకాల వస్తున్న అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏం చెప్తున్నారు అంటే ఏఐకి ఆర్ కంపెనీస్ కి ఏదన్నా ఒక హ్యూమన్ ఫేస్ తోటి ఏదన్నా కావాలి అని అనుకున్నప్పుడల్లా ఇలాంటి ఒక ట్రెండ్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే లాస్ట్ ఇయర్ జూబిలీ అని ఒక ట్రెండ్, ఆ కార్టూన్ పిక్చర్స్ మనం మన ఒరిజినల్ ఫోటో వేస్తే కార్టూన్ పిక్చర్స్ వస్తాయి, సో అలా ఒకటి పెట్టారు. అండ్ దెన్ ఇప్పుడు ఈ ఇయర్ ఏమో ఎయిటీస్ ట్రెండ్. సో ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అక్కడే స్టార్ట్ అవుతాయి కదా జనరల్లీ ఇలాంటి ట్రెండ్స్ అన్ని, ఒకళ్ళనొకళ్ళు ఛాలెంజ్ చేసుకుంటారు. సో అలా ఏదైనా ఫేసెస్ కావాలి ఆర్ వాళ్ళు ఏదైనా టెస్ట్ చేస్తున్నారేమోనని నా స్పై బ్రెయిన్ కి ఒక ఆలోచన వచ్చింది.
0: టెస్ట్
1: అంటే సమ్ ఏదన్నా ఒక న్యూ టెక్నాలజీ ఆర్ సంథింగ్ అలా టెస్ట్ చేస్తున్నారేమో, దానికి హ్యూమన్ ఫేసెస్ కావాలా ఏంటి, అందుకని ట్రెండ్ స్టార్ట్ అయ్యిందా అని నాకు ఒక ఆలోచన.
0: ఓకే గాట్ ఇట్. సో అలా ఇప్పుడు ఇది పెడితే ఛాట్జీపీటీ క్లాడ్ ఏదన్నా ఏ టూల్ అన్నా యూజ్ చేయొచ్చు కదా, లైక్ దిస్ ఎయిటీస్ ట్రెండ్ ఇస్ ఇట్ ఓన్లీ వన్ కంపెనీ.
1: ఎన్ని ఏఐ తోటి చేయొచ్చు అన్నమాట, జస్ట్ ఆ ప్రాంప్ట్ మనం ఇచ్చేస్తే. ఇప్పుడు ఇంత విన్నాక కూడా అనూహ్య లాంటి తెలివైన వాళ్ళు ఏమడుగుతారంటే ఆ ప్రాంప్ట్ ఏదో మాకేమండి మేము ట్రై చేస్తాం,
0: నేను అడగలేదు.
1: సో ఇలా ఇలా బ్యాక్ స్టోరీ ఒకటి ఉందన్నమాట. బట్ ఐడియా ఏంటంటే అది మేబీ ఇది నిజమేమో అని చాలా మంది నమ్ముతారు, బట్ వీ కాంట్ ప్రూవ్ ఇట్.
0: అవును ఎగ్జాక్ట్లీ. సో
1: యు నో సంథింగ్ బట్ యూ కాంట్ ప్రూవ్ దాట్.
0: యా నేనైతే గిబ్లీ ట్రెండ్ కి పడ్డానండి లాస్ట్ టైం, లాస్ట్ ఇయర్ నేను కూడా లాస్ట్ కి బుట్టలో పడిపోయి అప్లోడ్ చేసేసాను అనమాట. అది తర్వాత వేరే నాకు నచ్చలేదన్నట్టుగా వచ్చింది కాబట్టి ఇంకా నేను లైక్ తీసేసుకున్నాను అనమాట. ఇట్లాంటి వాటికి పడేది లేదు మనము అనుకుంటూ. సో ఎస్ ఇంకా మీరు గనక ట్రై చేశారు, హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్ ఆర్ వాట్ డూ యూ థింక్ ఎయిటీస్ లో ఏ ట్రెండ్ వెనక్కి వస్తే బాగున్ను అపార్ట్ ఫ్రమ్ సచ్ ఫోటోగ్రాఫ్ రీక్రియేషన్ అనేది చెప్పాలనుకుంటే 9726361966 కి కాల్ చేసేసేయండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just an app. It's your genie in the cloud. Download the My Pursu app or visit mypursu.com or write to support@mypursu.com.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్యూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విత్ చమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే,
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com, perfect for dine-in, take-away or full-service catering.
6: Amma, Saturday movie?
1: Manapadi class.
6: Amma, old McDonald had a farm.
1: Uppu kappu rambu. Telugu paddhin cheppu.
6: Uppu kappu rambu.
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org.
7: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా విత్ జానుహ్య అండ్ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. సో మనం 1 hour ఆఫ్ షో కంప్లీట్ చేసేసుకున్నాము, ఇంకా 2 hours ఉంది. సో ఈ 1 hour కూడా మనం మంచి మంచి కబుర్లన్నీ మాట్లాడుకున్నాము, ఇంకా మనం మాట్లాడతాము ఈ 2 hours. అండ్ మీకు తెలుసు కదా, లాస్ట్ 1 hour ఒక మంచి గేమ్ కూడా ఉంటుంది అని. సో ఆ గేమ్ కూడా ఇంకా ఉంది. అలా ఇంకో 1 hour కూడా కంటిన్యూ చేసేసి నెక్స్ట్ గేమ్ కి వెళ్ళిపోదాం అన్నమాట.
8: ఎస్, ఓకే, ఆసమ్. సో సమ్మర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే కూడా కాల్ చేసేయండి. హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ద ట్రాన్సిషన్ ఆఫ్ సీజన్స్? ఎలా అనిపిస్తుంది మీకు? ఇవన్నీ మాట్లాడుకోవాలనుకుంటారు, ఎనీథింగ్, ఎనీ టాపిక్ అండర్ ద సన్ మీకు మాతో మాట్లాడుకోవాలనుకుంటే 9726361966 కాల్ ఇన్ నంబర్. ఎవరన్నా హ్యాపీ బర్త్డేలు, హ్యాపీ యానివర్సరీలు ఇట్లాంటివన్నీ, హ్యాపీ ఒకేషన్స్ ఏమైనా చేసుకుంటున్నారు అని అనుకుంటే, వాళ్ళకి ఒక సాంగ్ రిక్వెస్ట్ ఆర్ సాంగ్ డెడికేట్ చేయాలి అని అనుకుంటే కూడా సేమ్ నంబర్ కాల్ చేసేసి అందరం కలిసి సెలబ్రేట్ చేసేసుకుందాము.
7: ఇప్పుడు అనూహ్య చెప్పింది కదా మీ అందరికి, మీరు ఏ విషయం మాట్లాడాలి అని అనుకున్నా కూడా మాకు ఫోన్ చేయొచ్చు అని. సో ఇలాంటప్పుడే నేను నా బిజినెస్ గురించి మీ అందరితోటి చెప్తే బాగుంటుంది అని అనిపించింది. నేను రీసెంట్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట. ఆ బిజినెస్ ఏంటి అంటే, మీరు ఏ విషయమైనా నాతో షేర్ చేసుకోవచ్చు. మీ హ్యాపీ విషయం అవ్వచ్చు, సాడ్ విషయం అవ్వచ్చు. మోస్ట్లీ హ్యాపీ విషయాలన్నీ షేర్ చేసుకోవడానికి అన్నోన్ పర్సన్ తోటే ఎందుకు చేసుకుంటారు, హ్యాపీగా పక్కన ఉన్న వాళ్ళతోటే చేసుకుంటారు. బట్ సాడ్ విషయాలు ఉంటాయి కదా కొన్ని విషయాలు. మీరు ఏదన్నా ఒక గాసిప్ చెప్పాలి నాకు అని అనుకుంటే హ్యాపీగా వింటాను, అదైతే ఫ్రీ ఆఫ్ ఛార్జ్. లేదు, మీరు ఏదన్నా ఒక సాడ్ ఉన్నారు, కొంచెం బాధపడుతున్నారు అని అంటే, ఏదన్నా ఎవరితో గొడవ అయింది, ఆ విషయం షేర్ చేయాలి అని అనుకుంటే, దానికి వినడానికి $100 ఛార్జ్ చేస్తాను, విని మీతో కూర్చొని ఏడవాలి అని అంటే $200 ఛార్జ్ చేస్తాను, విని ఏడ్చి ఏదన్నా ఒక సలహా చెప్పాలి అని అంటే $300 ఛార్జ్ చేస్తాను. సో అదనమాట నా రేట్స్.
8: మీరు నిజం అనుకోలేరు. హలో ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని మేడం, మిమ్మల్ని మీరు అందరూ ఇట్లాంటి బుట్టల్లో పడకండి. ఇలాంటి వాళ్ళు ఎవరో ఏదో చాలా చెప్తూ ఉంటారు, మనం అన్ని హాహాహా అని నవ్వి వదిలేసారనమాట పక్కకి. బికాజ్ శిరీష ఈ ప్రొఫెషన్ నే థెరపిస్ట్ ప్రొఫెషన్ అంటారు శిరీష, ఓకేనా? అది గనక స్టార్ట్ చేశారా
7: థెరపిస్ట్
8: థెరపిస్ట్ గానీ లేదనంటే మేబీ అదే సైకియాట్రిస్ట్ ఆర్ వన్ ఆఫ్ దీస్. ఇదేంటి సైడ్ గా ఇది కూడా చదివేసి చేసేసావా ఏంటి పండితురాలు?
7: అవన్నీ నేనే ఇచ్చాను. మన ఇంకొక విషయం ఏంటంటే, మన రెగ్యులర్ లిజనర్స్ కాలర్స్ ఎవరైనా ఉంటే ఈ రేట్స్ కావు, మనం విడిగా మాట్లాడుకుని రేట్స్ సెట్ చేసుకుందాం, కొంచెం తక్కువకే ఇస్తాను. బట్ చెప్తున్నాను కదా గాసిప్ అయితే ఫ్రీ, ఎంత చెప్పినా వింటాను నేను.
8: Yes, సో అలా మనం ఇంకొన్ని కబుర్లు చెప్పేసుకుంటూ ఉంటాము. ఫర్ నౌ దిస్ ఓ సక్కనోడు సాంగ్ ఇస్ కమింగ్ అవర్ వే.

0: ఓకే. సో మనం ఎయిటీస్ లో రాణించినటువంటి స్టార్స్ వాళ్ళందరి సాంగ్స్ కూడా ఇంకా మనం లేటెస్ట్ మూవీస్ లలోంచి కూడా ఇంకా హిట్లు కొడుతున్నారు అని అంటే డెఫినెట్లీ స్ట్రాంగ్ గోయింగ్ అన్నట్టే చెప్పొచ్చు. లైక్ వెంకటేష్ గారు, నాగార్జున గారు కింగ్ 100 అంటూ ఇంకా ఇంకో 4 మంత్స్ 5 మంత్స్ లో వచ్చేస్తారనుకుంటా రిలీజ్ అవుతుంది. సో లాడ్ ఆఫ్ 80s స్టార్స్ అట్లీస్ట్ టీఎఫ్ఐ పరంగా అయితే ఇంకా స్ట్రాంగ్ గానే లీడ్ చేస్తున్నారు అనిపిస్తుంది.
1: అది ఒక చాలా చాలా 80s 80s 80s అని అంటున్నాం కదా అనూహ్య. అయితే ఒక్క విషయం చెప్పు, మేబీ మన జనరేషన్ 90s లో పుట్టిన వాళ్ళు అసలు ఏం టెక్నాలజీ లేని రోజులు చూసారు, అండ్ దెన్ ఇప్పుడు ఇలా అప్ టు డేట్ ఉన్న టెక్నాలజీ ఇది కూడా చూస్తున్నాం మనం యాక్టివ్ గా. అప్పటిది ఒక్క థింగ్ నువ్వు మిస్ అవుతున్నావు అని అంటే నువ్వు ఏం మిస్
0: అవుతున్నావు, లైక్ ఒక థింగ్ లాగా చెప్పాలనుకుంటేనా
1: థింగ్ ఆర్ ఏదైనా ఒక థింగ్?
0: అమ్మో ఎంత డీప్ క్వశ్చన్ అడిగేసిందండి స్పాట్ లో పెట్టేసి. ఏమో లైక్ ఫస్ట్ టక్కుమని దిస్ మే సౌండ్ లిటిల్ బిట్ సిల్లీ, ఏంది ఇంత మంచి క్వశ్చన్ అడిగితే ఇంతే చెప్తుందని, బట్ చాలా విషయాలలో అంటే
1: మేబీ ఇది వెరీ సిల్లీగా ఉన్నా కూడా నువ్వు చెప్పే ఆన్సర్ మేబీ నువ్వు ఆశా చాక్లెట్ అని చెప్పినా కూడా అది ఒక డీప్.
0: సో అట్లా నాకు టెలిఫోన్ ఇది మనకి ల్యాండ్ లైన్ ఉండేది కదా, ల్యాండ్ లైన్ ఐ థింక్ ఐ 90s కిడ్స్ డెఫినెట్లీ మనం ఉండే చాలానే ఇయర్స్ గ్రోయింగ్ అప్ ఇయర్స్ యూజ్ చేసాము. సో అది ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అనమాట, అలా ఒక రింగ్ వచ్చి మనం అక్కడ దాకా వెళ్ళి టెలిఫోన్ దగ్గరికి వెళ్తేనే మనం ఆ కాల్ అటెండ్ చేయొచ్చు అలాంటిది. ఎవ్రీథింగ్ హెస్ చేంజ్ సో మచ్ దట్ ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఇప్పుడు ఫోన్లలో యూ కెన్ జస్ట్ ఆన్సర్ ఏదైనా చేయొచ్చు. ద వరల్డ్ ఇస్ ఎంటైర్లీ ఇన్ యువర్ హ్యాండ్స్ దీస్ డేస్ కదా. సో ఐ డెఫినెట్లీ మిస్ దట్ టైమ్ వేర్ కొంచెం ఎఫర్ట్ పెట్టి మనము ఒక పని చేయాలని అంటే జరిగే పనులు అనమాట అప్పుడంతా. అండ్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ యాంటిసిపేషన్ ఆల్సో, అంటే ఎవరైనా కాల్ చేయాలని అంటే ఒక టైంకి చెప్తారు, అండ్ దెన్ సరే ల్యాండ్ లైన్ కూడా పక్కన పెడితే దానికన్నా ఇంకా ముందర టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి నిల్చొని వెయిట్ చేసి ఆ కాల్ మాట్లాడి తర్వాత రావాలి అని అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ లెటర్ రాసి అది పోస్ట్ చేసి ఎలాగైతే మనకి ఫుల్ ఫీలింగ్స్ క్రియేట్ అవుతాయో, ఇమోషన్ బాండ్ క్రియేట్ అవుతుందో, అలా నెక్స్ట్ లెవెల్లో ల్యాండ్ లైన్ కి మన జనరేషన్ లో అది ఐ థింక్ ఇస్ అ గ్రేట్ మెమరీ అని అనిపిస్తుంది.
1: అండ్ నువ్వు ల్యాండ్ లైన్ గురించి చెప్పగానే నాకు ఇంకోటి గుర్తొచ్చింది ఏంటంటే, ఈ ల్యాండ్ లైన్ ఇప్పుడు మన సెల్ ఫోన్ లో ఎవరైనా ఫోన్ చేస్తున్నారు అంటే మోస్ట్లీ వాళ్ళ నంబర్ సేవ్ చేసుకుని ఉంటాము, అన్నోన్ కాల్స్ ఎత్తాము, ఎవరు కాల్ చేస్తున్నారన్నది తెలుస్తుంది. బట్ ఆ ల్యాండ్ లైన్ లో ఎత్తి మనం హలో అనేదాకా ఎవరు కాల్ చేస్తున్నారు అన్నది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్.
0: అవును,
1: ఫోన్ చేశారు నాకు అన్నట్టులాగా. అండ్ ఈవెన్ మనం స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇంటి నంబర్ ఎవరికన్నా ఫ్రెండ్స్ కి ఇవ్వాలి అంటే ల్యాండ్ లైన్ నంబరే కదా, ఏ ఫ్రెండ్ ఫోన్ చేస్తుందో తెలీదు. సాటర్డే ఎప్పుడైనా సండే రోజు బర్త్డే వచ్చింది అని అంటే ఏ ఫ్రెండ్ ఫోన్ చేస్తుందో తెలీదు, మనకి స్కూల్ కి వెళ్ళాం కాబట్టి. సో అదే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అయిపోతున్నాం.
0: అవును అవును, ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ అయిపోతుంది. ఇంకొకటి ఆ ల్యాండ్ లైన్ ఒకవేళ సరే నువ్వు కూర్చున్న చోటుకి నీకు ఇంకో పని కూడా చేయాలి, మల్టీ టాస్క్ చేయాలి అని అంటే కొంచెం వైర్ ఇంకో రూమ్ వరకు లాగాలి అని అంటే అదో ఒక తంతు లాగా కదా, అంటే ఇట్ ఇస్ వన్ హ్యాపీ ఫీలింగ్ అది. అక్కడ ల్యాండ్ లైన్ ఒక చోటు ఉన్నా గానీ లాక్కుంటూ లాక్కుంటూ తీగ ఇంకో రూమ్ వరకు తీసుకెళ్లి అక్కడ ఇంకో పని చేసుకుంటూ ఇంకా మాట్లాడేది. సో అలా వాట్ ఎవర్ వాజ్ నీడెడ్ అంతవరకే మనం వాడేసి అక్కడ పక్కన పెట్టేసి వెళ్లిపోయి మనం వేరే పనులు మనం చూసుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు దాట్ హెస్ గాటన్ ఫుల్లీ రిప్లేస్డ్ విత్ డిజిటల్ స్క్రీన్స్. ఇంకా ఇంకా అవన్నీ మళ్ళీ ఇంకొక పెద్ద చాప్టర్ అయిపోతుంది. బట్ యస్, శిరీషకి ఇంకేదన్నా ఇంకేదైనా గుర్తొస్తుంది? జస్ట్ లైక్ నేను టెలిఫోన్ గురించి చెప్పినాను, ఇంకేదైనా గుర్తొస్తుంది? దాని గురించి మాట్లాడుకునే ముందర మన పవన్ కళ్యాణ్ గారి పాట ఇస్ కమింగ్ ఆర్ వే, లెట్స్ గో డాన్స్ చేద్దాం.
1: మీరు ఏది మిస్ అవుతున్నారు 80s or 90s టైం నుంచి ఇప్పటికీ అన్నది కూడా షేర్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాం మేము మీరు ఏది మిస్ అవుతున్నారు అన్నది తెలుసుకోవడానికి. 9726361966.

0: అమేజింగ్. సో ఎస్, అలా బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మేం పెట్టేసుకుని వచ్చేసినామని మేం ఫీల్ అయిపోతున్నాం, గానీ ఆ బ్యూటీకి మీరు కూడా యాడ్ చేయాలమ్మా. మీరు యాడ్ చేస్తేనే బాగొస్తుంది కాబట్టి. సో కాల్ అస్ అట్ 972-626-1966 టు యాడ్ టు ద సాంగ్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. ఆల్ రైట్. సో శిరీష, టెలిఫోన్ గురించి కొంతసేపు మాట్లాడుకున్నాము. ఎస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద 80s 90s బ్యూటిఫుల్ థింగ్స్ దట్ వీ నౌ హ్యావ్ ఓవర్కమ్ అండ్ ఇంకా చాలా అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి టెక్నాలజీ. ఇలాంటిది ఇంకొకటి చెప్పాలంటే నా దగ్గర అయితే ఇంకొకటి గుర్తొచ్చింది, బట్ ఐ వాంట్ టు గివ్ యూ ద ఛాన్స్. నువ్వు ఏమైనా అనుకున్నావా ఇందాక?
1: నాకు మిస్ అయ్యేది ఒక రకంగా మిస్ అవుతుంది, ఒక చేస్తే ఇలా ఇలానే ఉండుంటే బాగుండేది అని అనుకునేది ఏంటి అని అంటే, నిజంగా ఏ మాటకు ఆ మాట, ఇంకా మనం 80s లోనే ఉన్నాము అని ఏమాత్రం ఐడియా ఉండున్నా, ఆర్ 80s లో పుట్టి కొంచెం తెలివితేటలు ఉండున్నా, ఈ హైదరాబాద్ లో ఈ కోకాపేట లాంటి ప్లేస్ ఉన్నాను, 2 ఎకరాలు కొనేసి కొంచెం గోల్డ్ కొనుక్కొని అప్పుడంతా కొంచెం చీప్ చీప్ గా వచ్చేది అంటే, ఇప్పటికి చీప్ లే బట్ అప్పటికి అది ఆ ఏజ్ కి అది కొంచెం కాస్ట్లీనే ఉండేది ఏమో అప్పటికి. ఆ లేకపోతే ఏదన్నా మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఆస్తులు ఏమన్నా ఉంటే అప్పట్లో తాతలు అమ్మేశారు అని చెప్పి మీమ్స్ నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో చాలా మంది మీమ్స్ వేస్తా ఉంటారు అన్నమాట, మాకు అప్పట్లో 40 ఎకరాలు ఉండేవి, 40 ఎకరాలు ఊతకుండానికి ఇంట్లో పన్నెండు గ్రాసం చేశాడు అని అట్లాగా సో మీమ్స్ నడుస్తా ఉంటాయి అన్నమాట. సో అప్పటి పెద్దవాళ్ళకి వద్దు మీరు ఇవన్నీ అమ్మద్దు అని చెప్పడం
0: కరెక్టే. అసలు చాలా ఫేర్ పాయింట్ ఇది. అంటారు కదా ఇప్పుడున్న రోజు గురించి కాకుండా కూడా ఇంకొంచెం నెక్స్ట్ జనరేషన్ కి ఉపయోగపడేలాగా సేవింగ్స్ చేయాలి ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు, బట్ మరీ అసలు 10 జనరేషన్స్ కూర్చొని తినేంత కాకపోయినా గానీ, అంతలా గ్రీడీనెస్ కాకపోయినా గానీ ఇంకొంచెం బెటర్ గానీ, నువ్వు అన్నట్టు ఆ టైంలోనే కొనుక్కొని పెట్టుకొని ఉంటే బాగుండు, బట్ ఆ టైంలలో కొనుక్కోడానికి మన దగ్గర మళ్ళీ స్తోమత ఉండి ఉండాలి అని. అప్పట్లో 2 రూపీస్ చాక్లెట్ ఇస్ ఈక్వల్ 10 రూపీస్ చాక్లెట్ ఆఫ్ 50 రూపీస్.
1: ఎగ్జాక్ట్లీ. అప్పట్లో మేబీ నా ఉద్దేశం, నా ఐడియా ఏంటంటే, అప్పట్లో అందరికి పొలాలే ఉండేవి, డబ్బులు ఉండేవి కాదు. సో పీపుల్ ఆ డబ్బుల కోసం పొలాలు అమ్మేసేవాళ్ళు, ఇప్పుడేమో అందరు ఆ డబ్బులు ఇచ్చే పొలాలు కొనుక్కుంటున్నారు.
0: అవునవును, దాట్ ఈస్ ఫేర్. అవును, దాట్ ఈస్ అనదర్ రివర్స్ ట్రెండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. కరెక్టే, పాయింట్అవుట్ చేసింది. అమేజింగ్. సో యా, ఇంకో పాట వేసేద్దామా లేదంటే? యా, యాక్చువల్లీ వేసేసి వచ్చి నేనేమనుకున్నాను దాని గురించి కూడా చెప్పేస్తా.
1: ఆఫ్ కోర్స్. యా,
0: ఎస్, ఆసమ్.

0: Whoa! So yes, I am aithe enjoying today's show because especially Sirisha tho paatu kalisi maatladutu enjoy chestunnam kabatti I'm definitely enjoying and we are all hoping that mee andaru kuda vintu kuda enjoy chestunnaru meeru edo oka panlu cheskuntu vintunnaro ledanante drive cheskuntu vintunnaro whatever the scene is thank you for listening and inka manchi announcements antu unte because తినే టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి హియర్ వి గో ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు గివ్ యూ వన్ ఆఫ్ ద బెస్ట్ రికమెండేషన్స్ ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం యూ హ్యావ్ టు హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజిన్ అనమాట హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూ స్పేషియస్ ప్యాటియో సీటింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ బుఫే అయినా ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీడ్ గా ఉంటుంది ఇంతేకాదు మీ ఫంక్షన్స్ పార్టీస్ కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్ సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ విజిట్ మైత్రీస్ ఇండియన్ క్విజీన్ నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్ సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో
1: Awesome. So, ఇప్పుడు రెస్టారెంట్స్ గురించి చెప్పామను బానే ఉంది ఒక్కొక్కసారి కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి అవన్నీ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది కానీ ఒక్కొక్కళ్ళకి ఓ ఇది తెలియదే మాకు అని కూడా అనొచ్చు లేకపోతే కొంచెం మధ్యాహ్నం అలాంటి టైమ్స్ లో మనకి సరిగ్గా ఫుడ్ ఫాల్స్ ఉండవు కదా రెస్టారెంట్స్ కి సో అలాంటి టైంలో రెస్టారెంట్స్ వాళ్ళందరూ మీరు బాధపడాల్సిన అవసరమే లేదు మనకు ఒక డీల్ ఉంది deals.banana.com అని ఒక వెబ్సైట్ ఉందన్నమాట ఆ ప్లాట్ఫామ్ లో ఏంటంటే ఎక్స్క్లూజివ్ డీల్స్ కూపన్స్ అవన్నీ పెట్టచ్చు మీరు మీ రెస్టారెంట్ కి సంబంధించి అవన్నీ కస్టమర్స్ కి రీచ్ అవుతాయి సో ఎవరైతే యాక్టివ్ గా ఫుడ్ గ్రేట్ ఫుడ్ గురించి మంచి ఫుడ్ గురించి ఆఫర్స్ గురించి సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మీ డీల్స్ కూపన్స్ వెళ్ళిపోతాయి అన్నమాట ఈ రెస్టారెంట్ ఓనర్స్ అందరూ ఓ ఇది మాకేమన్నా బెనిఫిట్ ఉంటుందా అని రెస్టారెంట్ ఓనర్స్ గనక చూస్తుంటే మీకు ఈ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెటింగ్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐఏ చూసుకుంటుంది అండ్ వీళ్ళు పర్ ఆర్డర్ కమిషన్ ఉండదు అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కి గ్రోత్ ప్లాన్ 3 మంత్స్ వరకు ఫ్రీ ఇస్తున్నారనమాట సో రెస్టారెంట్ ఓనర్స్ ఎవరు వెయిట్ చేయకండి డీల్స్ బనానాకి వెళ్ళండి వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసుకోండి ఏఐని ఇలా మంచిగా యూజ్ చేయండి

0: ఏంటి ఇలా 80s ఫోటో లియండి 90s ఫోటో లియండి అని అడగడం కాకుండా, సో డీల్స్ బనానా AI ని యూజ్ చేసి మీ రెస్టారెంట్ బిజినెస్ ని పెంచుకోండి.
1: ఆసమ్. సో రెస్టారెంట్ తినడానికి వెళ్లే వాళ్ళైనా, రెస్టారెంట్ రన్ చేసే వాళ్ళకైనా గానీ మనమైతే ఏం చక్కగా ఆప్షన్స్ ఇచ్చేస్తున్నాము, మంచి డీల్స్ చెప్పేస్తున్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు అందరూ కూడా ఎంజాయ్ చేసేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ మంచి మాటని డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి, సో దాట్ దే ఆల్సో కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ కదా. జస్ట్ లైక్ మీరు రేడియో సురభి వింటున్నారు, వాళ్ళకు కూడా రేడియో సురభి వినమని చెప్పేసేయండి.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హెడ్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
7: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: Hello, Namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD.
1: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం సాన్స్ లైక్ హోమ్. ఇంకొక 1.5 అవర్ ఉండబోతున్నాము, మంచి మాటలు మీకు చెప్పబోతున్నాము. సో ఎస్, టు యాడ్ టు ఆల్ ఆఫ్ దాట్ మీరు కూడా కాల్ చేసి మాతో మాట్లాడాలనుకుంటే 9726361966 ఇస్ ద కాల్ నంబర్. సో ఇందాక 80s 90s లలో ఇస్ దర్ ఎనీథింగ్ ఎల్స్ దట్ ఐ వుడ్ వాంట్ టు కమ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది అని అంటే, చెప్పబోయింది నేను మూవీ థియేటర్కి వెళ్ళి టికెట్స్ కొనుక్కుని అప్పుడు వెళ్ళి చూడాలి సినిమా అనే ఒక కాన్సెప్ట్ అయితే నాకు చాలా చాలా రిలీవ్ చేయాలనిపిస్తుంది. బికాస్ దేర్ ఆర్ టైమ్స్ థియేటర్కి వెళ్ళి ఓ టికెట్ లేదా అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేసేసేది, అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ అక్కడ టికెట్స్ దొరికిన వాళ్ళకే లక్కీ పీపుల్, అంటే యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ ఫస్ట్ డే ఫస్ట్ షో సిచ్యువేషన్ అని ఆ చామ్ ఏదైతే ఉంటుందో థియేటర్స్ కి వెళ్లి ఎక్స్పీరియన్స్ చేసేది, ఆ చామ్ మళ్ళీ వెనక్కి వస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ రేట్స్, అంటే ప్రైసెస్ మాత్రం ఇప్పుడు ఉన్నట్టుగా పేలిపోయినట్టు కాకుండా ఆ ప్రైసెస్ వెనక్కి వచ్చి, యా, సో అలా అనిపిస్తుంది నాకు.
0: అది యాక్చువల్లీ మంచి థాటే అనూహ్య. అయితే నాకేమనిపిస్తుందంటే, నోయింగ్ యూ, అలా నువ్వు లైన్ లో నిలబడి టికెట్ల కోసం కొట్టుకొని
1: లేదు
0: అదంతా నువ్వు చెయ్యాలి అనుకుంటున్నావు అన్న ఊహ ఆలోచనే నాకేంటో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది.
1: అర్థమైంది, అదే ఎక్స్ప్రెషన్ ఏంది అలా పెట్టింది నేను మాట్లాడుతుంటా అనుకున్నాను. బికాజ్ సి అది నేను చేస్తాను అన్నట్లేదు, ఆ ట్రెండ్ వెనక్కి వస్తే అందరూ చాలా చెప్పేవాళ్ళు
0: బయట నుంచి చూసి ఎంజాయ్
1: చేద్దాం. సో అందరూ చేస్తా ఉండేది, చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు మాట్లాడేవాళ్ళు కదా. అబ్బా అప్పట్లో అసలు లైన్లలో నిల్చొని అలా కష్టపడే దాని గురించే చాలా గ్లోరిఫైడ్ గా చెప్పేస్తా ఉండేవాళ్ళు. వెన్ యూ లిసన్ టు లైక్ సరే దిల్ రాజు గారు మాట్లాడేటప్పుడు, లైక్ సమ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎవరైతే మాట్లాడుతూ ఉంటారు కదా చామ్ ఆఫ్ థియేటర్స్ గురించి చెప్తుంటే, సో అది విన్నప్పుడల్లా ఓహో ఆ కష్టంలో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఫేవరెట్ హీరో మూవీస్ అన్ని కూడా థియేటర్స్ లో చూసారు అట్లా అని అంటే, ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది కాబట్టి ఓటీటీ గానీ లేదనంటే ఆన్ డిమాండ్ మూవీస్ మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ చూసుకుంటూ వెళ్ళిపోతూ. సో ఆ చామ్ చాలా మంది మిస్ అవుతున్నట్టున్నారే, అరే ఒకవేళ ఆ ట్రెండ్ వస్తే అలాంటి వాళ్ళు బాగుపడతారు కదా.
0: నేను
1: నా గురించి ఎప్పుడు ఎక్కువ ఆలోచించను అమ్మా, లోక కళ్యాణం ఎలా జరగాలి అని మాత్రమే ఆలోచిస్తాను.
0: ఓకే అనూహ్యకి చెప్పండి గైస్, మీరు అప్పట్లో మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము ఈ మూవీ థియేటర్స్ సినిమాల గురించి నాస్టాల్జియా ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము థియేటర్స్ దగ్గర మీరు ఎలా చెమట చిందించారు, ఎలాంటి రక్తాలు చిందించారు, ఎలా వెళ్లి సినిమాలు చూసారు అన్నది చాలా సార్లు మనం డిస్కస్ చేసుకున్నాము. బట్ ఒక్కసారి మీరు గనక మీరు అలా వెళ్ళి ఏ సినిమాకి అలా చిందించారు, అసలు ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి అన్నది కూడా మన అనూహ్యకి షేర్ చేయండి. 9726361966 కి కాల్ చేయొచ్చు మీరు.

0: ఓహో, సో లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ పాట అయితే పడిపోయింది మన ప్లేలిస్ట్ లలో ఇవాళ. ఎస్పెషలీ అసలు పూర్ణ ఫుల్ లెంత్ డాన్స్ ఉంది అని అంటేనే ఐఎమ్ ఓన్లీ ఎక్సైటెడ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్ బికాస్ చాలా టాలెంటెడ్ ఉమెన్, డాన్స్ బాగా చేస్తారు. అండ్ అది కూడా రజనీకాంత్ గారి మూవీలో ఫుల్ లెంత్ పాట అంటే బంపర్ ఆఫర్ అన్నట్టు. సో యెస్, జైలర్ 2 ఇస్ అప్ కమింగ్ లుక్స్ లైక్. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ వదిలారు. డు యూ నో శిరీష ఎప్పుడు వస్తుంది రిలీజ్?
1: కొన్ని మంత్స్ పడుతుందిలే. ఇప్పుడు అంతా ఇప్పుడు ఒక పాట రిలీజ్,
0: అవును, 6 మంత్స్
1: తర్వాత ఇంకొక పాట వచ్చి అట్లా ఉంది కదా. సో అలా చాలా టైమే పడుతుందిలే.
0: సో అది సంగతి అన్నమాట. ఆల్ రైట్, సో ఇంకేమన్నా మనకి సమాచారం వచ్చిందా 90s 80s కి సంబంధించింది? ఎనీథింగ్ ఎల్స్ దట్ పీపుల్ ఆర్ వాంటింగ్ బ్యాక్? అఫ్ కోర్స్ నేనైతే డివిడీల గురించి చెప్పాను. అదేంటో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఉంది లేదా యూట్యూబ్ లో ఉంది అని అంటే, ఇక్కడ ఒక సినిమా చూడాలనుకున్న సినిమా రీ రిలీజ్ వరకు వెయిట్ చేసే బదులు మనమే ఇంట్లో కూర్చొని ఇంకొకసారి చూసేస్తుంటాం కాబట్టి మనకు ఫేవరెట్ లైక్ మూవీస్ లైక్ ఆనంద్ ఫర్ ఎగ్జాంపుల్, అవన్నీ ఒక ఫిజికల్ రూపంలో ఉంటే బాగున్ను, ఆ రికార్డ్స్ రూపంలో పెట్టుకుంటూ ఉంటే బాగున్ను అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో దాట్ వాజ్ అనదర్ థింగ్ ఐ వాంటెడ్ టు యాడ్. ఐ థింక్ వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ కాలర్స్ కూడా కదా ఇందాక.
1: నువ్వు కోరుకున్న, మేమందరం కొట్టుకుంటే చూడాలి అని నువ్వు కోరుకున్న ఏదైతే ఉందా అమ్మా, మేము అప్పట్లో ఫుల్ కొట్టేసుకున్నామమ్మా, ఇలా గీకేసి కొట్టేసుకుని అందరూ గోర్లతో గీకేసి ఇలాంటివన్నీ చాలానే జరిగాయమ్మా మాకు.
0: మాకొద్దు అని అన్నారా?
1: గుడ్ ఓల్డెన్ డేస్ అని అన్నారు. బట్ మళ్ళీ ఇది ఇలాంటిది కావాలా అని అంటే ఆలోచించారు.
0: ఓల్డ్ లోనే పెడదాము, దానికి గుడ్ గానే మెట్టి పెట్టేసి గుడ్ ఓల్డ్ అని చెప్పేద్దాం అని అనుకున్నారా? ఓకే ఓకే ఓకే. సో యెస్, ఆన్ దాట్ నోట్ ఇంకొక రిమైండర్ కూడా చెప్పేద్దామా పోనీ ఇండియా బజార్ గురించి, బికాజ్ గణేష్ నుని ప్రిపరేషన్స్ ఎలాగూ మనం ఇవాళ నైట్ నుంచో రేపటి నుంచో, అసలు రేపటికైతే స్టార్ట్ చేసేసేయాలి. సో ఇంకొకసారి చెప్పేస్తున్నాము, ఈ వినాయక చవితి ఇండియా బజార్ ఇస్ ఇన్వైటింగ్ యూ టు బ్రింగ్ హోమ్ గణేష విత్ డోల్ తాషా. సో డోల్ లో పార్టిసిపేట్ చేయాలి, డోల్ తాషా సెలబ్రేషన్ అన్నిట్లో కూడా మీరు ఉండాలి అని అనుకుంటే కనుక సెలెక్ట్ ఇండియా బజార్ లొకేషన్స్ లోనే జరుగుతున్నాయి, లైక్ లిటిల్ ఎల్మ్, ఎల్డొరాడో, వెస్ట్ ప్లేనో, మెకినీ అండ్ సెడార్ పార్క్ in Austin. So in case you have people that you know in Austin, vallu kuda ilanti celebrations Austin lo India Bazaar chestuna Dol Tasha celebrations lo enchakaga participate cheyochu. And on Sunday, September 13th, anmata, 6 p.m. to 9 p.m., you can experience the beats and traditions of a live Dol Tasha. And definitely shopping cheyochu. Meek kavalsina 20 puja samagri anni kuda, like in fact, puja essentials to partu festive decor kuda kavali anankunte. They're always open, anni stores locations lalo. They're ready to serve all of us anmata. And Ganesha idols gurinchi vere pratyekanga chappa. లేదు ఇండియా బజార్ లో యూ కెన్ గో హెడ్ అండ్ పర్చేస్ దెమ్ అట్ ఆల్ రేంజెస్ ఆఫ్ సైజెస్. మనం ఇవాళ మన స్టూడియోలో మేక్ యూర్ గణేష అండ్ టేక్ యూర్ గణేష ఏదైతే సెలబ్రేట్ చేసుకున్నామో, ఈవెంట్ కండక్ట్ చేశామో, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో టు ఆల్ దోస్ ఫ్యామిలీస్ అండ్ టు ఆల్ దోస్ పార్టిసిపెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. వచ్చారు 10 o'clock నుంచి ఆల్మోస్ట్ 2 o'clock 3 o'clock వరకు చేసుకుంటూనే ఉన్నాము గణేషాస్. సో చాలా గణేషాస్ ఆర్ రీచింగ్ అ లాట్ ఆఫ్ హోమ్స్ ఆల్రెడీ రెడీ ఫర్ పూజాస్ అన్నమాట. సో యా, ఇన్ కేస్ మీరు కొనడానికి మక్కువ చూపించట్లేదు అని అనుకుంటే రేపు కూడా మన దగ్గర టైం ఉందండి. ఇంట్లో మన శిరీష పిండ్లు వాడి, బియ్యపు పిండ్లు వాడి అట్లాంటివి ఏదో కొంచెం క్రియేటివ్ గా చేస్తున్నారు. సో అలాంటి ఐడియాస్ కూడా కొన్ని బారో చేసుకుని మేక్ యువర్ ఓన్ గణేష అండ్ జస్ట్ లైక్ గౌరమ్మ. సో యెస్, అది నేను ఇవ్వాలనుకున్నటువంటి మెసేజ్ శిరీష.
1: సో మనం క్లే గణేష్ అనే వాడదాము, నీడల్లో కలిపితే కలిసిపోతా ఉంటాడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన దగ్గరికి రావాలి కాబట్టి. సో మీరు అది ఫాలో అయిపోండి అనమాట. ఈలోపు ఇంకొక మంచి పాట కూడా వినిచ్చేసేయండి.

అమేజింగ్. సో ఇవన్నీ కూడా ఈ పాటలు, ఎస్పెషలీ ఈ సాంగ్ ఏదైతే మనం ప్లే చేశామో, ఇట్ ఫీల్స్ లైక్ మన లవ్ లో ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సాంగ్ వినిపించేస్తే చాలానే మోటివేషన్ వస్తుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే అది తట్టింది కాబట్టి ఐడియా, నేను రేపటి నుంచి లూప్ లో వింటానన్నమాట ఈ పాట, బికాస్ లిరిక్స్ చాలానే ఇన్స్పిరేషనల్ గా ఉన్నాయి. వస్తాడే నీ ప్రేమ అనుకుంటూ ఐఎమ్ డెఫినెట్లీ పుట్టింగ్ దిస్ సాంగ్ ఆన్ ద లూప్. సో ఎస్, ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీ చేస్తున్నట్టున్నాము మేము ప్లే చేయడానికి. సో వై డోంట్ వి లిసన్ టు దాట్ అండ్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద షార్ట్ బ్రేక్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: Welcome back. Meer vintunnaru Kushi Kushi ga with us, Anuhya and Sirisha Toti. Ee roju manam 2 hours of show complete aipoyindi. So meer indake Radio Surabhi app vesukunnara, vesukoleda, కార్ లో ట్యూనింగ్ చేసుకున్నారా, లేదా ఐ నో ఈ టైంలో మీరు బయటకి వచ్చి రేపు వినాయక చవితికి కావాల్సిన సామాన్లు, వారి ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ ఇవన్నీ తీసుకెళ్తూ ఉంటారని. బట్ ఈ మొత్తం ప్రాసెస్ లో మీకు కంపానియన్ గా మేము ఉండబోతున్నాము అనూయ అండ్ శిరీష ఇంకొక 1 అవర్ పాటు. అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్.
5: Okay, so ee 1 hour segment, let's start with inkoka beautiful paata. Here we go.

0: ఆసమ్. సో మనకి 6 o'clock అయింది అని అంటే యూజువలీ మనం వి ట్రై టు బ్రింగ్ అ గ్రేట్ గేమ్ సెగ్మెంట్ కాబట్టి క్వశ్చన్ ఎయిర్స్ ట్రివియానో సంథింగ్ లైక్ దాట్ ఉండబోతుంది కాబట్టి అలాంటిదే మనము అప్కమింగ్ మన గణేష కి సంబంధించింది చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఐ థింక్ వీ హ్యావ్ సమ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మన వైపు అయితే మీరు రెడీగా ఉన్నారా అనేది ప్రశ్న. సో కాబట్టి మీరు ఎంచక్కగా కాల్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి, ఫోన్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. ఐ నో ఇఫ్ యువర్ డ్రైవింగ్ కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు కాబట్టి చూసుకొని కేర్ఫుల్ గానే మాకు ఆన్సర్స్ చెప్పండి డ్రైవ్ చేసుకుంటూ. సో 9726361966 ఇస్ ద కాలింగ్ నంబర్. అండ్ ఎంచక్కగా శిరీష దగ్గర మన ఎప్పుడు కూడా క్వశ్చన్ బ్యాంక్ బ్యాంక్స్ ఉంటాయి కాబట్టి ఆ బ్యాంక్స్ లలోంచి వన్ బ్యాంక్ లో అకౌంట్ మనం ఓపెన్ చేసేద్దాము. లెట్స్ హియర్ ఆర్ ఫస్ట్ క్వశ్చన్ శిరీష.
1: రైట్. సో ఈ గణేష్ పండగ వినాయక చవితి అంటే జనరల్లీ ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది పిల్లలే కదా, పిల్లలకి కూడా ఫేవరెట్ గాడ్ లాగా ఉంటాడు. సో మనం ఈసారి పిల్లల్ని కొంచెం ఎక్కువ టార్గెట్ చేసి గణేష్ గురించి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అండ్ పేరెంట్స్ వాళ్ళని గణేష్ గురించి ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నారు అన్న దానికి ఒక టెస్ట్ లాగా అనమాట ఇది.
0: అయ్యమ్మో చాలా పెద్ద పదాలే వాడేసిందండి, పెద్ద బాణమే వేయబోతుంది మనందరి వైపు. నేను మీ వైపు ఉంటున్నాను కాబట్టి ఏం పర్వాలేదు, నేను చూసుకుంటానండి. మీ వైపు నుంచి వాదించాలన్నా తెగదింపులు చేయాలన్నా లేదా మన వైపుకి ఒక పాయింట్ తీసుకురావాలన్నా ఐఎమ్ హియర్ అండ్ ఆల్ యూ గైస్ హావ్ టు డూ ఇస్ జస్ట్ గివ్ మీ ద కాల్ అండ్ అటెంప్ట్ టు ఆన్సర్ అన్నమాట. సో ఈసారి పిల్లలు ఎవరన్నా మీతో పాటు రైడ్ చేస్తున్నారు, మీతో పాటు ఉన్నారు అండ్ దే వాంట్ టు ఆన్సర్ అని అంటే వి వెల్కమింగ్ దెమ్. సో 9726361966 క్వశ్చన్ ఏంటమ్మా?
1: యా, సో ఈ క్వశ్చన్ ఏంటి అని అంటే అనూహ్యాస్ ఫేవరెట్ డిపార్ట్మెంట్ అన్నమాట ఇది. గణేశుడికి చాలా ఫేవరెట్ అని చెప్పి మనం ఈ ఫుడ్ ఐటమ్ ని ప్రసాదం లాగా పెడతాము, అదేంటి?
0: ఓకే, సో గణేశునికి ఏ ప్రసాదం ఫేవరెట్ అనేది ప్రశ్న.
1: ఫేవరెట్ గా ఉంటుంది అండ్ అది మనం చాలా కామన్ గా ప్రసాదంగా పెడతాము.
0: ఆల్ రైట్, అదేంటి అనేది క్వశ్చన్. సో ఆన్సర్ చేసేసేయండి. ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ అపారెంట్లీ మూవీ కూడా బాగుందంటా.

0: ఓకే, సో క్వశ్చన్ ఇంకా ఓపెన్ లోనే ఉంచుతున్నాం కదా శ్రీష.
1: ఓ యా, మనకి ఆన్సర్స్ కావాల్సిన ఆన్సర్స్ వచ్చాయి, బట్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారులే గాని, బట్ ఎనీహౌ ఇంకా ఓపెన్ గానే ఉంచుతున్నాను ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి. గణేశుడికి మనం ఆయనకి ఇష్టం అని చెప్పి ఒక ఫుడ్ ని ప్రసాదంగా పెడతాము, ఆ ఫుడ్ ఏంటి అని క్వశ్చన్ అనమాట. జస్ట్ ఇప్పుడే ట్యూన్ ఇన్ అయ్యి ఎవరైనా ఉండుంటే మాత్రం ఇది క్వశ్చన్, 9726 ఇస్ ద నంబర్.
0: Awesome. Inko beautiful paata, dance beat unna paata.

0: yes, yes, yes. So dance songs, pleasant songs, melody songs, అన్ని వేసుకుంటూ వస్తున్నాము. అండ్ అప్కమింగ్ వన్ పాన్ ఇండియా సాంగ్ కూడా వేసేస్తాము. సో మేమైతే రెడీగా ఉన్నామో, మీరు ఆన్సర్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో yes, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే మోదకం అని అనుకుంటున్నాం మా టీం. మీ క్వశ్చన్ టీం చెప్పండి.
1: ఇంకా మీరు ఎందుకు అనుకోవాలి అసలు, అదే కరెక్ట్ ఆన్సర్ అయినప్పుడు.
0: ఎస్, ఓకే, ఆసమ్. సో వీఆర్ రెడీ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట.
1: ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మహాభారతంకి అండ్ వినాయకుడికి చాలా అంటే చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది కదా. అండ్ ఇన్ఫాక్ట్ వినాయకుడే కదా అది రాసింది, కానీ ఆయనకి ఎవరు చెప్పారు అదంతా, అంటే ఎవరు చెప్తుంటే రాశాడు?
0: ఓ, ఇది చిక్కులో పడే ప్రశ్న అవ్వచ్చేమో అనిపిస్తోంది, బట్ లెట్స్ సీ ఎంత మంది చెప్పగలుగుతారు. ఎవరు చెప్తూ ఉంటే గణేశుడు అంటే మన గణపతి బప్ప మహాభారతాన్ని మన వరకు వచ్చేలాగా రచించారు. సో ఆన్సర్ తెలిస్తే 9726261966 ఇస్ ద కాలన్ నంబర్. అండ్ గణేష్ ని గురించి మాట్లాడుతూ ఒక పాట కూడా పడకపోతే ఎట్లా? సో హియర్ వి గో, దండాలు చెప్పేస్తున్నామన్నమాట.

సో ఎస్ అలా మనం అయితే వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నాం అన్నమాట. రేపటి నుంచి ఇంకా నెక్స్ట్ 10-12 డేస్ అయితే ఇంకా ఫుల్ జామ్ ప్యాక్డ్ ఉంటుంది. ఎక్కడ విన్నా గానీ మనకి గణేషన్ పాటలే వినిపిస్తూ ఉంటాయి. అసలు ఇండియాలో వైబ్ గుర్తు తెచ్చుకుంటేనే ఇంకా వేరే లెవెల్లో

0: లకి మనకు తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తూ అలా ఒక హోమ్ హాపింగ్ అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట, టు సే హెలో టు ఆల్ ద గణపతి బప్పాస్. సో ఎస్, అలా మనం దాన్ని ట్రెడిషన్స్ ని ఇంకా లైవ్ లో పెడుతూ ఉంటాము. లుకింగ్ ఫార్వర్డ్ అండ్ వెరీ ఎక్సైటెడ్ శిరీష, హౌ ఆర్ యూ ఫీలింగ్?
1: అఫ్ కోర్స్ నేను కూడా చాలా ఎక్సైటెడ్ గానే ఉన్నాను. అండ్ నువ్వు ఇండియా అది గుర్తు చేస్తే నాకు గుర్తొచ్చింది, అక్కడ మా వీధిలో గణేశుడు ఏం పెట్టిన గణేశుడు 10 అడుగులు ఉన్నాడు, వీధి 7 అడుగులే అన్నట్టు అట్లా ఆ కొట్టుకోవడం దగ్గర అక్కడ స్టార్ట్ అయ్యేది. అండ్ నువ్వు ఈ హోమ్ హాపింగ్ అని అన్నావు కదా, ఆల్రెడీ శ్రావణ మాసం దగ్గర అది స్టార్ట్ అయింది.
0: అవును,
1: శ్రావణ మాసం నుంచి ఇప్పుడు ఈ వినాయక చవితికి, నెక్స్ట్ వచ్చే దసరాకి, ఇక తర్వాత వచ్చే సంక్రాంతి వరకు మొత్తం హోమ్ హాపింగ్ లే ఉంటాయి. మంచిగా కమ్యూనిటీస్ లో ఈవెంట్స్ చేసుకుంటారు. సో మంచిగా గుట్టుగా చేసుకుని ఎవరికి కనపడకుండా, మన కళ్ళు ఎవరి కళ్ళు మన మీద పడకుండా, ఎవరికి ఎక్కువ తెలియకుండా, హడావిడి లేకుండా అలా మంచిగా చేసుకుంటారు. బట్ అలాంటి అలాగే చేసుకోండి గైస్, ఇలా హడావిడిగా మన మీద చేసి ఏమీ లేని దానికి కూడా అందరూ మన మీద పడి ఏడ్చేదానికన్నా మనం ప్రశాంతంగా మనము మన దేవుడు హ్యాపీగా ఉందాము.
0: True, yes, that is the true intimate connection that we can develop kuda. So yes, amazing. So indakanu adigina question ki mana Shanmukh answer cheppesadu, evaru cheptu unte Ganeshudu manaki Mahabharatani rachincharu ani cheppesi, we have the answer as Vedavyasula varu cheptunnaru ani cheppi. There was that interesting story kuda untundi kada, aina నేను ఎక్కడ ఆగకుండా గణేశుడు అనుకుంటా చెప్తారు, మీరు ఆగకుండా చెప్పాలి అని చెప్పేసి, ఫాస్ట్ గా చెప్పాలి, సంథింగ్ లైక్ దాట్ హీల్ టెల్. అండ్ వేదవ్యాసుల వారేమో మీరు రాసేది ప్రతిదీ అర్థం చేసుకుని రాయాలి, నేను చెప్పే స్పీడ్ లో కూడా అన్నట్టు. సో ఐ థింక్ అలాంటిది ఒక బ్యాంటర్ కాన్వర్సేషన్ జరుగుతుంది టు ఛాలెంజ్ ఈచ్ అదర్. అండ్ ఇద్దరు కూడా ఆబ్వియస్లీ రైజ్ అబౌవ్ దట్ ఛాలెంజ్. మహాభారతం ఆయన ప్రతి సెంటెన్స్ అర్థం చేసుకుంటూ రాసేశారు అని చెప్పేసి గణేశునికి కూడోస్ చెప్తే, అండ్ వేదవ్యాసుల వారు ఎక్కడా పాజ్ చేయకుండా అదే చాలా స్పీడ్ గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోయారంట అనేది నాకు గుర్తు. డూ వాంట్ యాడ్ ఎనీథింగ్ ఎల్స్ శ్రీజా?
1: నువ్వు చెప్పిందంతా కరెక్ట్ అనుకు, నేనేం యాడ్ చేస్తాను. ఫస్ట్ బెంచ్ చెప్తే బ్యాక్ బెంచ్
0: బానే తిప్పావులే, తిప్పేశావు. Okay, so Ninindaka Natu, we have a Pan India song from a Doom Dham movie. Edaithe recently ga vachindo, let's listen and enjoy.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పుడు నువ్వు చేసినావు ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: ఇండియా వెళ్ళాలేమో నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
6: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. శిరీష అండ్ ఐ, మేము లాస్ట్ లెగ్ ఆఫ్ ద షో ఫర్ టుడే కోసం వచ్చేస్తున్నాము. 6:30 to 7 o'clock వీ గోన్ బి హియర్. మీ నేస్తాల్ లాగా వాట్ ఎవర్ యూ గైజ్ ఆర్ డూయింగ్, మీ హౌస్ హోల్డ్ చోర్స్ చేసుకుంటున్నా, గణేషన్ కి ప్రెప్ చేసుకుంటున్నా, డ్రైవ్ చేస్తున్నా గానీ, వాట్ ఎవర్ ద సీనర్స్, మమ్మల్ని మీతో పాటు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ. కార్లలో అయినా, ఫోన్ యాప్స్ లలో అయినా, అండ్ డెఫినెట్లీ సోషల్ మీడియా పేజెస్ అన్నిట్లో కూడా మమ్మల్ని ఫాలో చేసేసేయండి. బికాజ్ ఇవాళ మేక్ యువర్ గణేష, టేక్ యువర్ గణేష అనేది అలాంటి ఇంప్రాంప్టు ఈవెంట్స్ గానీ, వన్ వీక్ లో చెప్పేసే ఈవెంట్స్ గురించి గానీ అన్ని కూడా మీ వరకు రావాలి అని అనుకుంటే డెఫినెట్లీ ఫాలో చేస్తూ ఉండండి. అండ్ దాట్ వే వీ ఆల్ స్టే కనెక్టెడ్ అండ్ కమ్యూనికేటింగ్ టు ఈచ్ అదర్ అనమాట. ఆల్ రైట్, మనమైతే గణేషన్ మీద ట్రివియా క్వశ్చన్స్ కంటిన్యూ చేస్తున్నాము. మన థర్డ్ క్వశ్చన్ ఏంటో శిరీష అని అడిగి తెలుసుకుందాం.
9: నేను రెడీగానే ఉన్నాను. సో వినాయకుడు, మనం ఏ కాంపిటీషన్ కైనా వెళ్తుంటే మనం విన్నవ్వాలి అని చెప్పి మనం వినాయకుడికి దండం పెట్టుకుంటాం కదా, అలాంటిది వినాయకుడికి కూడా వాళ్ళ తమ్ముడితో ఒక కాంపిటీషన్ జరిగింది. ఆ కాంపిటీషన్ ఏంటి అన్నది ఎవరికన్నా తెలుసా?
8: ఓకే, ద ఫేమస్ సెగ్మెంట్ ఏదైతే జరుగుతుందో ఇతిహాసాల్లో వీటిల్లో. ఓకే, సో దాని గురించి అడిగేస్తోంది కాబట్టి ఇది మోస్ట్లీ మన వాళ్ళందరికీ తెలిసి ఉండాలి. తెలిస్తే గనక మాంగ్ వరకు చెప్పాలి అనుకుంటే 9726 4966 కి కాల్ చేసి చెప్పండి, మీ పిల్లలతో కూడా కాల్ చేపించేసేయండి, సో దాట్ వి ఆల్ కెన్ లిసన్ త్రూ ద కిడ్స్ దాట్ ఆర్ గణపతి బాపాస్ ఫేవరెట్స్. అనదర్ బ్యూటిఫుల్ డాన్స్ పాట, బీట్ ఉన్న పాట, లెట్స్ ఎంజాయ్.

0: అబ్బా అప్పట్లో అసలు ఈ బూమ్ బూమ్ బూమ్ రిలీజ్ అయినప్పుడు విచ్ ఇస్ ప్రాబ్లీ 1 ఇయర్ అగో, ఎట్లా అంటే అలా మనకి లూప్ లో ఆగకుండా వేసాము ఈ పాట. సో వి లైక్ విత్ ఎనీ అదర్ సాంగ్.
1: అండ్ జెన్జి వాళ్ళు ఇది వాళ్ళ అఫీషియల్ యాంథమ్ లాగా ఫీల్ అవుతున్నారు బికాస్ ఆఫ్ దట్ సౌండ్ ట్రాక్ గానీ సాంగ్ సాంగ్ మీనింగ్ అండ్ ఆ సినిమా కూడా బాగా కనెక్ట్ అయ్యారనమాట.
0: అదేలే
1: వాళ్ళు ఇది వాళ్ళ అఫీషియల్ యాంథమ్ లాగా డిక్లేర్ చేసుకున్నారు.
0: ఓకే సో యా, ఇందాక అడిగిన క్వశ్చన్ ఇంకా ఓపెన్ లోనే ఉంది. ఇన్ కేస్ ఎనీవన్ వాంట్స్ టు ట్రై గణపతి బప్పాని, అంటే అదే కొన్ని కొన్ని ప్లేసెస్ లో దే విల్ టెల్ గణపతి బప్ప, ఐ థింక్ నార్త్ లో ఇట్స్ ది అదర్ వే అరౌండ్, గణపతి బప్ప ఇస్ నాట్ ద ఎల్డెస్ట్ అని అంటారు, మురుగా ఇస్ ద ఎల్డెస్ట్ అని అంటారు. సో ఐ థింక్ దేర్ ఇస్ దాట్ కాంట్రవర్సీ, బట్ అది పక్కన పెడితే గణపతి బప్ప అండ్ మురుగాకి జరిగినటువంటి ఆ ఫైట్ దేని గురించి అయి ఉంటుంది, ఆర్ లైక్ కాంపిటీషన్ కాంపిటీషన్ దేని గురించి అనేది ఓపెన్ ఉన్నటువంటి క్వశ్చన్. ఆన్సర్ చేయాలనుకుంటే 9726361966 కి కాల్ చేసేసేయండి. ఎనీ అదర్ థాట్స్ శిరీషా?
1: నాకు చాలా థాట్స్ ఉన్నాయి, అవన్నీ నేను షేర్ చేయాలి అంటే ఆఫ్లైన్ షేర్ చేయగలను, నీతో ఆన్లైన్ షేర్ చేయలేను కాబట్టి. ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించే చెప్తాను మీకు, ఒక ఇంపార్టెంట్ ఒక మంచి విషయం గురించే చెప్తా. అదేంటి అనంటే, మన డాలస్ లో ఉన్న వాళ్ళందరికి ఫుడ్ అంటే ప్రాణం కాబట్టి మనకి ఎవరైనా ఎక్కడైనా ఒక మంచి బుఫే పెడితే వెళ్ళిపోతాము, వాళ్ళకి బ్రేక్ ఇస్తాము. సో అలాంటి బుఫేనే థర్స్డే రోజు వీకెండ్ లో అయితే టుడే లో ఉంటుంది అండ్ వీకెండ్ బుఫే ఉంటుంది. అండ్ థర్స్డేస్ అయితే చాట్స్ ఉంటాయి, మనకి స్ట్రీట్ ఫుడ్ అంటే ప్రాణం కదా, అసలు పానీపూరి పేల్పూరి సమోసా ఇట్లాంటివన్నీ మనకి చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ దగ్గర థర్స్డేస్ ఉన్నాయి. సో వీకెండ్ లో బుఫే, థర్స్డేస్ లో చాట్, ఇండియా టుడేకి వెళ్ళిపోండి, 151 నార్త్ నాలెడ్ డ్రైవ్ సూట్ 100 సౌత్ లేక్ టెక్సస్. ఇండియాకి వెళ్తే ఎంత హ్యాపీగా తిరిగి వస్తారు, ఇండియా టుడే వెళ్ళినా అంతే హ్యాపీగా తిరిగి వస్తారు.
0: వాహ్ వాహ్ వాహ్ వాహ్, చాలా బాగా చెప్పేసింది. కాబట్టి సో లెట్స్ గో, వీ కెన్ లిసన్ టు అనదర్ బంపర్ బంపర్ సూపర్ డూపర్. అసలు ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి విచ్ ఇస్ ఏది 2 వారాలే అయినా గానీ ఐ ఫీల్ లైక్ అందరికి బాగా ఎక్కేసింది ఈ పాట. ఎవ్రీవన్ సీమ్స్ టు బి ఎంజాయింగ్ ది సాంగ్. సో మనం కూడా మళ్ళీ ఇంకొకసారి సెలబ్రేట్ చేసేసుకుందాము ఈ పాటతో. ద క్వశ్చన్ ఇస్ స్టిల్ ఓపెన్ బై ద వే, కాల్ చేసేసి ఆన్సర్ చెప్పేసేయండి.

0: అది. సో వెరీ సూన్ రిలీజ్ అవుతుంది.
1: చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద.
0: అవును,
1: నేను సోషల్ మీడియాలో లేవు కాబట్టి నేను మీకు ఒక మీమ్ షేర్ చేస్తాను అనుభ. సో ఈ సాంగ్ రిలీజ్ అయింది కదా నిన్ననే అనుకుంటా, ఈ పారడైజ్ మూవీకి ప్రెస్ మీట్ పెట్టారు.
0: ఓకే,
1: ప్రెస్ మీట్ పెట్టి అడుగుతున్నారనమాట వాళ్ళని, హీరో డైరెక్టర్ వాళ్ళందరిని అడుగుతున్నారు, మీరు ఏంటి ఇప్పుడు ఈ సినిమా పాన్ ఇండియా రిలీజా లేకపోతే ఎన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది అని అంటే, 2-3 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది కానీ మన మెయిన్ టార్గెట్ మాత్రం తెలుగునే అని అన్నారు వాళ్ళు. అని మరి ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, మరి మూవీ రిలీజ్ అయిపోతుంది కదా ఇంకొక
0: 10 డేస్
1: అంటే, నో మేము అసలు ఇప్పటికే చాలా కష్టపడుతున్నాము, ఇంకా బ్యాక్గ్రౌండ్ లో చాలా వర్క్ జరుగుతుంది సినిమాకి, ఈ టైంలో మేము ట్రైలర్ కట్ చేయాలి అని కూర్చుంటే ఒక 4 డేస్ పోతుంది అటే, అందరూ మళ్ళీ ట్రైలర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, నోను మేము సినిమానే మంచిగా ఇస్తాము కానీ ట్రైలర్ ఇవ్వము మీకు.
0: వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ కైండ్ కదా, అసలు ఏ సినిమాకి ట్రైలర్ లేకుండా డైరెక్ట్ మూవీ రావడం అనేది ఈ మధ్య కాలంలో, ఈ మధ్య కాలం ఏంది లే, అసలు ఈజీగా 10-20 ఇయర్స్ నుంచి జరగని పనేమో.
1: యా, సో అలా అంటే ఇప్పుడు అసలు మరీ ట్రైలర్ కు ఒక ప్రోమో వస్తుంది, టీజర్ కు ఒక ప్రోమో, ఫస్ట్ లుక్ ఒక ప్రోమో, ఫస్ట్ లుక్ ఏ రోజు రిలీజ్ అవుతుంది అని చెప్పడానికి
0: అనౌన్స్మెంట్ అన్ని చాలా చాలా. సాంగ్ గురించే చాలా హైప్ చేస్తారు కదా, సాంగ్ కి కూడా మళ్ళీ ప్రోమో వేసి, సో ఇంతలా చేస్తున్నా కూడా ఈ మూవీకి అలా ఏమీ చేయట్లేదు అన్నమాట.
1: అవన్నీ ఏం లేవు, డైరెక్ట్ సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్ కి వచ్చి చూడండి అని అన్నారు.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ఒకసారి ఆలోచిస్తే నాకు ఇప్పుడు ఇది ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి వింటే కూడా చాలా రిలీఫ్ గానే ఉంది నాకు కూడా. ఊరికే ఏది చూసారో ఏది చూడలేదని కన్ఫ్యూజన్ లో పడకపోయినా గానీ ఆడియన్స్ లాగా నేను ట్రైలర్ చూస్తున్నానా ప్రోమో చూస్తున్నానా ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ గా నువ్వు ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నావు. బట్ ఐ థాట్ ట్రైలర్ ఇస్ బేర్ మినిమం, నేను ఇప్పుడు వెళ్లాలో లేదో జడ్జ్ చేసుకోవడానికి నాకు ట్రైలర్ వరకు చూపించాలి కదా అనిపిస్తుంది. మరి
1: చాలా మంచి పాయింట్ చెప్పావు, వెళ్లాలా వద్దా అని. సో సోషల్ మీడియాలో ఉన్న బజ్ ఏంటి అంటే, అసలు సినిమా నిజంగానే వాళ్ళ అవుట్పుట్ తోటి సాటిస్ఫై కాలేదా, అది తెలియకుండా ఉండడం కోసం ట్రైలర్ రిలీజ్ చేయట్లేదా.
0: అంతే కదా, అలానే వస్తుంది డౌట్. కరెక్టే, బికాజ్ మనకి కొంచెం కూడా ఏం చూపించకుండా డైరెక్ట్ గా థియేటర్స్ కి వచ్చేసేయండి తీసుకోండి అని అంటే దాట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ.
1: అదే అంటున్నారు. నువ్వు జూలై సినిమా చూసావా?
0: చూసా, జూలై అని చూడు చెప్పు.
1: ఓకే ఓకే, బతికిస్తావమ్మా
0: చెప్పు.
1: జూలై సినిమాలో ఇక్కడే ఈ బ్యాంక్ లోనే దొంగతనం జరుగుతుందని నీకు ఎలా తెలుసు అని అడిగితే, ఏడు వర్షాకాలంలో అందరూ కలిసి ఒక కార్ లో బయలుదేరుతున్నారు, పెళ్లిళ్ళ సీజన్ కూడా కాదు, ఒక్కడి మొహంలో కూడా నవ్వు లేదు, అందరి మొహంలో టెన్షన్ ఉంది అని ఎలా చెప్తారు. సేమ్ థింగ్ నిన్న ప్రెస్ మీట్ కూడా అలాగే జరిగింది అని, ఒక్కళ్ళ ఫేస్ లో కూడా నవ్వు లేదు, కాన్ఫిడెన్స్ లేదు, సినిమా బాగుంటుంది అని, చేయట్లేదు, ఏమవుతుంది, అయితే చాలా గొప్ప సినిమా అవుతుంది, లేదంటే పరమచెత్త సినిమా అవుతుంది, ఏదవుతుంది అని ఒక టెన్షన్.
0: ఓ, సో ఇలా హాట్ హాట్ గా జరుగుతుంది అన్నమాట మూవీ ఇండస్ట్రీలో, మన తెలుగు ఇండస్ట్రీ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు పారడైజ్ మూవీ. బికాస్ ఇది 1 ఇయర్ నుంచి మనకి హైప్ కదా, అసలు నానిని ఆ లుక్ లో చూసినప్పటి నుంచి జడలేసుకొని, సో అంతకీ లివప్ చేస్తుందా లేదా అనేది మనకి రిలీజ్ అయినాకనే తెలుస్తుంది అన్నమాట. ఆల్ రైట్, సో డెఫినెట్లీ ఒక పాట పాడాల్సిందే, అండ్ దట్ టు మన లేటెస్ట్ లేటెస్ట్ లేటెస్ట్ రిలీజ్ బై సాయి అభ్యంకర్ రావు.

0: అదండి, ఈ పాట చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. లైక్ ఫర్ భాగ్యశ్రీ కోసమే చూడాలనిపిస్తుంది. సో ఎస్, అలా నాకైతే చాలా నచ్చిందని చెప్పబోతున్నాను అన్నమాట. శిరీష,
1: అయితే ఇంకా ఈ వీక్ తోటి అందరికి బాయ్ చెప్పాల్సిన టైం కూడా వచ్చేసింది మాకు. బట్ బాయ్ చెప్పే ముందు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఎందుకు అంటే పన్ను నొప్పులు కడుపు నొప్పులు ఎవరి కోసమో ఆగవు. బట్ పన్ను నొప్పి కానీ మీకు ఏదన్నా ఉంది, ఆర్ పళ్ళకు సంబంధించి ఏదన్నా ఉంది అంటే మాత్రం మీరు అస్సలు ఆలోచించకండి. అయ్యో మాకు సరైన ఇన్సూరెన్స్ లేదు అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ అబ్బా ఇప్పుడు ఇండియాకి వెళ్ళాలి రూట్ కెనాల్ కోసం అని అట్లాంటి వాటి కోసం వెళ్ళాలని అస్సలు బాధపడద్దు. ఎందుకు అని అంటే టాలిస్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు ఉన్నారు. కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే అవన్నీ $29 కి చేస్తున్నారండి. సో ఈ స్పెషల్ ఆఫర్ మీ మిస్ అవ్వదు. 9724845400 కి కాల్ చేయండి, ఆర్ యూ కెన్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్ కి వెళ్ళిపోండి. సో అలా మీరు హ్యాపీ వినాయక చవితి మీ అందరికి ఫస్ట్, అందరూ మంచిగా చేసుకోండి. అండ్ చిన్నప్పుడు నాస్టాల్జియా, మనం బుక్స్ అన్ని తీసుకుని వచ్చి అక్కడ పసుపు కుంకుమ పెట్టి ఒక బొట్టు పెట్టి అవన్నీ చేసేవాళ్ళం కదా. సో మీ ల్యాప్టాప్స్ కి అది కూడా చేసుకోండి. అండ్ చిన్నపిల్లలు మీ పిల్లల బుక్స్ కి కూడా పెట్టండి అలా ఒక బొట్టు. ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది ఎవ్రీడే బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా. సో అదనమాట సంగతి. అండ్ పండగ బాగా చేసుకోండి, మంచిగా తినండి, ఎంజాయ్ చేయండి. హ్యాపీ వినాయక చవితి అందరికి.
0: ఎస్, నా తరపు నుంచి కూడా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు, అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నాది ఈసారి ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ అప్ డూయింగ్ చిన్ని పూజ. బట్ పూజ చేయడం మాత్రం ఇంపార్టెంట్ కాబట్టి, మీలో ఎంతమంది అయినా గానీ మండే రోజు వర్క్ కూడా ఉంది కాబట్టి, సో ఎస్, వాట్ ఎవర్ ద స్కెడ్యూల్ ఇస్, గణపతి బొప్పకైతే వీ హ్యావ్ టు డూ అవర్ డ్యూ రెస్పెక్ట్స్ కాబట్టి అదైతే చేసేసుకుందాము. అండ్ చక్కగా హ్యాపీగా వెల్కమ్ చెప్పేద్దాము మన గణపతి బొప్పని. అండ్ ఆన్ దాట్ నోట్, నేను అనూహ్య అండ్ నాతో పాటు ఉన్నటువంటి శిరీష కూడా, వీఆర్ బోత్ సైనింగ్ ఆఫ్ అట్ దిస్ పాయింట్. సో విత్ అ బ్యాంగర్ సాంగ్, జై చిరంజీవ నుంచి ఈ పాట వేసుకుంటూ వీఆర్ ఆల్ గోయింగ్ టు స్టార్ట్ ఆర్ సెలబ్రేషన్స్ అన్నమాట.